0: Without satya, truth, dharma, righteousness, prema, love, and shanti, peace, the mastery of all skills and all types of knowledge and education would be a futile exercise, the value being zero. Without satya, dharma, shanti, and prema, all acts of charity, all acts of mercy, they would be rendered null and void. Without satya, dharma, prema, and shanti again, all the good that one does, all the good deeds that one performs, the fruit of such actions would again be a zero. Without satya, dharma, prema, and shanti, to occupy positions of power or authority, the results of actions which follow in the wake of these positions of authority would again be a big zero. These ancient principles of satya, dharma, prema, and shanti are verily the four cornerstones. They are verily the four firm pillars on which the rest of one's life rests. What else than this could I possibly communicate to you, O members, the pious, the virtuous, and the noble members of this august assembly?
1: Chadivi vraya nerchinavarandaru vidyavantulena.
0: All those who get to read and write, could they be called educated?
1: College degree na ponda vidyavantuluguna.
0: Or those who secure degrees in the colleges, could they be called educated?
1: Sadgunamulu sadbuddhulu leni vidyalu sadvidyalaguna.
0: And that type of education that does not fill you with good traits and a good conduct and character, could it be called true education?
1: Bratukutake vidyalanna pasupachuru bratukaledi.
0: If by education you mean the means to live, what about the birds and the animals? Are they also not eking out a living?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Manava vyaktitvamunu abhivruddhi parachukovalanna naitika vidyalu atyavasaramu.
0: If man has to bring to the fore his innate personality, he has to develop ethics and morals.
1: నైతిక విద్యలే లేకుండినా మానవత్వము దివ్యత్వాన్ని అనుభవించలేదు.
0: Without the guiding principle of morality, man cannot progress far in this life.
1: నీతి అనేటువంటి పదము సంస్కృత పదము నుండి నతి అనేటువంటి దీని నుండి ఆవిర్భవించినటువంటిది.
0: This word నీతి has its origin in the Sanskrit word నతి.
1: నీతి అనగా విచక్షణ జ్ఞానముతో కూడినటువంటి ప్రవర్తన.
0: దిస్ వర్డ్ నీతి కుడ్ బి అండర్స్టూడ్ దస్ దట్ యు డూ త్రూ ది కెపాసిటీ టు డిస్క్రిమినేట్.
1: నీతి మంచి నడవడికతో మంచి గుణముతో కూడినటువంటిదే నీతి.
0: దిస్ వర్డ్ నీతి అగైన్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎ గుడ్ బిహేవియర్, ఎ గుడ్ ట్రైట్.
1: నీతి ఉన్నత స్థాయికి కొనుపోయేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య జ్యోతి.
0: Now this morality or niti is once again the beacon light that leads you far.
1: Inaadu manava jati endu putti manava jati endu perigi manava jati ende jeevinchuchu manavata aneetvanti yokka shabdam yokka padarthamunu manam gurtinchukolekapothunnam.
0: Today we are born as members of the human race. We are brought up as members of the human race. We make a living in the community of human beings, but we do not understand the meaning of the word manavata.
1: ఈ మానవత అనేటువంటి శబ్దం యొక్క పరమార్థమును ప్రతి మానవుడు గుర్తించినప్పుడే వాడు మానవుడు కాగలడు.
0: Every person who wishes to be called man or manava should first and foremost understand the meaning of this word manavata.
1: మానవత అనగా దానిని హ్యూమన్ వాల్యూ అన్నారు.
0: The English connotation, the meaning of this word manavata is human value.
1: ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టు కానేరదు.
0: This human value ఈజ్ నాట్ ఎ సెపరేట్ సబ్జెక్ట్ బై ఇట్సెల్ఫ్.
1: ఇది మన నిత్య జీవితంలో ఉండేటువంటి సహజ జీవితమే.
0: దిస్ ఐడియా ఆఫ్ హ్యూమన్ వాల్యూ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఇన్ అవర్ డైలీ లైవ్స్.
1: ఇట్టి సహజ జీవితాన్ని మనము కోల్పోయి కృత్రిమమైనటువంటి జీవితాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం చేతనే ఈనాడు ప్రత్యేకించి హ్యూమన్ వాల్యూ అనేటువంటి దానిని మనం అభివృద్ధి పరచుకోవాల్సి వచ్చింది.
0: We have forgotten that which is very much ours, which is part and parcel of our own nature. As a result, we are seeking external ways and means of trying to know what the subject of human values is all about.
1: ee naati manavattam aneetundi danini manam abhruthi parchukune nimittamai deeniki taginaatundi oka sakramaina vidyanu kodanu manam abhyasinchali.
0: In order that you might further this idea of human value and the essence of human existence, a special effort has to be made.
1: Chadavuto paatu samskaram kodanu undinappude ఈ విద్య మనకు రాణిస్తుంది.
0: అలాంగ్ సైడ్ ఎడ్యుకేషన్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ దిస్ నెసెసరీ కల్చర్ విచ్ వుడ్ గో విత్ ఇట్ సో దట్ యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ లైఫ్.
1: సంస్కారం లేక కేవలం చదువు మాత్రమే మానవుని యొక్క దివ్యత్వాన్ని తాను అనుభవించలేదు.
0: వితౌట్ దిస్ ఐడియా ఆఫ్ కల్చర్ ఆర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ప్రాపర్ మ్యూర్ ఎడ్యుకేషన్ డస్ నాట్ లీడ్ మ్యాన్ ఫార్.
1: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.
0: One can master all types of skills, all types of education and conquer an assembly of people.
1: Poorudai ranamandu poravachu.
0: He could also be a valorous, valiant one and win wars.
1: Raja rajai putti rajyamelagavachu.
0: He could be born a king among kings and rule over a vast empire.
1: Hema godanamu iyavachu.
0: He could also indulge in acts of charity by way of giving away cow and cattle.
1: Gaganamandunna chukkalu lekka konavachu.
0: He could also count all the stars in the skies.
1: Jeevarasula perlu cheppavachu.
0: He could also recount to you the names of all the living forms of life.
1: Ashtanga vidyalanu abhyasinchagavachu.
0: He could master all the 8 types of education vidya.
1: Chandramandalamaina cheravachu.
0: He could also reach the moon.
1: Kani
0: but
1: deshendriyamulu arikatti
0: to control one's senses of the body,
1: manasu nilpi antarmukhamu chesi,
0: to still the mind and look inwards,
1: nischala samana chittudai niluvaledu,
0: to be steady and one of equipoise, it's impossible.
1: Ee naati vidyalanni kuda nu kevalamu indriyulaku vasamu gaminchunnave kaani indriyulanu nigrahinchukuneetuvanti oka tattvamu ee vidyalo endu kaanaradu.
0: Today's skills make you a slave of your senses. They do not render you to be master of the senses.
1: ee naati vidya bodhalanni kudanu kevalamu yantrikanga roopanchunnavu kaani ee vidyayandu naipunyam kaani oka vidhamainatundi oka chaitanyam kaani kanipinchutaledu.
0: Today's educational system makes you into a mechanical entity. It would not endow you with skills or a sense of awareness of purpose.
1: Kanuka ఈ చైతన్య నైపుణ్యములను అభివృద్ధి పరిచేనటువంటి విద్యలను ఈనాడు మనం అభ్యసించాలి.
0: సో టుడే వీ మస్ట్ సీక్ అవుట్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ ఫిల్లింగ్ అవర్ సెల్స్ విత్ స్కిల్స్ అండ్ ది సెన్స్ ఆఫ్ అవేర్నెస్.
1: మానవుడు తన శక్తి పైన తాను ఆధారపడేటువంటి విద్యలను అభ్యసించాలి.
0: మ్యాన్ షుడ్ ట్రై అండ్ రీచ్ అవుట్ టు దాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ మేక్ హిమ్ సెల్ఫ్ డిపెండెంట్.
1: వృత్తి విద్యలను మనం అభివృద్ధి పరచాలి.
0: We should also give room for job oriented types of education.
1: ee naadu kevalam MA BA lu maatrame chadivinanta maatramuna prayojanam ledu.
0: Today there is no point in pursuing courses like MA and BA and the like.
1: Kevalam udyoga nimittamai mana yokka vidyalanu abhyasinchadaniki prayatninchakoodadu.
0: Nor should we try and study for the sake of getting a job.
1: తన యొక్క కర్తవ్యమును నిర్వర్తించుకునేటువంటి యొక్క సశక్తి పైన ఆధారపడేటువంటి విద్యలను అభ్యసించాలి.
0: We should have that education that will fill us with skills so that we are self-dependent.
1: ee naadu kevalam degreelu maatrame pondi udyogamlo abhyasinchaka udyogam labhyam kaakunda povatam cheta ee vidyarthulu pedamargam patti veeru apavitramaina jeevitaliki ankusham avutunnaru.
0: Today's education system makes one get a degree. As a result, he wants to seek a job. He doesn't get it. He is subject to despair and despondency and takes undesirable ways to express his frustration.
1: ఈ డిగ్రీలు కేవలం బెగ్గింగ్ బో ప్రతి ఆఫీసుకు వెళ్లి నాకు ఉద్యోగం ఉద్యోగం అనేటువంటి యొక్క బిచ్చం నరివేటువంటి యొక్క మార్గాన్ని బలపరుస్తూ ఉండాలి.
0: Today's degree is like a begging bowl. You go from pillar to post seeking a job for yourself.
1: నిజముగా మానవత్వాన్ని గుర్తించుకుంటే తన సశక్తి పైన తాను ఆధారపడి జీవించేటువంటి అవకాశం లేకపోలేదు.
0: If only you would understand your own nature and this essence of human values, you can certainly live on your own legs.
1: మానవత్వనగ కేవలం మనోవాక్ కర్మలు పవిత్రముగా ఉంచుకునేటువంటి ఒక ప్రయత్నమునకు పూనుకోవటమే మానవత్వము.
0: This idea of manavatva, this process of trying to imbue these human values is to try to bring about a harmony between the thought, word and deed.
1: అసత్యాదులచే దూషితం కానటువంటి వాక్కును,
0: that word which is not defiled by untruth,
1: హింసాదులచే దూషితం కానటువంటి దేహమును,
0: the actions of the body which are not impure, which do not indulge in violence,
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి యొక్క చిత్తమును,
0: and the mind which is not defiled by ideas of ego and attachment,
1: అభివృద్ధి పరచుకోవటమే నిజమైన మానవత్వము.
0: This is true human values, what you must imbibe.
1: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
0: దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈ మ్యాన్కైండ్ అనేటువంటిది థాట్స్, వర్డ్స్, యాక్షన్.
0: So
1: మనోవాక్ కర్మలు.
0: So what you mean by the proper study here is this perfect consonance that prevails between thought, word and deed.
1: ఈ మూడింటిని మనం పవిత్రము గావించుకున్నప్పుడే నిజమైనటువంటి మానవుడిగా రూపొందుతాడు.
0: When these three become sacred and pure, you have really lived your life.
1: కనుక ఈనాడు మానవత్వం అనేటువంటిది రెండు తత్వములతో కూడినటువంటిది.
0: Today's life is made up of two components.
1: దేహము కర్మక్షేత్రము.
0: The body is a field of action.
1: ఆత్మ ధర్మక్షేత్రము.
0: ఆత్మ is a field of dharma.
1: కనుక ఈ ధర్మక్షేత్రం అనేటువంటి దాన్ని కర్మక్షేత్రము ఆవరించి దివ్యమైనటువంటి ఒక పుణ్యక్షేత్రంగా మనం నిరూపించి చేయడానికి ప్రయత్నించాలి.
0: సో దిస్ ఫీల్డ్ ఆఫ్ ధర్మక్షేత్ర షుడ్ టేక్ ఆన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, ద యాక్షన్ ఓరియంటెడ్ పర్పస్, అండ్ దేర్ బై ఇట్ షుడ్ బికమ్ ద డివైన్.
1: కనుకనే భగవద్గీత యందు స్వధర్మము నిజం శ్రేయః అన్నారు. స్వధర్మము శ్రేయస్సని, పరధర్మము భయంకరమని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద భగవద్గీత ప్రూవ్స్ దట్ స్వధర్మ is one that brings you benefits. Paradharma is that which brings you benefits.
1: Swa anaga atma dharmame swadharmamu.
0: Here, because swa here means atma, and all that goes in the name of the atma is swadharma.
1: Ee atma anetundi kevalam conscience matrame kaadu.
0: By atma you should not mean its mere conscience.
1: Ee consciousness.
0: It is in fact consciousness.
1: Ee consciousness anetundi darini manam alavarchukunnappude, మనము దానిని లక్ష్యం చేసుకుని దానిని అనుసరించినప్పుడే నిజమైనటువంటి ఒక ధర్మం నిరూపిస్తుంది.
0: వన్స్ యూ గో బై యువర్ కాన్షియస్నెస్, వాట్ ఎవర్ యూ డూ బికమ్స్ ధర్మ ప్రాపర్, అండ్ దట్ విల్ లీడ్ యూ ఆన్.
1: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిదే చైతన్యము.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఆల్సో కాల్డ్ చైతన్యం.
1: ఈ చైతన్యం సర్వత్రా ఉంటుండాలి.
0: అండ్ దిస్ చైతన్య, దిస్ ప్రిన్సిపల్,
1: ఈ సర్వత్రా ఉండేటువంటి ఒక కాన్షియస్నెస్ అనేటువంటి దాని నుంచినే కాన్షియన్స్ వస్తుంటుండాలి.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ గివ్స్ రైజ్ టు ద ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది విట్నెస్.
0: This conscience is the witness proper.
1: ఈ విట్నెస్ మనం చేసేటువంటి క్రియలు ఎందు ఆధారపడి ఉంటుండాలి.
0: This witness in turn is dependent on what you do or say.
1: మానవుని యొక్క నిత్య జీవితం నడకలపైన ఆధారపడి ఉంటుండాలి.
0: It is dependent upon your own daily behavior and conduct.
1: ఈ కాన్షియన్స్ నుంచినే వస్తుండాలి కాన్షియస్.
0: And in this, from this consciousness is born the word conscience.
1: కనుక ఈనాడు మనము దేహదారులుగా ఉండటమే ఒక కాన్షియస్.
0: So here today, if you are depending on your life in this manner, that is conscience proper.
1: Manam sakshibhutulaga undatame conscience.
0: If you are witnesses yourself, that becomes conscience.
1: Manam chaitanya swarupulaga nirupinchatame consciousness.
0: If we exhibit, manifest all that we do thus externally, that becomes consciousness.
1: Kanukane deham okati, manasu marokati, atma inkokati.
0: Therefore the body is one, the mind a second thing, and atma a third thing altogether.
1: కనుకనే ఆత్మ అనేటువంటిదే సత్.
0: సో హియర్ ఇట్ ఇస్, ఆత్మ ఇస్ సత్.
1: మనస్సు అనేటువంటిదే చిత్.
0: ద మైండ్ ఇస్ చిత్.
1: దేహమే రెండింటి యొక్క ఆనందమును అనుభవించేటువంటి ఒక క్రియా స్వరూపమైనటువంటిది.
0: అండ్ ద బాడీ ఇస్ ద మీడియం విచ్ ఎక్స్పీరియన్సెస్ ద జాయ్ ఆఫ్ దీస్ టూ సత్ అండ్ చిత్.
1: ఈ సత్ చిత్ రెండు ఏకమైనప్పుడు దేహం ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: వన్స్ ద సత్ అండ్ చిత్ కమ్ టుగెదర్ ద బాడీ ఎక్స్పీరియన్సెస్ జాయ్ ఆఫ్ బ్లెస్.
1: సత్ అనగా బీయింగ్.
0: సో హియర్ అగైన్ సత్ మీన్స్ బీయింగ్.
1: చిత్ అనగా అవేర్నెస్.
0: చిత్ ఇస్ అవేర్నెస్.
1: అవేర్నెస్ అనేటువంటిది జీవితము.
0: అండ్ అవేర్నెస్ ఈజ్ యువర్ లైఫ్.
1: సత్ అనేటువంటిది ఈశ్వరత్వము.
0: సతగైన్ ఈస్ ఈశ్వరత్వం.
1: ఈ ఈశ్వరత్వంతో జీవత్వం ఏకమైనప్పుడు ఆనందం అనేటువంటి మన నిజతత్వము.
0: సో వన్స్ ఇస్ గాడ్ హెడ్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ దెన్ యూ హ్యావ్ హ్యాపీనెస్.
1: ఇదే నిజమైన హ్యూమన్ క్వాలిటీ.
0: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: ఇదే మానవత్వం.
0: దిస్ ఇస్ హ్యూమన్ వాల్యూ.
1: సత్చిత్ ఆనందములతో కూడినటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటి మానవత్వాన్ని మరచి ఈనాడు కేవలము లౌకికమైన ఐహికమైన భోగభాగ్యముల నిమిత్తమై మన పవిత్రమైన జీవితాన్ని దారబోస్తున్నాము.
0: దిస్ ట్రూలీ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ యువర్ లైఫ్, దట్స్ ఆఫ్ సచ్చిత్ ఆనంద. యు హావ్ బికమ్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ ఇట్. యు ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్. ఇన్ ద ప్రాసెస్ యు ఆర్ సబ్జెక్టింగ్ యువర్సెల్ఫ్ టు గ్రీఫ్ అండ్ సారో. గ్రీఫ్ అండ్ సారో. ఫర్ దిస్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్.
1: రామాయణం నందు అపురూపమైనటువంటి ఒక రూపం ఉంటుండాలి.
0: ఇన్ ద రామాయణ ఏ మెన్షన్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎ యూనిక్ క్యారెక్టర్, ఏ పెక్యూలర్ క్యారెక్టర్.
1: ఆ వ్యక్తి యొక్క స్వరూపం చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుంటుంది.
0: నౌ దిస్ క్యారెక్టర్ హ్యాస్ ఎ ఫార్మ్ విచ్ ఈస్ రాదర్ పెక్యూలియర్.
1: అతనికి మెడ లేదు.
0: నౌ దిస్ క్యారెక్టర్ హ్యాస్ నో నెక్.
1: మెడ లేదంటే మన వలె ఈ మెడ భుజముల పైన ఉండేటువంటిది కాదు.
0: వెన్ యూ సే ఇట్ డజంట్ హ్యావ్ ఎ నెక్, ఇట్స్ నాట్ ద నెక్ దట్ వీ ఆల్ హ్యావ్.
1: అతని మెడ కడుపు పైన ఉంటుండాలట.
0: ద నెక్ ఆఫ్ దిస్ పర్సన్ రెస్ట్ ఆన్ హిస్ స్టమక్ ఇన్స్టెడ్.
1: అతని పేరే కబంధుడు.
0: The name of this character is Kabandha.
1: Anaga yemi kadupu nimittamai talanu upayoga pettukuntunnadu aneetvanti satyam deeni yokka antarartham.
0: The inner meaning of this is that for the sake of filling his stomach he is making use of his head.
1: ee naadu vidyavantulandaru kudanu ee vidhamainatundi yokka kabandulu maadrine tayaravutunnaru.
0: Today's educated people are very much like this Kabandha.
1: Anaga tama yokka vidyalu tama yokka shakti samarthyamulu పొట్టకూటి నిమిత్తమై ఉపయోగపెట్టుకునేటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: ఇన్ ద సెన్స్ దాట్ ఆల్ దట్ దే హావ్ లెర్న్డ్, ఆల్ దట్ దే హావ్ అచీవ్డ్ ఎ డిగ్రీ ఆఫ్ ప్రొఫిషియన్సీ, దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫిల్లింగ్ దే స్టమక్.
1: ఇది ఎంతకాలం అనుభవించినప్పటికీ ఇది నిండేటువంటిది కాదు.
0: నౌ యూ మైట్ గో ఆన్ ఫిల్లింగ్ ద స్టమక్ బట్ యూ నెవర్ కెన్ ఫిల్ ఇట్.
1: ఇది ఏనాటికి తృప్తిని అందించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ లీడ్ యూ టు సాటిస్ఫాక్షన్.
1: నీవు జీవించే నిమిత్తమే భుజించాలి కానీ భుజించే నిమిత్తమే జీవించరాదు.
0: You must eat in order to live, not live in order to eat.
1: Kanukane ee naati vidya vidhanam anni kudanu jeevita nimittamai oka aadarsha nimittamai itara manavattam yokka seva nimittamai samajam yokka pavitra nimittamai abhisinchetunte vidyaluga nirupinchali.
0: So today's education system should take on this new glorious path wherein it will fill the people with sacredness, nobility and purity of thought and mind.
1: Aarogyavantamaina jeevitamu,
0: a life which is healthy,
1: aanandamayamainatunte jeevitamu,
0: a life which is full of happiness and joy,
1: aadarshavantamainatunte jeevitamu,
0: a life which is an ideal or a model,
1: andinchetunte nijamainatunte manavattamu,
0: that is a true human value which can bring to the fore these qualities.
1: Atyavasaramu.
0: It is also necessary to have this equal mindedness.
1: Karyadikshata rendavadi.
0: Steadiness of purpose is also necessary.
1: Saubratuttamu idi moodavadi.
0: To have this element of brotherhood is equally important.
1: Samaikyata, karyadikshata, saubratuttamu. Ee moodintini nirupinchetvante manavattvamu.
0: So to fill you with this equal mindedness, steadiness of purpose and the brotherhood of man, these are the three things that are necessary today.
1: Kanuka ee yokka manavattvam lopala samaikyata karyadikshata ee naadu kolipoyindi.
0: But today's life is one where there is no place for these three fundamental
1: principles. ఏ కార్యమునకైనా కూడాను విద్యావంతుడు ముందుకు రావటం లేదు.
0: The educated one doesn't willingly come forward to undertake any task.
1: ఈనాటి విద్యార్థులు ఎందు ఉండినటువంటి యొక్క నైతిక జీవితం అనేటువంటిది ఏమాత్రము ప్రకటించడానికి ప్రయత్నించటం లేదు.
0: Or if you look at the moral side of the educated person, it doesn't come to the external world. It doesn't manifest itself.
1: ఈనాడు శ్రమించి పని చేయాలి.
0: You must strive and then you must try to exercise
1: your kudano pani ivvali.
0: You must give work to every pair of hands.
1: Prati pantaku neeru ivvali.
0: Try and provide water to every field.
1: Prati grahamu oka parishramanga mari povali.
0: Every house should be transformed into a small industry.
1: Appude vidyavantudu aneetvanti darini saarthakam kavinchukotaru kalamnu.
0: Only then will the educated people fulfill the time that is given.
1: ఈనాడు చేతిలో పని లేకపోవటం చేతనే తలలో అనేక విధమైనటువంటి ఆలోచనలు ప్రారంభమవుతున్నాయి.
0: Today because not enough work is there for the hands, the mind is given to a lot of anxiety.
1: ఈ ఆలోచనలను అరికట్టేటువంటి విధానం గుర్తించుకోలేకపోవటం చేతనే అవి పెడమార్గం పడుతున్నాయి.
0: And because these thoughts lead the person astray, The result is sorrow and grief.
1: ఈ పడమార్గం పట్టడం చేతనే నిత్య అనిత్య విషయములను విచారణ చేసుకోలేకపోతున్నాడు.
0: Because the thoughts have gone awry, he is not able to know which is truth, which is not.
1: తనను తాను నమ్మలేకపోతున్నాడు.
0: He is not able to believe himself.
1: తన జీవితాన్ని తాను సార్థకంగా భావించుకోవడానికి తగిన కృషి చేయలేకపోతున్నాడు.
0: He is not able to seek a sense of fulfillment in his life.
1: ప్రతి విద్యావంతుడు కూడాను ఒక ఐడియల్ లైఫ్ గా నిరూపించాలి.
0: As against it, every educated person should become an ideal.
1: ఆదర్శవంతమైన జీవితమే విద్య యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: An ideal life should be the primary aim of any education system.
1: ఇలాంటి యొక్క విద్యను మనం ఈనాడు అభ్యసించడానికి తగిన కృషి చేయాలి.
0: We should strive to secure such an education.
1: విద్య అనగా కేవలం కళాశాల యందు విద్యాలయ సంస్థల యందు మాత్రమే అభ్యసించేటువంటిది కాదు.
0: Now, education does not mean all that you learn within the four walls of a college or a school.
1: Nature is the best teacher.
0: It's been said, nature is the best teacher.
1: ఇలాంటి జగత్తు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉంటున్నాయి.
0: There are any number of themes that we can garner in this nature of ours.
1: కనుక ఈ నేచర్ అనేటువంటి దాని లోపల మనము అనుభవించేటువంటి యొక్క ఆనందమును దీనికంటే మించిన మరొక విద్యలు లేవు.
0: And this ananda, the joy that you get through this medium of nature, it is unequal.
1: అనగా తెలుసుకొనుటనే.
0: It is unequal. With means to know.
1: కనుక ఈనాడు ఏదో విద్యలు మనం అభ్యసించామని ఈ విద్యల వల్ల మనం ఏమో ఉద్దారం అవుతామని అనేక విధములుగా మనము ఊహాగానములు వేస్తున్నాము.
0: Now today we build castles in the air in terms of what we have learned through the medium of this education.
1: విద్యతో పాటు వినయ విధేయతలు కూడా మనం పెంచుకోవాలి.
0: Alongside education, as you know it to be, you must also get humility and obedience.
1: దీనిని సంస్కారం అని కూడా చెప్తూ వచ్చారు.
0: This is called true culture.
1: సంస్కరింపజేసేటువంటిది కనుకనే దీనికి సంస్కారం అన్నారు.
0: This is what transforms your life. That's why it's called samskara.
1: మన ఆశలకు అంతు లేదు.
0: There is no limit to what we desire.
1: అహంకారమునకు మితము లేదు.
0: There are no limitations to our ego.
1: అభిమానమునకు ఇంకా పట్టడానికి వీలు కాదు.
0: And you cannot hold your attachment.
1: అభిమానము అహంకారము ఈ ఆవేశములకు మనం గురి కావటం చేతనే మానవత్వాన్ని మనం కోల్పోతున్నాము.
0: బికాస్ వీ హావ్ ఫాలన్ ఎ విక్టిమ్ టు ది సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ది సెన్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఇంపల్సెస్.
1: మనలో నుంచి ఆవిర్భవించేటువంటి ఆవేశాలను అరికట్టడానికి ప్రయత్నించాలి.
0: We succumb to grief. We should try to curb these emotions and impulses.
1: ఈ ఆవేశములు కేవలం అలల వంటివి.
0: These emotions and passions are like the waves.
1: ఈ తాత్కాలికంగా ఆవిర్భవించేటువంటివి.
0: These waves come momentarily to the fore.
1: కనుక వాటిని శాంతమైన భావంతో దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
0: We must try and bring them under check through this sense of peace within us.
1: ఈ అన్నింటికీ మూలాధారమైనటువంటిది సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస. ఈ పంచప్రాణములు ఈ పంచభూతములు ఈ పంచేంద్రియములు ఈ పంచకోశములు పంచతుక్కులు మాత్రమే మన యొక్క జీవిత ఆధారము.
0: There are these five great principles which are at the basis of the entire creation. They are very much like the five pranas, like the five elements. And these five cardinal principles are satya, dharma, prema, shanti and ahimsa.
1: ఈ అన్నింటి యందు కూడాను ప్రేమ అంతర్వాహిని.
0: And flowing beneath these like an undercurrent is this element of love.
1: మన ప్రేమనే లేకపోతే లివింగ్ డెత్. మనం జీవించి కూడాను నశించినటువంటి వారం అవుతారు.
0: Without this element of love, it is like living death.
1: ఈ ప్రేమనే సర్వ క్రియలు యందు కూడాను సర్వ కార్యములు యందు కూడాను సర్వత్రా కూడాను ప్రసరిస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ పర్మియేట్స్ ఆల్ థింగ్స్ ఆల్ బీయింగ్స్ అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ ప్రేమ అనేటువంటిది మన థాట్ లో చేరినప్పుడే ఇది ట్రూత్ అవుతుంది.
0: వెన్ దిస్ లవ్ ఎంటర్స్ అవర్ థాట్స్ ఇట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ యాజ్ ట్రూత్.
1: ఈ ప్రేమనే మన యాక్షన్ లో చేరినప్పుడు ధర్మం అవుతుంది.
0: When this love enters the actions, it becomes righteousness or dharma.
1: ఈ ప్రేమనే ఫీలింగ్ లో వచ్చినప్పుడు శాంతి ఏర్పడుతుంది.
0: When this love enters our feelings and emotions, we experience peace, shanti.
1: ఈ ప్రేమనే అండర్స్టాండ్ చేసుకుంటే అదే అహింసగా మారిపోతుంది.
0: And if you can understand this element of love, that transforms itself into ahimsa or non-violence.
1: ధర్మములో శాంతిలో అహింసలో కూడాను ప్రేమనే అంతర్వాహిని.
0: సో ఐదర్ ఇన్ సత్య ధర్మ ప్రేమ ఆర్ శాంతి ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ ఇస్ లైక్ ద అండర్ కరెంట్ ఆర్ ఇన్ అహింస.
1: ఈనాడు మనం ప్రేమను పెంచుకోవాలి.
0: టుడే వి మస్ట్ ట్రై అండ్ ఫర్దర్ ద కాజ్ ఆఫ్ లవ్.
1: ద్వేషాన్ని దూరం నెట్టాలి.
0: ట్రై టు రిమూవ్ హేట్రెడ్.
1: ఆవేశాన్ని అణగదొక్కాలి.
0: ట్రై టు చెక్ యువర్ ఇంపల్సెస్.
1: అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
0: ఎక్స్టర్మినేట్ యువర్ ఈగో.
1: ఇది నిజమైన మానవత్వంలో ఉండినటువంటి పవిత్రత.
0: This is the essence of human values that you associate with a living being.
1: కనుక ఈనాడు మనం గ్రంథ పరిచయము గావించినంత మాత్రమున మనం విద్యావంతులము కాము.
0: Familiarity with books does not render you an educated person.
1: Book knowledge today and tomorrow knowledge, day after tomorrow energy.
0: A book knowledge is today's knowledge, but tomorrow it becomes an allergy.
1: కనుక ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ మస్ట్ బిన్ యాక్ట్.
0: So education means not merely getting knowledge, it should be transformed into action.
1: Inte kaadu, the end of education is character.
0: Not just this, it's also been said the end of education is
1: character. Idi lekapothe manavathame ledu.
0: Without character there is no human value that you can
1: associate. Pashupachi mrugadala kante heenamainatundi sthitini manam anubhavistamu.
0: You will then be worse than a beast or a bird or an animal.
1: 3/4 character is life annaru.
0: It's been said again 3/4 life is character.
1: Kanuka mana manavathamu lopala దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమును పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వమును రెండింటినీ సమ్మిళితము గావించాలి.
0: సో ఇన్ దిస్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్స్ ట్రై అండ్ బ్రింగ్ టుగెదర్ ది ఎలిమెంట్ ఆఫ్ డివినిటీ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ యువర్ హ్యూమన్ వాల్యూస్.
1: సంబంధమైనటువంటి దేహతత్వము ఒక నెగటివ్ గా ఉంటుండాలి.
0: నౌ దిస్ బాడీ విచ్ ఈస్ ఎక్స్టర్నల్ ఈస్ లైక్ ద నెగటివ్.
1: అంతర్ సంబంధమైన ఆలోచన శక్తి ఇది ఒక పాజిటివ్ గా ఉంటుండాలి.
0: ద థాట్ ప్రాసెసెస్ which are linked to the inner existence of yours is like the positive.
1: Positive positive ga negative negative ga poyinatte prayojanam ledu.
0: When the positive goes its way, the negative goes its way, it's no use.
1: Positive negative rendintiki oka ekatvam cheyali.
0: The positive and negative should be brought together.
1: Mana deham anetundi kevalam oka wire vantidi.
0: Our body is like the wire.
1: Ee wire ku wire manam sambandham chesinappudu current andulo prasarinchadu.
0: Now a wire linked to another wire, there is no current by itself.
1: కాని ఈ వైర్ ను కోసి దీనిలో ఉన్నటువంటి కాపర్ ను కనెక్షన్ చేస్తే కనెక్షన్ వస్తుంది కరెంట్.
0: Rather you peel the skin of this wire, make a connection between the copper that is going in the two bits.
1: కనుకనే మన దేహములు కేవలం వైర్ వంటివి.
0: So our body is like the wire external.
1: Mana mind anetundi copper vantidi.
0: And our mind within is like the copper wire. Within.
1: Mind connection aikunnappude ee atma tattvam ane current manlo prasaristundi.
0: When one mind is linked to another mind, there is this current flowing through this copper.
1: Kanuka mind ni understanding chesukovali.
0: So try to understand the mind, it's been said.
1: Kanuka mind lekunda mind nandu misunderstanding pettukoni dehalu dehalu adjustment chesthe idi prayojanam ledu.
0: So without having a proper understanding on a mind to mind basis, you want to have an understanding externally, it is no use.
1: Kanuka understanding manam chakkaga chesukunte adjustment easy.
0: So if you understand thus on a mind to mind basis, adjustment becomes easy.
1: Andari endukodunu divyattam unnade antundi satyanni manam gurtinchukunte inka ee vidhamaina antundi yokka bhedamu manlendu aavirbhavinchadu.
0: If we first of all understand this salient fact that it is the same divine atma which is in all beings, there will be no problem.
1: Kanuka prati manavuni endu కోటీశ్వరుడు మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఆ దివ్యత్వం సమంగానే ఉంటుండాలి.
0: సో ఐదర్ ద వెల్దియస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ద పాపర్ ఆన్ ది స్ట్రీట్స్, ఇట్ ఈస్ ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ దట్స్ ప్రెసెంట్ ఇన్ బోత్.
1: దురాశలకు మనం గురి కావటం చేతనే ఈ దుఃఖాలకు కారణం ఏర్పడుతుండాలి.
0: But then we are given away to greed and excess desires, that's why we are subjected to grief and sorrow.
1: ఒకానొక సమయంలో పురాణం నందు ఒక చక్కని ఆదర్శం ఉంటుండాలి.
0: Now there is an excellent illustration in the Puranas to illustrate
1: ఒక సాధకుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి అయ్యా మహానుభావ నీ మేలు పర్వతాన్ని ఎందుకు సృష్టించావు అన్నాడట.
0: One sadhaka went to Lord Brahma and asked him a question. Oh Lord, why have you created this Meru mountain, the mountain of gold and wealth?
1: ఈ పర్వతం సృష్టించడం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
0: బై క్రియేటింగ్ దిస్ మౌంటైన్ ఆఫ్ వెల్త్ వాట్ ఈస్ ద రిజల్ట్, వాట్ ఈస్ ద ఫ్రూట్?
1: ఓని ఆశ కలిగినటువంటి వానికి దీన్ని అందిస్తామంటే ఈ పర్వతాన్ని అందించినా గానీ వాని ఆశ తీరదు.
0: ఇఫ్ యూ వాంటెడ్ టు గివ్ దిస్ మౌంటైన్ ఆఫ్ వెల్త్ అండ్ గోల్డ్ టు ద వెల్దీ మ్యాన్, హీ నెవర్ కెన్ బి సాటిస్ఫైడ్.
1: ఇంకా అలాంటి పర్వతాలు 1000 అందించినా గానీ వానికి తృప్తి ఉండదు.
0: ఇఫ్ యూ గిఫ్ట్ టు హిమ్ థౌజండ్స్ ఆఫ్ సచ్ మౌంటైన్స్, హీ నెవర్ కెన్ బి సాటిస్ఫైడ్.
1: తృప్తి లేనటువంటి వానికి ఎన్ని ఉండి కూడాను ప్రయోజనం లేదు.
0: There is no use in trying to satisfy a person who never can be satisfied.
1: Trupti kaligindatundi vaniki ee mountain tho pani ledu.
0: On the other hand, if you were to gift this to a person who is always contented,
1: kabatti ee mountain valla vachinatundi phaltam emiti?
0: No purpose is served. So why have you created this mountain of wealth?
1: Kanukane manaku santrupti aneetundi undinappude manaku shanti yerpadutundi.
0: So here, when you have your own contentment, then you have shanti.
1: Manavattulo undinatundi viluva.
0: That is the true value that you have within you.
1: Who is the richest man in this world and prashna vesukunnappudu? He who has much satisfaction is the richest man.
0: Who is the richest man in this world? A question is asked. The proper answer will be, he who has much satisfaction is truly the richest person in the world.
1: Who is the poorest man? He who has much desires. He is the poorest man.
0: And who is the poorest man in this world? He who has much desires is
1: the poorest person. Desires nu tagginchukovali.
0: So try and bring down your desires.
1: Ee desire ni tagginchukuneetundi vidhanamlo mana human value nu praveshapettali.
0: And there is a way of curbing these desires. That is the idea of human values.
1: Kaani jeevitham ante ee naadu manam edo okkinga bhavistunnamu.
0: Now we tend to look upon our life as something else.
1: Kante ninduku nidra,
0: a contented sleep,
1: kadupu ninduku tindi,
0: a satisfying,
1: ఒంటి నిండుకు వస్త్రము,
0: satisfying food,
1: ఇంటి నిండుకు పిల్లలు,
0: clothes for the body,
1: కలకలలాడేటువంటి కలత్రయాలతో,
0: and a house full of children, and all
1: కలకలలాడేటువంటి యొక్క వస్తువాహనాలతో,
0: and all luxuries and comforts,
1: జీవితాన్ని గడపటమే ఒక మానవత్వం అని భావిస్తున్నాము.
0: We feel this is what life is all about.
1: ఇది సరియే.
0: This is okay as far as
1: కాని ఇదియే మన యొక్క జీవితానికి ఒక ప్రధాన లక్ష్యం కాదు.
0: But this is not the primary aim and goal of life.
1: ఇది దేహమునకు మనస్సునకు సంబంధించినటువంటిది.
0: These are things which conform to the body and the mind.
1: కానీ మూడవదైన ఆత్మ కూడా ఉంటుండాలి.
0: Now there is a third thing, the ఆత్మ.
1: సంతృప్తిని అనుభవించాలనుకుంటే మనం సత్య మార్గంలో ప్రవేశించాలి.
0: If you want to have satisfaction of the ఆత్మ, then you must get into the path of truth.
1: ఉపనిషత్తులు నీకును దీనినే వర్ణిస్తూ వచ్చినాయి.
0: The Upanishads describe this state thus.
1: సత్యనిష్ఠ కలిగినటువంటి వాడే మానవుడు అని ఉపనిషత్తులు బోధించాయి.
0: The Upanishads declare that person to be a true human being, one who has known the efficacy of truth.
1: సత్య ప్రవర్తన వలనే దేశమంతా కూడాను సుక్షేమాన్ని అనుభవిస్తుండాలి అని బైబిల్ చెప్పింది.
0: The Bible likewise says that nation which follows the path of truth enjoys peace and prosperity.
1: సత్య వాక్కుతో పాటు ఆచరణ కూడా ఉంటుండాలని చెప్పని మహమ్మద్ బోధించాడు.
0: Muhammad likewise taught that along with this word of truth, the actions also should be
1: pure and true. Sri సత్యం పైన విశ్వాసం కలగటమే ఒక బౌద్ధ మతమని నిరూపించాది.
0: The Buddhism tells you that it is truth again which should permeate the lives of man and
1: woman. హజ్రత్ ముహమ్మద్ అనేటువంటి వాడు ఈ సత్య నిమిత్తమే తన యొక్క జీవితాన్ని కూడాను సాక్రిఫైస్ చేశాడు.
0: And it was this Muhammad again who sacrificed his life for upholding the principle of truth.
1: సేవ నిమిత్తమే జీసస్ తన యొక్క దేహాన్ని కూడాను శిలువకు అందించాడు.
0: And Jesus likewise gave himself up to be crucified for upholding the principle of service.
1: సత్య నిమిత్తమే హరిశ్చంద్రుడు అంతా కూడా తన ఆలుబిడ్డలను కూడా అమ్ముకున్నాడు.
0: To uphold truth again, Harishchandra sacrificed his children and wife.
1: సర్వమతముల సారము,
0: the quintessence of all religions.
1: సర్వగమ్యముల యొక్క కేంద్రము,
0: the primary goal and destination of all,
1: మూలము,
0: all paths and the essence of
1: సత్య స్వరూపమైనటువంటి ప్రేమని,
0: of all శాస్త్రాస్ and scriptures is love and love.
1: కనుక సర్వమతముల యొక్క సారం కూడాను ఒక్కటే.
0: So the essence of all religions is one and one again.
1: కనుకని సర్వమతముల యొక్క సమన్వయమే సాయి యొక్క అభిమతము.
0: And the Sai religion is the quintessence and the oneness of all religions.
1: అదే నియమైనటువంటి మన మతము.
0: That indeed is our true religion.
1: మనం అనుభవించిన వచనేటువంటి ఈ వ్రతమే.
0: This is what we have to experience in our lives.
1: ఈ వ్రతాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
0: Once we can transform this into our own daily lives, you have sanctified your life.
1: కనుక దివ్యత్వంతో మన యొక్క సమాజంలో ప్రవేశించి సేవ సేవ సేవ సేవలో మనం పాల్గొనాలి.
0: So with this idea of divinity within you, plunge into activities pertaining to the society. Service.
1: సేవలేనటువంటి యొక్క జీవితము ప్రయోజనము లేదు.
0: Life without service is useless.
1: సేవించే నిమిత్తమే మన మానవత్వం వచ్చింది.
0: We have been given this form so that we might serve others.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: This body has been given so that you could serve others.
1: కనుక మన దేహముతో సమాజంలో ప్రవేశించి కష్టపడేటువంటి వారును, దిక్కులేనటువంటి వారును, దీనులను సరైనటువంటి రీతిలో ఆదుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: సో త్రూ ద మీడియం ఆఫ్ ది బాడీ సర్వ్ ద పువర్ ద డౌన్ ట్రోడన్ ద హ్యాప్లెస్ అండ్ దోస్ హూ హావ్ గివెన్ అప్ హోప్.
1: ఈనాడు భారతదేశంలో 180 వంతులు పిల్లలు మాత్రమే ఉంటున్నారు, యువకులతో చేరిన పిల్లలు.
0: టుడే ఇన్ ద కంట్రీ ఆఫ్ భారత్ ద 80% ఇట్స్ బీన్ సెడ్ ఆర్ ద యూత్.
1: మిగిలినటువంటి 20% అంతా కూడా చాలా వృద్ధులైపోతున్నారు.
0: ద రిమైనింగ్ 20% ఆర్ ద మిడిల్ ఏజ్ అండ్ ద ఓల్డ్ వన్స్.
1: కనుక ఈ మధ్య వయస్కులైనటువంటి యొక్క యువకు ద్వారా ఎంత ఉపకార్యమైనను జగత్తులో చేయవచ్చును.
0: అండ్ త్రూ దిస్ component of youth, any amount of good can be done in this country or the world.
1: కనుక ఈనాడు యువకులను అభివృద్ధి పరిచి,
0: so by taking care of these youngsters,
1: యువకులతో సేవలు చేయించి,
0: and making them perform seva
1: activities, మానవత్వం యొక్క దివ్యత్వాన్ని ప్రకటించి,
0: to manifest this divine spark latent in
1: man,
0: and to give it wide
1: జగత్వ్యాప్తిని గావించడానికి భారతదేశం కంకణం కట్టుకోవాలి.
0: And the Bharat should take the pledge to spread this message to every nook and corner of the globe. This Bharat is the field of action.
1: Dharma Kshetramu.
0: It is a field of dharma.
1: Jaga chetramu.
0: It is a field of sacrifice.
1: Yoga chetramu.
0: It is a field of yoga.
1: Not bhoga chetramu.
0: It is not a field or arena of bhoga or comfort.
1: Yinaru anni vidhalainatundi comfort, comfort, comfort, comfort. Comfort e comfort. Ide vachesestunnadu manamu. Ee comfort anetundi danni pettukuntunnam. Comfort important kadu.
0: Today you go by this idea of comfort. Comfort in everything that you say or do. It ends up in you are saying come for tea. That should not be your idea. Manasu
1: sukhanga untunnappudu enni vidhamulainatundi danni manam adjust chesukovachu.
0: If your mind is at peace with itself, you can always come out with understanding.
1: Yavaru sevalu chesina kudanu bhagavat bhavana hrudayamlo pettukoni chetulato seva cheyadaniki prayatninchali.
0: You wish to do some seva, let God dwell within your heart, perform your seva.
1: Deenini dil mein ram aatme ka mannaru.
0: This is what is said, God in your hearts and service through the medium of your hands.
1: Hands in the society, head in the forest is a real rest.
0: True or real rest is again hands in society, head in forest.
1: Manam ee sevallo palgonali.
0: Try and take part in such seva activities.
1: Satya sai samasthalanni kudanu ee sevalo palle tama yokka jeevithanni saarthakam chesukuntunnayi.
0: And such sai organizations are sanctifying their purpose by indulging in such seva activities.
1: Yuvakulalo ee vidhamainatundi utsaahanni protsaahanni andinchali.
0: We should try and give this inspiration to youngsters.
1: Yuvakulu yokka chittamu rendu padullu katti vantidi.
0: The minds of the youth is like the double edged sword.
1: Varu chedu margamlo pote inka varini e maatramu arikattalemu.
0: If they go astray, it's impossible to rectify them.
1: Varu manchi margamlo praveshisthe

0: If these tanks are filled with good water, the taps also would give you pure and good water.
1: Tank lopala dirty water fill up chesthe taps lo dirty water e vastundi.
0: If the tank is filled with dirty water, the taps also will give you dirty water.
1: Kabatti ee naadu adhyapakulaku sariyainatuvanti training ivvali.
0: So we must impart proper training to the teachers in the first place.
1: Adi teachers tappu kaadu paapam.
0: Therefore it's not a mistake.
1: Vaallu ninna monnati varaku students e kada.
0: Because the teachers of today were yesterday's students themselves.
1: Kanuka atti variki teliyinatuvanti variki oka training ichi tadwara kudanu deenini chakkari margamlo diddidaniki tagina krushi cheyali.
0: So they too are not aware of what is right and wrong. So they too have to be given this training and trained in the proper way.
1: Ippudu Satya Sai Samasthalo ade pane chestundadi.
0: And today this is precisely what the Sasai organization
1: teachers
0: is doing.
1: Teachers kuda chaala manchi varu.
0: Because the teachers basically are good in
1: their hrudayanni tyagam chesi anubhavistaru.
0: Because they have sacrificed a great deal on their
1: cherinatundi biddalni kanna biddala vale chusukuntunnaru.
0: The students who come to them, they regard them as their own children.
1: Kaani variki ideals vaalla sariyinatundi yokka aadarshanni andinchalekapotam chethane varu pedamargam padutunnaru.
0: But because the teachers are not able to hand out noble ideals and virtuous deeds,
1: కనుక భారతీయ సంస్కృతం నందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. మన కర్మలు ఎందు కాని సత్సంపత్తి ఎందు కాని ధనమునందు కాని మనకు ఆనందము లేదు. త్యాగేనైకే అమృతత్వ మానసు, త్యాగము నుండే మనకు నిజమైనటువంటి అమృతత్వం ఉంటుండాలి.
0: ది స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు డిరైవ్ ఎనీ బెనిఫిట్. దట్స్ వై ఇన్ ది భారతీయ సంస్కృతి ఇట్స్ బీన్ సెడ్, it is not through actions, not through wealth, not through comforts or luxury, but it's only through the element of
1: tyagame manaku nijamaina kshemamu.
0: It is only through the element of sacrifice that you can become immortal.
1: Chinna example,
0: it is sacrifice which confers protection to you. A small example,
1: gaalini teesukuntunnam manamu.
0: A small example here, you are inhaling
1: kaani teesukunna gaalini marok nimisham lopalle tyagavegani cheyakapothe mana lungs chedipothayi.
0: The air that you breathe in thus should in the next moment discarded, rejected.
1: Manam bhujistunnamu,
0: otherwise the lungs will come to grief.
1: Ee bhujinchina aaharamunu konni gantala lopala deenini tyagame cheyakapothe kadupu chedipothundi.
0: Similarly we are eating food, the same food should be discarded, otherwise your stomach will go bad.
1: Mana chetilo oka bhagamlo raktam prasaristundadi,
0: again blood flows through different parts of the body.
1: ఈ రక్తం అనేటువంటి ఆ స్థానాన్ని క్షణ క్షణము కూడా విదిలిపెట్టి త్యాగం చేయకపోతే ఇక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: Now if this blood were not to pass through every point and if it gets collected once
1: more, నిత్య జీవితం లోపల త్యాగమే మనకు క్షేమాన్ని అందిస్తుండాలి.
0: That spot will become a boil. So here it is, sacrifice is what gives.
1: దానికి కూడాను లోడింగ్ అన్లోడింగ్ ఉండే తీరాలి.
0: Sacrifice is that gives you comfort and joy in every little thing. Loading and unloading are the cardinal.
1: ఈ రెండింటి యొక్క సమత్వాన్ని మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: So try to understand the true purpose of these two purposes.
1: మన సెల్ఫిష్, మన స్వార్థమైన దాన్ని త్యాగం చేయాలి.
0: What is it that we must sacrifice? Sacrifice your selfishness.
1: పరార్థమైనటువంటి దాన్ని చేయబట్టాలి.
0: Try to secure that which is beyond, that which is external.
1: అప్పుడే నిజమైనటువంటి యథార్థం మనకు గుర్తించుకోవడం.
0: Only then can you understand the true nature, the purpose within.
1: ఇట్టి యథార్థమే నిజమైన మానవత్వం.
0: That truth proper, getting to know it, is human value.
1: మనసులో ఒకటి బయట ఒకటి ఉండరాదు.
0: There should not be one thing in your heart, you do something else.
1: రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి మానవత్వం.
0: The oneness of both these two is the essence of a human value.
1: కనుక human value అనేటువంటి దానిని క్రమక్రమేణ మనము అన్ని పాఠశాలయందు అన్ని పిల్లల హృదయానికి మనం అందించడానికి తగిన కృషి చేయాలి.
0: సో ట్రై అండ్ మేక్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ హోమ్ టు ది ఐడియా ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ టు ఎవ్రీ స్కూల్, టు ఎవ్రీ
1: భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను ఇది కర్తవ్యంగా నిరూపించాలి.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ టేక్ అపాన్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ప్రైమరీ టాస్క్ ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ ఆర్స్.
1: ఏదో ఒక ప్రభుత్వం చేస్తుందని, ఏదో ఒక సంస్థ చేస్తుందని మాత్రం అలక్ష్యం చేయరాదు.
0: యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ దిస్ కాజ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ థింకింగ్ ద గవర్నమెంట్ విల్ డూ ఆర్ సమ్ ఆర్గనైజేషన్ విల్ డూ.
1: ఇది ఒక్క పుష్పం హారం కాలేదు.
0: దిస్ ఎ సింగిల్ ఫ్లవర్ బై ఇట్సెల్ఫ్ డస్ నాట్ బికమ్ ఎ గార్లెండ్.
1: అనేక పుష్పములు చేరటం వల్లే హారమైంది.
0: సో మెనీ ఫ్లవర్స్ టుగెదర్ హావ్ గివెన్ యూ ది గార్లెండ్.
1: కనుక అందరూ కూడా ఈ యొక్క దీనిలో పాల్గొని తమ తమ ఇంటిలో తమ తమ బిడ్డలకు సరైనటువంటి రీతిని బోధించి తాము కూడా చక్కగా నడుచుకోవడానికి ఆదర్శంగా ఉండినప్పుడే ఇది నిజమైనటువంటి ఒక భారతదేశాన్ని మనము అభివృద్ధి గావించినటువంటి వారము, పునరుద్ధరణ గావించినటువంటి వారం అయిపోతాం.
0: సో ఆల్ షుడ్ టేక్ ఎ హ్యాండ్ ఇన్ దిస్ ఐడియా ఆఫ్ హ్యూమన్ వాల్యూస్. ఎవ్రీ హౌస్ షుడ్ బికమ్ ఎ సెంటర్. ఎవ్రీ చైల్డ్ షుడ్ బి ఇంపార్టెడ్ దిస్ ఐడియా ఆఫ్ హ్యూమన్ వాల్యూస్. దట్స్ ద వే షూర్ వెరీన్ భారత్ కెన్ రీగెయిన్ ఇట్స్ లాస్ట్ గ్లోరీ.
1: మనం మానవుడే పుట్టినందుకు మానవులుగా నడుచుకుందాం.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, హావింగ్ బీన్ బోర్న్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, లెట్ అస్ బిహేవ్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఏ పశువుల వలెనో ఏ మృగముల వలె మనం నటించరాదు.
0: వీ షుడ్ నాట్ బిహేవ్
1: రాదు.

0: We should not behave like a beast or an animal.
1: మానవుడు మానవుడిగా బ్రతకటమే మానవత్వము అన్నారు.
0: A man living as man, that is the essence of a human value that he has.
1: అదే డివినిటీ అన్నారు.
0: That again becomes divinity.
1: అదే యూనిటీ అన్నారు.
0: That is unity.
1: అదే ప్యూరిటీ అన్నారు.
0: That is purity.
1: అదే చారిటీ అన్నారు.
0: That is charity.
1: ఇలాంటి తత్వాన్ని మనం అనుభవించినప్పుడే ఇదే నిజమైనటువంటి హ్యూమన్ వాల్యూ.
0: వన్స్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ టుగెదర్, దట్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్.
1: కనుక మనం దేహమును మాత్రమే ప్రధానంగా తీసుకునక మనో ఆత్మని ఎందుకు సమ్మిళితం గావించుకుని ప్రేమతత్వాన్ని మనం సమాజంలో ప్రకటించాలి.
0: సో డోంట్ గెట్ క్యారీడ్ అవే విత్ దిస్ బాడీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యోర్స్. ద మైండ్ అండ్ ఆత్మ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్. మేక్ ద బాడీ పార్ట్ ఆఫ్ ద మైండ్ అండ్ ఆత్మ. ప్లంజ్ ఇన్ టు సొసైటీ.
1: ప్రేమకు మించినటువంటి మరొకటి లేనే లేదు జగత్తులు.
0: త్రూ ద మీడియం ఆఫ్ లవ్, బికాస్ దేర్ ఇస్
1: నథింగ్. మీరు విశ్వసించినా విశ్వసించకపోయినప్పటికీ ప్రేమే ప్రేమే ప్రేమే ప్రేమే దైవము, ప్రేమే మానవత్వము, ప్రేమే మానవుడు, ప్రేమే సర్వస్వము.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్ ఇన్ దిస్ సొసైటీ ఆఫ్ యోర్స్. యూ మే బిలీవ్ ఇట్, యూ మే నాట్ బిలీవ్ ఇట్. Love is God, love is man, love is everything in this society, in this existence, in this creation.
1: కనుక ప్రేమతో మనం మానవత్వాన్ని పెంచుకొని ఈ భారతదేశం యొక్క సత్కీర్తిని మనం పునరుద్ధరింపచేసి మన భారతీయ పుత్రులం అనేటువంటి ఒక పేరును సార్థకం చేసుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: సో ఇట్ ఈస్ దిస్ లవ్, the medium of love which translates into action, which is going to bring back the ancient glory and splendor of this Bharat. And every child should be made to realize this truth. I am hoping and blessing that all will become aware of this basic idea of love. Thus, I am bringing this discourse to a close.
2: Sai Ram. You just heard a divine discourse delivered by Bhagwan Baba in Mumbai on the 27th of January 1985. Bhagwan Baba said that it's quite common to think that one who possesses material wealth is rich and the one without it is poor. But in reality, the one who has much satisfaction is the richest man. On the other hand, the one who has many desires is the poorest man. Bhagwan urges all to sublimate our desires by applying human values in our daily lives. Thank you and Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: Know the secret of life, the secret of success and the conquest of mind in this inspiring summer course discourse of Bhagwan Baba delivered on 24th May 1993.
1: జపము తపములందే జన్మలింగియు గడచే జపము తపములందే జన్మలింగియు గడచే మనసు కుదురదాయే మానవునకు జపము చేసినంత జన్మమే తరించునా

0: ఇప్పుడే మహితుడగును మనసు కుదిరినప్పుడే, మనసు కుదిరినప్పుడే మహితుడగును.
1: Many of the lives have been spent in undertaking penance and chanting the name of the Lord. Merely with that, without the steady mind, there is no use. By merely chanting the name of the Lord, you will never attain liberation unless the mind is under control. Then only you will be reputed.
0: Bhavamu, రూపము, పరిమాణము, రంగు, శక్తి, ఈ ఐదు గుణముల చేతనే మనస్సు తన యొక్క ప్రభావమును, ప్రసక్తిని ప్రపంచములో విజృంభింపచేస్తున్నది.
1: The feeling, the form, the change, the color, power, or the five traits of the mind, the effects of which are visualized in the world.
0: ప్రపంచమంతయు మనోమయమగుట చేత ఈ ప్రపంచమునందు కూడాను ఈ పంచ శక్తులు కూడాను ప్రభావితమవుతున్నది.
1: As the entire world is just the expression of the mind, we find all these five traits there.
0: మనసు యొక్క ప్రభావము మహాశక్తివంతమైనది.
1: The effect of the mind is highly powerful.
0: ఒక మనసు యొక్క ప్రభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే యావత్ ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా మనం సులభంగా గుర్తించగలము.
1: If we understand the nature of one mind, the position, the nature of the entire world could well be understood.
0: సముద్రములోని నీటి బిందువును ఒక్క రుచి చూచినప్పుడు సముద్రం యొక్క రుచి కూడాను మనం చూసిన వారమవుతాం.
1: When the taste of the drops of ocean is known, you will be knowing the taste of the entire ocean.
0: బిందువే సముద్రము, సముద్రమే బిందువు.
1: Drop is the ocean, ocean is the drop.
0: మనసే ప్రపంచము, ప్రపంచమే మనసు.
1: Mind is the world, world is the mind.
0: ఈ విశాల ప్రపంచమునందు 500 కోట్లకు మించి జనాభా ఉంటున్నది.
1: In this vast world, the population is beyond 500 crores.
0: రూపనామములందు భేదములు ఉండవచ్చును.
1: There may be differences in name and form.
0: ఆహార విహారములందు భేదములు ఉండవచ్చును.
1: There may be difference in food and habits.
0: కానీ మానవత్వమును భౌతికంగా చూచినప్పుడు మానవులందరూ ఒక్కటే.
1: బట్ వెన్ వి వ్యూ ఫ్రమ్ ద ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ప్రతి భౌతిక దేహమునందు కూడాను 5 రూపములు ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ ఫిజికల్ బాడీ దెర్ ఆర్ 5 ఫార్మ్స్.
0: తత్వ విచారణ తెలిసినటువంటి సమయమునందు మాత్రమే ఈ యొక్క 4 రూపములు కూడాను మనం అర్థం చేసుకోగలము.
1: When we make proper study and inquire, we will be able to understand the forms.
0: Tattva vicharana anaga 4 swarupamulu yokka vishayamunu gurtimpa chesinade tattva vicharamu.
1: The inquiry is the one that would make you reveal the nature of these 4 forms.
0: Tat anaga paramatma.
1: Tat meant God.
0: Paramatma vicharane tattva vicharana.
1: Enquiry of God is true enquiry.
0: Paramatma anantudu.
1: God is infinite. Infinite, beyond all comparison.
0: Kani anantudainatundi paramatmani ananta margamulalo manam telusukovalsi vastundi.
1: To know the infinite God, we have to pass through the path of infiniteness.
0: Kanukani aneka margamulanu vibhajimpa chesi నవవిధ మార్గములతో భగవంతుని తెలుసుకునేటకు ప్రయత్నించమని ప్రబోధించింది వేదాంతము.
1: For that reason, Vedanta has shown 9 paths of devotion to understand the infinite nature of God.
0: Ravanam.
1: Listening.
0: Kirtanam.
1: Singing.
0: Vishnu Smaranam.
1: Thinking of the Lord.
0: Padasevanam.
1: Service.
0: Vandanam.
1: Salutations.
0: Archanam.
1: Worship.
0: Sneham.
1: Friendship.
0: Atmanivedanam.
1: Surrender.
0: ఈ నవవిధ మార్గములు కూడాను మానవులకు జీవితం యొక్క నవత్వాన్ని ప్రబోధించేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: All the 9 paths of devotion are prescribed to give all the freshness to human life.
0: ఇందులో భౌతికమైనటువంటి దేహము ఈ మానవ దేహము.
1: The first aspect is the physical body.
0: ఇది ఈ కంటికి కనిపించినటువంటిది.
1: This is seen with the physical eye.
0: ఇది 25 తత్వములతో కూడినటువంటిది.
1: This has 25 aspects.
0: 5 కర్మేంద్రియములు.
1: 5 senses of action.
0: 5 జ్ఞానేంద్రియములు.
1: 5 senses.
0: 5 ప్రాణములు.
1: 5 life principles.
0: పంచ తన్మాత్రలు.
1: పంచ 5 తన్మాత్ర. All 5 senses.
0: ఈ 20 తత్వములతో కూడి తదుపరి అంతర్ప్రాణములు అనేటువంటివి, అంతర్ ఇంద్రియములు అనేటువంటిది మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం.
1: బియాండ్ దీస్ దేర్ ఆర్ ఇన్నర్ సెన్సెస్ ఆల్సో, ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో అండ్ చిత్త.
0: ఇవన్నీ చేరినప్పుడు 24 తత్వములు అవుతుంది.
1: ఆల్ ఆఫ్ దెమ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 24.
0: దీనికి లైఫ్ సోర్స్, అదే జీవితము. ఈ జీవితం దీనితో కూర్చున్నప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: Then above all there is life source making a total of 25.
0: ఇవి 25 తత్వములు కూడాను విశ్వము నుండి ఆవిర్భవించినటువంటి కనుకనే దీనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
1: As these 25 aspects came out of the universe, it is called Vishwudu, related to Vishwa, universe.
0: భౌతిక దేహము విశ్వస్వరూపమే.
1: The physical body is the very form of the universe.
0: కేవలము ఒక సంకుచితమైన వ్యక్తిత్వము కానేరదు.
1: It is never a narrow individuality.
0: సమస్తి స్వరూపముతో ఏకమైనటువంటిది మానవత్వము.
1: The human life is a composite, comprehensive aspect.
0: కనుక భౌతిక దేహమునకు విశ్వుడు అని పేరు పెట్టారు.
1: So the physical body is called విశ్వుడు.
0: రెండవది సూక్ష్మదేహము.
1: The second, subtle body.
0: ఈ సూక్ష్మదేహము 17 తత్వములతో కూడి ఉంటున్నది.
1: The subtle body has 17 aspects.
0: పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, ఇవి 15. తదుపరి మనస్సు, బుద్ధి, ఈ రెండు చేరటం చేతనే 17 తత్వములతో రూపొందుతుంది.
1: The 5 senses and then the 5 life principles in addition 15. In addition to that, the mind and intellect making a total of 17.
0: ఈ 17 తత్వములతో కూడినటువంటి సూక్ష్మదేహమును, ఈ 17 తత్వములు కూడాను తేజస్సుతో కూడినటువంటి కనుక దీనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
1: The subtle body has these 17 aspects that are all brilliant, and therefore as there is brilliance it is called taijasa.
0: మానవుని యొక్క మంచి చెడ్డ కర్మల యొక్క ఫలితము ఈ సూక్ష్మదేహమే అనుభవించినది.
1: The results of good and bad are experienced by the subtle body.
0: జగత్తులో సంభవించేటువంటి సమస్త దుఃఖములు, విచారములు, ఆనందములు అన్నీ కూడాను ఈ సూక్ష్మదేహమే అనుభవిస్తుంది.
1: All the misery, the anxiety and the pleasure are all experienced by the subtle body.
0: కనుకనే దీనికి మరొక పేరు కూడాను యాతనాదేహము అని కూడాను పేరు.
1: The subtle body has another name, యాతనా.
0: అనగా అవస్థలకు గురి అయినటువంటిది ఈ దేహము.
1: యాతన మెంట్ ద బాడీ దట్ ఈస్ పుట్ టు సఫరింగ్.
0: ఇంకా మూడవది కారణ దేహము.
1: ద థర్డ్ కాజల్ బాడీ.
0: ఇది రెండు తత్వములతో మాత్రమే కూడి ఉంటుంది.
1: ద కాజల్ బాడీ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది చిత్తము, ప్రజ్ఞ.
1: వన్ ఇస్ చిత్త, ద అదర్ ఇస్ అవేర్నెస్.
0: ఇది కేవలము ప్రజ్ఞతో కూడటం చేతనే ఇదికి ప్రజ్ఞానం అని పేరు పెట్టారు.
1: యాజ్ దేర్ ఇస్ అవేర్నెస్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన.
0: దీనినే ప్రాజ్ఞుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రాజ్ఞ.
0: ఇంకా నాలుగవది మహాకారణము.
1: ద ఫోర్త్ వన్ సూపర్ కాజల్ బాడీ.
0: ఇది ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్
0: ఇది స్వస్థరూపముతో స్వయం జ్యోతితో స్వప్రకాశముతో వెలిగేటువంటిది.
1: దిస్ ఓవర్ మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఫార్మ్ అండ్ సెల్ఫ్ ఎఫల్జెంట్.
0: దీనిని ఉనికి అని కూడా పేరు పెట్టారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎగ్జిస్టెన్స్.
0: ఉనికి అనగా తనను తాను తెలుసుకోగలిగినటువంటి శక్తికి ఉనికి అని పేరు.
1: ద ఎగ్జిస్టెన్స్ మీన్స్ ద కెపాసిటీ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
0: తనను తాను తెలుసుకోగలిగినటువంటిది కేవలం ఒక జ్ఞానం మాత్రమే.
1: ఇట్స్ ఓన్లీ ద విజ్డమ్ దట్ విల్ హెల్ప్ అస్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే దీనికి ఎరుక అని కూడా మరొక పేరు.
1: దేర్ఫోర్ ఇట్స్ ఆల్సో కాల్డ్ అవేర్నెస్ ఆర్ ఎరుక.
0: తెలుసుకోగలిగినటువంటిది ఎరుక అయినప్పుడు తెలియనటువంటి దానిని మరుపు అని పెట్టారు.
1: దట్ విచ్ హ్యాస్ టు బి నోన్ ఇస్ అవేర్నెస్. జస్ట్ ద ఆపోజిట్ ఈస్ కాల్డ్ ఫర్గెట్ఫుల్నెస్.
0: భౌతికమైన స్థూలము సూక్ష్మము కారణము ఇవన్నీ కూడా మరుపుతో చేరినటువంటివి.
1: ద ఫిజికల్ ద సటిల్ అండ్ ద కాజల్ ఆర్ ఆల్
0: జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ మూడు కూడా మరుపుతో చేరినటువంటివి.
1: ద వేకింగ్ స్టేట్ ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్ దే కమ్ అండర్ దిస్ ఫర్గెట్ఫుల్నెస్.
0: కనుక ఇది సత్యస్వరూపమే ఎరుక.
1: ద ట్రూ ఫామ్ ఈజ్ అవేర్నెస్.
0: సత్యము మూలము.
1: ద బేసిస్ ఆఫ్ ట్రూత్.
0: ఈ మరుపు స్థూలము.
1: దిస్ ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ గ్రాస్.
0: ఈ మరుపు ఎరుపు అనేటువంటి దాని లోపల ఒక దివ్యత్వమైనటువంటిది సమత్వంగానే ఉంటుంటాయి.
1: ఇన్ దిస్ టూ స్టేట్స్ వన్ ద ఫర్గెట్ఫుల్నెస్ ద అదర్ అవేర్నెస్ ద డివినిటీ సేమ్.
0: తత్వజ్ఞానం మరొక రీతిగా దీనిని వర్ణిస్తూ వచ్చింది.
1: Therefore, the spirituality started describing in another way.
0: Yerukumaru panakunda jagrata niratamuga swapnashu suktilo aramaralu lekunda eppudu tarachuganu jeevaatma chadivedi tarakam idi tarakam idi tarakam.
1: In the waking state, in the dreaming state and the deep sleep state, it is one that divinity that is there.
0: ఎరుకునందును మరుపునందును జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందు కూడాను ఇది సమత్వంగానే అంతర్భూతమై ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ది వేకింగ్ స్టేట్ ద డ్రీమింగ్ స్టేట్ ఇన్ ది డీప్ స్లీప్ స్టేట్ ఇట్ ఈస్ ఆల్ ఇన్నర్ అండ్ దెన్ ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ విదిన్.
0: ప్రతి పదార్థమునందు కూడాను పరార్థము అంతర్భూతమై ఉంటున్నది.
1: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ ది స్పిరిచువల్ కంటెంట్.
0: ఈ పదార్థమే ఒక విధమైనటువంటి దృష్టి కల్పితమైనటువంటి వస్తువు.
1: ది స్పిరిచువాలిటీ ఇస్ ద వన్ విచ్ గివ్స్ ద నేమ్ విచ్ యు సీ ద మ్యాటర్.
0: పరార్థమే శక్తి.
1: ద పరార్థ ద స్పిరిచువాలిటీ ఈజ్ పవర్.
0: ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కూడాను మన దృశ్యములకు వేరువేరుగా కనిపించినప్పటికీ ఇవి రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క ప్రపంచం యొక్క దివ్యతత్వము.
1: ద మ్యాటర్ అండ్ ఎనర్జీ మే అపియర్ టు బి డిఫరెంట్ but both are there that expresses in the world.
0: ee shaktiye moolam.
1: This power is the base.
0: Padarthame stoolam.
1: The matter is gross.
0: Ee shaktiye aadharam.
1: Power is the basis.
0: Padarthame aadheyam.
1: The matter is support.
0: Aadhara aadheyamulu rendu kudanu avinabhava sambandhamule.
1: The support and supported are interrelated.
0: కనుకనే దీనిని క్షేత్ర క్షేత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది.
1: గీత టాట్ ఇట్ యాస్ ద నోవర్ అండ్ ద నోన్.
0: ప్రకృతి అంతా కూడాను క్షేత్రమే.
1: ఎంటైర్ నేచర్ ఇస్ ఎ క్షేత్ర.
0: ఈ క్షేత్రం అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యందు అంతర్భూతమై ఈ క్షేత్రమును నడిపించుండేటువంటి క్షేత్రజ్ఞుడు.
1: ది ఎంటైర్ క్షేత్ర ద ఫీల్డ్ ఇస్ కండక్టెడ్ బై ద నోవర్ ద ఇన్నర్ సెల్ఫ్.
0: క్షేత్రజ్ఞుడు లేక క్షేత్రము లేదు.
1: వితౌట్ నోవర్ దేర్ ఇస్ నో నోన్.
0: క్షేత్రము లేక క్షేత్రజ్ఞుడు కనిపించడు.
1: వితౌట్ దిస్ క్షేత్ర యు కెనాట్ సీ ద నోవర్.
0: కనుకనే భగవద్గీత
1: సో భగవద్గీత
0: క్షేత్రం క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞం చాపిమాన్ విద్ది చాపిమాన్ అది కూడాను నేనేను అన్నాడు.
1: దేర్ఫోర్ ఇన్ భగవద్గీత ఇట్ ఈస్ సెడ్ ఐఎమ్ దట్ ఆల్సో.
0: ఈ దీనిని పురస్కరించుకుని సమస్త ప్రపంచమునందు కూడాను సృష్టి స్థితి లయములు కేవలము మనోప్రభావం చేత కలుగుతూ ఉంటున్నాయి.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ కెన్ బి సెడ్ ద క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ ఆర్ అవుట్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని బ్రహ్మసూత్రము తత్ జలాన్ అన్నాడు. ఒక చిన్న పదంతో తత్ జలాన్ అని
1: దిస్ బ్రహ్మసూత్ర సెడ్ తత్ జలాన్.
0: తత్ అది,
1: తత్ దట్,
0: జా పుట్టటము,
1: జా బీయింగ్ బోర్న్,
0: లా లయముందటము, లా లయముందటము,
1: లా ఎన్హిలేషన్,
0: ఆన్ అభివృద్ధి కావటము,
1: ఆన్ డెవలప్మెంట్.
0: తత్ జలా,
1: తత్ జలా
0: అనగా అందునుండియే పుట్టి అందునుండియే పెరిగి అందునుండే నీలమైపోతుంది.
1: ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దాట్, ఇట్ గ్రోస్ ఇన్ దాట్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ టు దాట్.
0: కనుక సృష్టి స్థితి లయములకంతా కూడా కేవలము మనసే మూల కారణము.
1: దేర్ఫోర్ ఫర్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎన్హిలేషన్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: దీనిని అక్షర పురుషుడని కూడాను మరొక పేరు పెట్టారు.
1: దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద పురుష, ద వన్ ఆఫ్ లెటర్స్.
0: అక్షరం,
1: అక్షర
0: లౌకికంగా అక్షరం అనుకుంటే నాశనము కానటువంటిది అని పేరు.
1: From the worldly point of view, akshara meant that which can never be killed.
0: Kshara anaga maarpu chendetunte deeni maroka peru.
1: Kshara means that which is changeable.
0: Kshara-akshara-mulu yokka tattvame ee jeevitam yokka rahasyam.
1: The secret of life is the combination of both the changeable and changeless.
0: Kshara-mayetuntedi
1: body changes.
0: Atma akshara-mayetuntedi
1: the self is changeless.
0: Kaani ikkada kshara-akshara-mulu rendu kudanu okka పదమునందే కూడా ఇమిడి ఉంటున్నది.
1: Therefore the changeable and changeless are contained in one word.
0: అక్షరం అనగా ఏమిటి?
1: What do you mean by అక్షరం?
0: కేవలము నశించినటువంటిది కాదు అని కాదు, నశించి నశించినటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షరం.
1: Not that perishable and not perishable but both.
0: ఆ అక్షర స్వరూపమైనటువంటి ఆత్మ,
1: ఆ మీన్స్ ద సెల్ఫ్ ఆత్మ,
0: తరా నశించేటువంటిది యొక్క దేహము,
1: తరా పెరిషబుల్ బాడీ,
0: నశించే దేహము నశించని ఆత్మ రెండింటి యొక్క స్వరూపమే అక్షరం.
1: పెరిషబుల్ బాడీ నాన్ పెరిషబుల్ సెల్ఫ్ ఇస్ అక్షర.
0: ఆ అక్షర ఆ అనంతమైనటువంటిది,
1: ఆ దాటి
0: అమృతమైనటువంటిది,
1: దాట్ ఈస్ ఇటర్నల్,
0: అమరమైనటువంటిది,
1: దాట్ ఇస్ ఇమ్మోర్టల్,
0: తరా అనిత్యమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది, అసత్యమైనటువంటిది,
1: దాట్ ఈస్ ఫాల్స్.
0: అసత్యమైన దేహము,
1: ద బాడీ విచ్ ఇస్ ఫాల్స్,
0: సత్యమైనటువంటి ఆత్మతో కూడి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఇన్ కాంబినేషన్ విత్ ఆల్ ద ట్రూత్.
0: కనుక చరాక్షరములు రెండు కూడాను ఏకమైనటువంటివి.
1: సో బోత్ ది ఆస్పెక్ట్స్ చేంజబుల్ అండ్ చేంజ్లెస్ ఆర్ వన్.
0: కనుకనే అక్షరం అన్నారు.
1: సో ఇట్ ఈస్ కాల్డ్ అక్షరం.
0: ఈ అక్షరం నుండియే
1: అవుట్ ఆఫ్ దిస్ అక్షర
0: తేజోవంతమైన యొక్క దివ్యత్వము ఆవిర్భవిస్తూ ఉంటుండాలి.
1: ది ఎఫల్జెంట్ డివినిటీ కేమ్ అవుట్ ఆఫ్ దాట్.
0: ఈ తేజోవంతమైన యొక్క తత్వమునకు ప్రకృతి పరమాత్మ రెండు కూడా ఏకమే.
1: ఫర్ దిస్ ఎఫల్జెంట్ నేచర్ బోత్ ఆర్ వన్.
0: ప్రకృతి ప్రత్యేకంగా లేదు.
1: నేచర్ ఇస్ నాట్ సెపరేట్.
0: ప్రకృతి ఎందుకు ఆత్మభావం ఉంటున్నది.
1: ఇన్ ది నేచర్ ఆల్సో దేర్ ఇస్ సెల్ఫ్.
0: పరమాత్మ ఎందుకును ఆత్మస్వరూపమే ఉంటున్నది.
1: Within God also there is the self.
0: Andu indu undinatvantidi okkati.
1: Here and there only one exists.
0: Indu galadandu ledana sandeham valadu annadu Prahladu.
1: Prahlada said never doubt that he is here and he is there.
0: Prakriti kevalam jadamainatvantidi kaadu.
1: The nature is not inert.
0: Idu kudanu chaitanyamainatvantidi.
1: This is also awareness.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము తేజోవంతమైపోతుంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దీస్ టు ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ఆల్ ఇన్ రేడియన్స్.
0: ఇది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: ఇది ఒక నిప్పు పెట్టె.
1: దిస్ ఈస్ అ మ్యాచ్ బాక్స్.
0: ఈ నిప్పు పెట్టెను నేను చేతిలో పట్టుకున్నాను.
1: ఐఎమ్ హోల్డింగ్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆన్ హ్యాండ్.
0: కానీ నా చెయ్యి కాలటం లేదు.
1: But my hands are not burned.
0: దీని టవల్ లో పెట్టాను. ఈ టవల్ కూడా కారటం లేదు.
1: I keep it in the towel, it's not burned.
0: కానీ దీనిలో నిప్పు పుల్ల ఉంటుంది.
1: But here is match stick.
0: దీనిని మనం గీచినప్పుడు
1: and I strike it on the match box.
0: దీనిలో నిప్పు వచ్చింది.
1: Here you get the fire.
0: ఈ నిప్పు నా చేతిలో పెట్టుకుంటే కాల్పుంది.
1: If I keep the fire on hand,
0: టవల్ అంటిస్తే ఇది మాడుతుంది.
1: And the kerchief also gets burned.
0: కానీ ఇది కేవలము టవల్ను కాలుస్తుంది, చేతిని కాలుస్తుంది.
1: ద ఫైర్ burns the towel and also the hand.
0: కాని ఈ నిప్పు పుల్లలో ఉందా నిప్పులో పెట్టెలో ఉందా?
1: Is there the fire in the match stick or in the match box?
0: బాక్స్ లోనా ఉంటుందా అది నిప్పు?
1: The fire is there in the match box.
0: పుల్లలోనా ఉంటుందా అది నిప్పు?
1: The fire is there in the match
0: stick. ఈ పుల్ల నిప్పు రెండు ఏకమైనప్పుడే ఇది స్వస్వరూపంగా రూపొందుతుంటుంది.
1: When the match stick and the match box together.
0: అనగా పుల్లలో నిప్పులో అవ్యక్తంగా ఉండినటువంటి యొక్క తేజస్సు.
1: That light which is unmanifested. Because of the unity of the two, it expresses outside. In mind there is radiance. Within the heart there is radiance.
0: ఈ హృదయము మనసు రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వం అనేటువంటి మనకు సాక్షాత్కరిస్తుంది.
1: Because of the unity of the mind and heart. You can see the manifestation of divinity.
0: కనుక మనస్సు అనేటువంటి దానిలో ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: The power in the mind is one.
0: హృదయంలో ఉండేటువంటి ఒక శక్తి ఒక్కటే.
1: The power of the heart is one.
0: Matchstick లో ఉండేటువంటి ఒక శక్తి ఒక్కటే.
1: The power in the matchstick
0: is one. Box లో ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: The power in the match box is same.
0: ఈ రెండింటి యొక్క శక్తులు కూడాను ఏకం కావాలి.
1: Both the powers must be unified.
0: అప్పుడే నిజమైనటువంటి ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
1: Then only you'll find true divinity.
0: ఈ యొక్క నిప్పు పుల్ల లోపల
1: హియర్ ది మ్యాచ్ స్టిక్
0: నిప్పు ఉంది
1: హియర్ ఇస్ ఫైర్
0: కానీ ఇది నీళ్లలో ముంచి చేస్తే
1: బట్ ఇఫ్ యూ సోక్ ఇట్ ఇన్ వాటర్ అండ్ స్ట్రైక్ ఇట్ ఇన్ మ్యాచ్ బాక్స్ యూ డోంట్ గెట్ ఫైర్ ఏమాత్రం
0: నిప్పు రాదు
1: యూ డోంట్ గెట్ ఎనీ ఫైర్ నో ట్రేస్
0: కారణం ఏమిటి
1: వాట్స్ ద రీజన్
0: ఈ నిప్పు పుల్ల
1: దిస్ మ్యాచ్ స్టిక్
0: నీళ్లలో ఉంచటం చేత
1: యాజ్ ఇట్ డిప్ ఇన్ వాటర్
0: దీని యొక్క శక్తి అంతర్గతమైపోతుంది.
1: ద పవర్ ఇస్ లాస్ట్.
0: అదే విధముగానే మానవుని యొక్క మనస్సు అనేటువంటిది
1: సిమిలర్లీ ద మైండ్ ఆఫ్ మ్యాన్
0: ప్రాప్తమైన విషయవాసనలో మునిగటం చేత
1: బికాస్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్ ఆఫ్ ద వరల్డ్
0: ఇది దివ్యత్వమైన ఆత్మతో ప్రకాశించలేకపోతుంది.
1: ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు షైన్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ద లైట్ ఆఫ్ సెల్ఫ్.
0: కారణం
1: ద రీజన్
0: విషయవాసన జలములో ముంచబడి ఉంటుంది.
1: బికాస్ ఇట్ ఈస్ సోక్డ్ ఇన్ ద వాటర్. It is dipped there, soaked there in water.
0: తిరిగి అది ఎప్పుడు దీనికి ప్రకాశవంతం ఏర్పడుతుంది?
1: Then when will it light?
0: వైరాగ్యం అనేటువంటి ఎండలో పెట్టినప్పుడే ఈ నీరంతా కూడా ఆరిపోయి తిరిగి దానికి స్వస్థ శక్తి ప్రారంభమవుతుంది.
1: When you dry it up in the sunlight of renunciation, it will come back to normal.
0: అదే వైరాగ్యము.
1: That is renunciation.
0: ఈ వైరాగ్యం అనేటువంటిది మనలో ప్రారంభమైనప్పుడే ఈ దివ్యత్వం అనేటువంటి దాంట్లో తేజోవంతమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: When renunciation originates within us,
0: చూడండి,
1: that is in combination.
0: రావటం లేదు.
1: Even if strike it against the match box, you don't get the fire.
0: అదే నిప్పు పుల్ల నీటిలో ముంచకుండా చేశావు.
1: Without soaking in water, you strike it, you get the fire.
0: నిప్పు వచ్చింది.
1: Now you see the fire.
0: ఈ నిప్పు రావడానికి ఇందులో నిప్పు రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ యూ గెట్ ద ఫైర్ నౌ యూ డిడ్ గెట్ బిఫోర్?
0: అది విషయవాసనలో మునిగింది.
1: బికాజ్ ఇట్ ఇస్ డిప్డ్ ఇన్ ద వాటర్ ఆఫ్ సెన్సెస్.
0: విషయవాసనతో సంబంధం లేకుండా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది సెన్సెస్.
0: కనుకని మానవత్వం అనేటువంటిది కేవలం విషయవాసనలో మునిగి ఎన్ని విధములైనటువంటి జపములు ధ్యానములు యోగములు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా మనలో అంతర్జ్యోతి ప్రకాశించలేదు.
1: యాజ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ డిప్డ్ ఇన్ సెన్సెస్ ప్లెజర్, it can never light, it can never shine in its true form.
0: సాధ్యమైనంత వరకు ప్రతి మానవుడు కూడాను విషయంలోనే మునిగి ఉంటున్నాడు.
1: To a large extent, man is soaked in the sensual pleasure.
0: విషయం నుంచి దూరం కావడానికి వీలు కాదు.
1: It's not possible to get away from
0: the sense. ఇందులో ఒక వైరాగ్యము, ఇవన్నీ అనిత్యము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇందులో తిరిగి స్వస్వరూపమైనటువంటి యొక్క జ్ఞానము ప్రారంభిస్తుంది.
1: However, when once out of this renunciation, when you have the feeling that is all temporary, nothing is permanent, then you
0: can anubhavinchinappatikini
1: in spite of all experience
0: manasunu vishayamlo munchi
1: keeping the wisdom
0: jalamulu japamulu yogamulu tyana enni chesinappatikini bhajanu chesinappatikini prayojanam ledu.
1: There is no use of penance, meditation, worship, there is no use at all.
0: Karanam,
1: reason,
0: idi kevalam oka vidhamainatundi yokka shakti heenamainatundi sthitilo untundali.
1: It is in a position that is powerless.
0: ఇది ప్రజ్ఞాహీనమైన స్థితిలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ లాస్ట్ ఆల్ ఇట్స్ అవేర్నెస్.
0: ఇది అంధత్వమైన యొక్క భావంలో ఉంటుండాలి.
1: ఇట్ హెస్ టు బి ఇన్ ఫీలింగ్
0: అనేకత్వమైన యొక్క స్థితిలో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ డైవర్సిటీ.
0: కానీ ఏకత్వమైన స్థితికి రావాలి.
1: బట్ ఇట్ మస్ట్ రీచ్ ద పొజిషన్ ఆఫ్ యూనిటీ.
0: దివ్యత్వమైన భావంలో మునగాలి.
1: ఇట్ షుడ్ డిప్ ఇన్ ది ఫీలింగ్ ఆఫ్ డివినిటీ.
0: దివ్యత్వమైన తత్వంలో మనం చేరాలి.
1: వి షుడ్ మర్జ్ ఇన్ ది నేచర్ ఆఫ్ డివినిటీ.
0: అనిత్యము అనిత్యము అనే సత్యాన్ని గుర్తించాలి.
1: వి హావ్ టు రియలైజ్ ది ట్రూత్ దట్ దిస్ ఇస్ టెంపరరీ, దిస్ టెంపరరీ.
0: మనం అనుభవిస్తున్నాం అనేక సుఖములు సంతోషములు.
1: వి ఎక్స్పీరియన్స్ so much of pleasure and happiness.
0: కానీ ఇవంతా ఎంత వరకు?
1: How long do they last?
0: కేవలం క్షణికమైన ఇట్టుగా రూపొందుతున్నాయి.
1: They are just momentary.
0: ప్రపంచం మనకు కనిపిస్తుంటుండాలి.
1: We see the world.
0: ప్రపంచమును అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We experience in the world.
0: కానీ ప్రపంచం లోపల ఉన్నటువంటి పరమ పరతత్వాన్ని మనము విచారించడం లేదు.
1: But we are not bothered about the spirituality in this world.
0: పశ్యన్నపి చానపశ్యతి మూఢో అనింది వేదాంతం.
1: The Vedanta said, the foolish one sees, but he says that he sees not.
0: భగవంతుని చూడాలి చూడాలి చూడాలి అని ఆశిస్తున్నావు.
1: Everyone wants to see God, wants to see God.
0: చూడాలని నీవు అనేక విధములుగా కూడా నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు.
1: యు మేక్ ఎఫర్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు సీ గాడ్.
0: ప్రతి మహనీయుని దగ్గర కూడా వెళ్లి నేను భగవంతుని చూడాలని ఆశిస్తూ అడుక్కుంటున్నావు.
1: యు ఆస్క్ ఎవ్రీ నోబుల్ సోల్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: అతను ఎంత పిచ్చివాడు,
1: హౌ మ్యాడ్ హి ఇస్.
0: భగవంతుని ప్రపంచ రూపంలో చూస్తూనే ఉన్నాడు.
1: హి సీస్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్.
0: నేను చూడాలని ఆశిస్తున్నాడు.
1: స్టిల్ హి వాంట్స్ టు సీ గాడ్.
0: ఇది ఏ మానవుడి ఎందున్నటువంటి యొక్క అజ్ఞానం.
1: This is ignorance in a
0: human being. ఎంత వెర్రివాడో మీరు చక్కగా యోచించవచ్చును.
1: యు కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ హౌ ఫూలిష్ ఇస్ మ్యాన్.
0: ప్రతి దినము సూర్యోదయము సూర్యాస్తము జరుగుతుండాలి.
1: ఎవ్రీ డే వీ సీ సన్ రైజ్ అండ్ సన్సెట్.
0: సూర్యోదయం జరిగిన సత్యమే ఆనందాన్ని అనుభవిస్తున్నాము.
1: హీ ఎక్స్పీరియన్సెస్ జాయ్ అండ్ థ్రిల్ అట్ ద టైమ్ ఆఫ్ సన్రైజ్. దానికి
0: సంబంధించిన కృత్యములంతా కూడా ఆచరించవచ్చునని ఉల్లాసపడుతున్నాము.
1: హీ ఈస్ వెరీ హ్యాపీ దట్ హీ కెన్ గో ఆన్ విత్ ద డైలీ రొటీన్.
0: పగలంతా శ్రమించి
1: వర్కింగ్ హార్డ్
0: సూర్యాస్తం జరిగిన తక్షణమే
1: అట్ ద టైమ్ ఆఫ్ సన్సెట్
0: తిరిగి ఆనందిస్తున్నాము.
1: గెయిన్ ఈస్ హ్యాపీ.
0: సూర్యోస్తం జరిగింది ఇంకా హాయిగా భోంచేసి నిద్రించి విశ్రాంతి తీసుకోవచ్చును అని ఆనందిస్తున్నాము.
1: ఆఫ్టర్ సన్సెట్ బీయింగ్ డార్క్ ఐ కెన్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్.
0: సూర్యోదయానికి ఆనందిస్తున్నాము.
1: We are delighted about the sunrise.
0: సూర్యాస్తమునకు ఆనందిస్తున్నాము.
1: We are happy about the sunset.
0: నిజముగా సూర్యోదయ సూర్యాస్తమును మనము ఆనందించ తగినటువంటివా కాదు కాదు.
1: Truly speaking, the sunset and sunrise,
0: విచారించదగినటువంటివి ఇవి రెండు.
1: One has to feel sorry about it, not to enjoy. How?
0: మన దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము ఒక్కొక్క సూర్యోదయ సూర్యాస్తముతో కరిగిపోతుంటుందని.
1: ద లైఫ్ స్పాన్ విత్ ఈచ్ సన్ రైజ్ అండ్
0: సన్సెట్ జీవితం కూడా మనం సమీపిస్తుపోతుందని.
1: ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఆన్ ద డిక్లైన్.
0: మృత్యు దేవతకు సమీపంగా పోతున్నప్పుడు మనిషికి ఆనందం అవుతుందా?
1: వెన్ ఈ సో క్లోజ్ టు ద గాడెస్ ఆఫ్ డెత్.
0: ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక
1: దిస్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్
0: ఈ సూర్యోదయం సూర్యాస్తము మనకు ఉపకారంగా ఉంటున్నాయని ఎంతో ఆనందించిపోతున్నాం.
1: హీ సో హ్యాపీ అబౌట్ ది సన్ రైజ్ అండ్ సన్సెట్ బికాస్ హీ ఫీల్స్ దట్ హీ రిసీవ్స్.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క అజ్ఞానం.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: అతని ఈ విశ్వమును చూస్తున్నాం మనం.
1: వీ సీ దిస్ యూనివర్స్.
0: అయ్యో ఈ విశ్వాన్ని వదిలి మనం పోవలసి వస్తుందేమో అని భయపడుతున్నాము.
1: వీ ఆర్ అఫ్రైడ్ బికాస్ వీ మే హావ్ టు లీవ్ ది వరల్డ్.
0: ఒక్కొక్క తూరి విశ్వాన్ని చూసి ఇది విశ్వం అనిత్యమైనటువంటి విశ్వేశ్వరుణ్ణి చూడాలని ఆశిస్తున్నాము.
1: ఎట్ వన్ టైమ్ వీ నో the world is temporary, we want to see God.
0: విశ్వమే విశ్వేశ్వరుడనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
1: We are not able to recognize God is in the world.
0: ఈ సృష్టికల్పితమైన సమస్త జగత్తు కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క దైవత్వమే.
1: The entire universe is full of divinity.
0: నీ మనస్సు,
1: your mind,
0: ప్రకృతి దృష్టి పైన ఉండటం చేత ప్రకృతిగా కనిపిస్తుండాలి.
1: When it is towards the world, it appears as world.
0: పరమాత్మ దృష్టి పైన మరణించినప్పుడు పరమాత్మగా గోచరిస్తుంది.
1: If it is directed towards God, it appears divine.
0: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషము కాదు.
1: So the mistake lies in the vision, not in the creation.
0: కనుక నీవు మొట్టమొదటి నీ దృష్టిని మార్చుకో.
1: First correct your sight.
0: నగను చూచినప్పుడు
1: when you see the jewel,
0: ఆహా ఈ నెక్లెస్ ఎంత బాగుంది అని ఆనందిస్తాము.
1: You feel very happy that necklace is beautiful.
0: కాని దృష్టి అంత కూడా necklace పైన ఉంటుండాలి.
1: All your looks concentrate on the necklace.
0: దీన్ని మార్చినప్పుడు ఇది బంగారు అని ఆ దృష్టిని మార్చినప్పుడు నెక్లెస్ నీకు మరుగైపోతుంది.
1: When you change your view that it is gold, your experience is different.
0: ఈ నెక్లెస్ నందునే గోల్డ్ ఉంటుండాలి, నగ ఉంటుండాలి.
1: In this necklace there is this jewel and also gold.
0: నగ పైన దృష్టి పెట్టినప్పుడు గోల్డ్ మరుగైపోతుండాలి.
1: When you concentrate on the ornament, you don't think of the gold.
0: పైన దృష్టి పెట్టినప్పుడు నగ మర్చిపోతున్నాము.
1: When you think of the gold, you forget that ornament.
0: దైవ దృష్టితో నీవు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచం నీకు మరుగైపోతుంది.
1: When you view the world from the godly point of view, everything divine.
0: కేవలం ప్రకృతి దృష్టిలోనే చూసినప్పుడు దైవం నీకు మరుగైపోతుంది.
1: When you view it from the worldly point of view, we don't see divinity.
0: కనుక సర్వత్రముతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మొట్టమొదటి దైవత్వంగా విశ్వసించాలి.
1: So So we should understand that divinity is one in diversity.
0: సూర్యదాస్ కూడా చెప్పాడు.
1: సూర్యదాస్ ఆల్సో సెడ్,
0: నిను గనుగొనగలమా కృష్ణ, నిను గనుగొనగలనా
1: కృష్ణ, కెన్ ఐ రికగ్నైజ్ యు?
0: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, గణము కంటే అతి గణనీయుడవు.
1: యు ఆర్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయమున నెడబాయకుందువట, అణువు రేణుతుడ కాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిజుడువట, నిను గనుగొన్నగలన్నా. అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, గణము కంటే అతి గణనీయుడవు. 84 లక్ష జీవముల,
1: యూఆర్ స్మాలర్ దెన్ ది స్మాలెస్ట్ and bigger than the biggest among all the 84 lakhs of being.
0: Anayammula nadabayakunduvata,
1: without any separation any time.
0: Anuvu renu tulakashtama modaluga,
1: right from the atom to the wood.
0: Akanda roopudavai velayiduvata, ninu ganugonnagallanna.
1: You exist in the infinite form. Can I recognize you?
0: Inde kaadu Krishna, ganamagu dongalalo gajadongavu ninu ganugonnagallanna.
1: Not only this Krishna, among all the thieves you are number one, thief number one.
0: ఎవరు ఈ దొంగలు?
1: Who are these thieves?
0: మానవుల్లో ప్రవేశించినటువంటి దొంగలు ఎవరు?
2: మచ్చరంబు గల మానవు చేరుతే తుచ్చమైన జీవి తెలియదయ్యా.
1: To join the company of the
0: careless one, ప్రక్కనైనా పండవచ్చు.
1: We can lie down by the side and
0: దుర్వాసునైనా స్నేహంగా చేసుకోవచ్చును.
1: We can have friendship with దుర్వాస.
0: కానీ మచ్చరం అనేటువంటి వాడిని స్నేహం మనం మాత్రం ఉండకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ద వన్ విత్ జెలసీ.
0: అతనే గజ దొంగ,
1: ఈజ్ అ బిగ్ థీఫ్.
0: ఆ దొంగ కూడా నీవే.
1: యూఆర్ దట్ థీఫ్ ఆల్సో.
0: అనగా భగవంతుని సర్వస్వరూపునిగా విశ్వసించాడు ఈ యొక్క సూర్యదాసు.
1: సూర్యదాస్ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ ఫామ్.
0: కనుక మానవత్వంలో మనం ఈ మహనీయులు అనుభవించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఒక్కతూరి విచారం చేస్తే సర్వము భగవంతుని యొక్క మయమే.
1: When we inquire in this human life, the experiences of those people, we will understand
0: the universe is
1: a full. Everything is the form of the mind.
0: కనుక ఈ మనోమయమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని,
1: the life principle which is out of the mind,
0: భౌతికంగా మానసికంగా స్థూలంగా మనం విశ్వసించడము, ఇది పెద్ద అజ్ఞానము.
1: To take this mind merely physical and mental plain and gross is a sign of ignorance.
0: Jagratalo neevu ee samaveshamulo palgoni swami yokka upanyasamunu shravanam chestunnattiga anubhuti vastundi.
1: Now in the waking state you have an experience that you are listening to swami's discourse.
0: Sapnavastha lopala neevu nee swagramamlo cheri nee grihastha dharmamlo nirvartinchukunnattiga neeku swapnam vastundi.
1: In a dream state you dream as if you are attending to your routine in your village.
0: Gaada nidravastha lopala మయమరిచి నిద్రించి మేల్కొని హాయిగా నేను ఆనందంగా నిద్రించానని అనుభూతి కలుగుతుంది.
1: ఇన్ డీప్ స్లీప్ యుల్ హ్యావ్ దర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సౌండ్ స్లీప్.
0: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: దీస్ త్రీ పొజిషన్స్ స్టేట్స్, వేకింగ్ స్టేట్, డ్రీమ్ అండ్ డీప్ స్లీప్,
0: అనుభూతులు కూడా వేరువేరుగా కనిపిస్తున్నాయి.
1: ఎక్స్పీరియన్సెస్ ఆల్సో వేరీ.
0: కానీ నీవు ఒక్కడే.
1: బట్ యు ఆర్ వన్.
0: జాగ్రత్తలో అనుభవించింది నీవే.
1: You are the same who experienced the waking state. You are the very same in dream state. The one who has been placed in this state. The one who has been placed in this state. The positions vary, but you are one.
0: Moodu avasthalu yendu undinatvanti neevu omnipresent.
1: The one you present in all the three states is omnipresent.
0: Present, present ani bhavistunnavu.
1: We take the present.
0: Kaadu kaadu. Moodu kaalamulu yendu undinatvanti oka moorthivi neevu.
1: You are the very form present in all the three times.
0: కనుకని ప్రతి మానవుడు కూడాను ముమూర్తి స్వరూపుడే.
1: So human being is this trinity.
0: Brahma, Vishnu, Maheshwara ముమూర్తులు అని భావిస్తున్నాము.
1: We consider this trinity as Brahma, Vishnu and Maheshwara.
0: Brahma అనగా ఏమిటి? క్రియేటర్ అని, సృష్టికర్త అని.
1: Brahma is creator.
0: ఈశ్వరుడు అనగా లయకర్త అని.
1: ఈశ్వర, the one who annihilates.
0: ఇంకా రక్షణకర్త విష్ణువు.
1: The one who protects, sustains is Vishnu.
0: ఈ మూడు ఎవరు ఉంటున్నారు?
1: Who are these?
0: సాత్వికమే విష్ణు స్వరూపము.
1: The pious nature.
0: రజో గుణమే బ్రహ్మస్వరూపము.
1: ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
0: తమో గుణమే ఈశ్వర స్వరూపము.
1: ద డల్నెస్ ఇస్ ఈశ్వర.
0: ఈ మూడు గుణములు నీ యందుండటం చేత నీవు ముమూర్తి స్వరూపుడు.
1: As all the three attributes are in you, you are the very form of the Trinity.
0: ఈ మూడు చెడ్డగా భావించకూడదు.
1: You should not consider that.
0: ఈ మూడు గుణములు మానవునికి అత్యవసరమే.
1: All these three are most essential
0: to man. కష్టములే నాకుండకూడదు, నిరంతరము నేను సుఖాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
1: You always expect that I should have all the time happiness, never displeasure. You're mad.
0: కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువే మనకు తెలియదు.
1: When there are no difficulties, you cannot recognize the happiness value.
0: ఆకలే లేకుండా అన్నం యొక్క రుచి మనకు అర్థం కాదు.
1: When there is no hunger, you cannot taste the food.
0: ఆకలి అన్నమును రుచి చూపిస్తుంది. అది
1: ఇట్ ఓన్ ద హంగర్ దట్ విల్ షో యూ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్.
0: దుఃఖము ఆనందాన్ని చవి చూపిస్తుంది. అది
1: ఇట్ ఓన్ ది డిఫికల్టీ దట్ విల్ మేక్ యూ ద టేస్ట్ హ్యాపీ.
0: దుఃఖం ఉండకూడదని మనం కోరకూడదు.
1: సో నెవర్ థింక్ దట్ యూ షుడ్ నాట్ హావ్ డిఫికల్టీ.
0: మనకు కావాలి.
1: వీ నీడ్ డిఫికల్టీ.
0: సుఖ దుఃఖములు రెండు కూడాను ఎండ నీడల వంటివి.
1: ది డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ ఆర్ సంథింగ్ లైక్ ది సన్లైట్ అండ్ ది షాడో.
0: ఎండ నీడల యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుండదు, అట్టనే సుఖదుఖముల సంబంధం కూడాను మానవునికి అట్లా ఉంటుంది.
1: జస్ట్ యాజ్ ది సన్లైట్ అండ్ షాడో ఆర్ ఇంటర్ రిలేటెడ్, ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ఇంటర్ డిపెండెంట్.
0: ఎండ ఒక్కటే.
1: ది సన్లైట్ ఇస్ వన్.
0: నీడలు వేరు వేరు.
1: ది షాడోస్ ఆర్ డిఫరెంట్.
0: దైవం ఒక్కటే.
1: గాడ్ ఇస్ వన్.
0: దేహములు వేరు వేరు.
1: బాడీ ఆర్ డిఫరెంట్.
0: ఒక చెట్టు పైన సూర్యుని యొక్క తేజస్సు పడింది.
1: ఆన్ ద ట్రీ యూ ఫైండ్ ద సన్లైట్.
0: సూర్యుని తేజస్సు ఒక్కటే.
1: సన్లైట్ ఈస్ వన్.
0: కానీ ఆ చెట్టు నీడలు వివిధ రూపంను ధరిస్తూ ఉంటుండాలి.
1: బట్ ది షాడోస్ ఆఫ్ ది ట్రీ విల్ అస్యూమ్ డిఫరెంట్ ఫార్మ్.
0: వేరువేరుగా కనిపిస్తుండాలి.
1: దే అపియర్ టు బి డిఫరెంట్.
0: ఇన్ని వేరువేరుగా కనిపించే నీడలన్నీ కూడా ఒక్క సూర్యప్రభ ప్రకాశం యొక్క ప్రతిబింబములే.
1: ద షాడోస్ దట్ వేరీ ఆర్ అవుట్ ఆఫ్ ఓన్లీ వన్ సన్.
0: సముద్రంలో లేచేటువంటి అలలన్నీ కూడా వేరు వేరు రూపంగా కనిపిస్తుంటాయి.
1: ద వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది ఓషన్.
0: అనంతమైన తరంగములు ఆవిర్భవిస్తుంటాయి.
1: మెనీ వేవ్స్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ది ఓషన్.
0: కానీ ఎన్ని తరంగములు అయినప్పటికీ అందులో సముద్రం జలం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఎనీ నంబర్ ఆఫ్ వేవ్స్ మే బి ప్రెసెంట్ ద సేమ్ ఓషన్ వాటర్.
0: సచ్చిదానంద సముద్రమునందు మానవులనేటువంటి తరంగములు ఆవిర్భవిస్తున్నాయి.
1: In this ocean of the divinity, you find the human lives, the waves coming out of
0: it. In every
1: wave of human being, there is three aspects, Sachidananda.
0: Sachidananda yokka swaroopame neevu.
1: You are the very form of Sachidananda.
0: Neevu binduga undavachunu.
1: You may be a drop.
0: Sachidananda ocean ga undavachunu.
1: Divinity may be ocean.
0: Kaani indulo quantity difference kaani quality okkate.
1: There is difference in the quantity, but quality is same.
0: Manavuni endundinatvanti divyattamu. దైవమునందున్నటువంటి దివ్యత్వము ఒక్కటే.
1: ది డివినిటీ ఇన్ మ్యాన్ అండ్ ది డివినిటీ ఇన్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: దివ్యమైన విద్యుత్ శక్తి ఒక్కటిగానే ఉంటుంటాది.
1: ద డివైన్ కరెంట్ ఈస్ వన్.
0: అనేక బల్బులు అలంకారం చేసుకున్నాము.
1: వి డెకరేట్ విత్ మెనీ బల్బ్స్.
0: కానీ ఈ బల్బులలో కొన్ని భేదములు వస్తుంటుంటాయి.
1: దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ బల్బ్స్.
0: ఈ భేదములు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఫిలమెంట్.
1: ద డిఫరెన్స్ ఇన్ ద బల్బ్స్ ఇస్ డ్యూ టు ది ఫిలమెంట్. ఫిలమెంట్.
0: ఈ ఫిలిమెంట్ లోపల ఉండినటువంటి భేదాన్ని మనం గుర్తించుకోనకుండా ఈ బల్బులో చిన్న లైట్ ఉంది, ఆ బల్బులో పెద్ద లైట్ ఉంటుంది, అది భగవంతుడు మహాప్రకాశవంతమైన యొక్క తేజస్సుతో కూడినటువంటి బల్బు, భగవంతుని బల్బు చాలా పెద్దది అనుకుంటున్నాం, మన బల్బు చిన్నది అనుకుంటున్నాం.
1: వి ఫర్గెట్ ది డిఫరెన్సెస్ ఇన్ ద ఫిలమెంట్ ఆఫ్ ద బల్బ్స్. వి కాల్ ఇట్ దిస్ బల్బ్ హెస్ గాట్ లో లైట్ ఇంటెన్సిటీ, అనదర్ బల్బ్ హెస్ గాట్ హై లైట్ ఇంటెన్సిటీ, గాడ్ హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ లైట్ ఇంటెన్సిటీ.
0: ఎందు ఉండినటువంటి దివ్య శక్తి విద్యుత్ శక్తి ఒక్కటే.
1: ద డివైన్ పవర్. ద డివైన్ పవర్ కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్. దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద ఫిలమెంట్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క భావములు సంకుచితంగా ఉంటున్నాయి.
1: So our feelings are narrow.
0: కనుకనే ఇక్కడ ఈ కరెంట్ చాలా డిమ్ గా కనిపిస్తుంటుంది.
1: Therefore, it appears dim to your eye.
0: మన నిత్య జీవితంలో మన గృహములందు మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience it in our daily life.
0: డ్రాయింగ్ రూమ్ లో పెద్ద బల్బు వేసుకుంటాం, ప్రకాశంగా ఉంటుంటాది.
1: We'll have a very big bulb in the drawing room which has high light.
0: బెడ్రూమ్ లోపల డిమ్ బల్బు వేసుకుంటాం, అది చాలా అంధకారంగా ఉంటుంది.
1: In bedroom we'll have dim light.
0: అక్కడ కరెంటు డిమ్గా ఉంది, ఇక్కడ బ్రైట్గా ఉంది అని అనడానికి వీల్లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే ద కరెంట్ ఈస్ డిమ్ ఇన్ ద బెడ్రూమ్.
0: అక్కడ నీవు బల్బును మార్చు, అక్కడ కూడా బ్రైట్నెస్ వస్తుంది.
1: చేంజ్ ద బల్బ్ దేర్, దెన్ యూ విల్ హావ్ బ్రైట్ లైట్.
0: కనుక నీ హృదయం అనేటువంటి దాని లోపల ఈ మనస్సు అనేటువంటి బల్బు చాలా సంకుచితంగా ఉంటుండాలి.
1: దేర్ఫోర్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ ద మైండ్ విచ్ ఇస్ ద బల్బ్ ఇస్
0: డిమ్గా కనిపిస్తుండాలి.
1: దేర్ఫోర్ ఇట్
0: నేను అజ్ఞానిని, నేను మూర్ఖుణ్ణి, నేను మూఢుణ్ణి అని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ దట్ ఐఎమ్ ఇగ్నోరెంట్, ఐఎమ్ ఫూలిష్.
0: అట్ట మనం భావించకూడదు.
3: నీవు
0: మూర్ఖుడు కాదు, నీవు అజ్ఞాని కాదు,
3: నీవు
0: ప్రజ్ఞానివి, నీవు సుజ్ఞానివి, నీవు విజ్ఞానివి.
3: యు ఆర్ ఆల్ అవేర్నెస్, యు నో ఎవ్రీథింగ్.
0: కానీ బల్బులు మార్చుకో.
3: బట్ చేంజ్ ద బల్బ్.
0: అంతేకాని బల్బ్ అనగా ఏమిటి?
3: దెన్ వాట్ ఇస్ దిస్ బల్బ్ హియర్?
0: అదే నీ హృదయం యొక్క దివ్యత్వంతో కూడినటువంటి మానసిక తత్వం వికసించాలి.
3: The nature of the mind should blossom within the heart.
0: చాలా మంది బ్రాడ్ హార్ట్ చేయమంటుంటారు.
3: People say you should have large
0: broad heart. చేస్తే డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది.
3: If you have broad heart,
0: broad mind.
3: Broad, if you have broad heart, doctor has to operate. You need broad mind.
0: హార్ట్ ఎంజార్ చేయిందంటాడు, ఏదో ఆపరేషన్ అంటాడు. బ్రాడ్ మైండ్ కావాలి.
3: It's not broad heart. You should have broad mind.
0: హార్ట్ ఎప్పుడూ బ్రాడే.
3: Heart is always broad.
0: Not this physical heart.
3: Not this physical heart. It is a spiritual heart.
0: Spiritual heart sarvatra untundali.
3: Spiritual heart is everywhere.
0: Sarvata paanipadam ta sarvato chesi romukam sarvata srutimalloki sarvama uttisthati sarvatra untundali yoka spiritual heart.
3: The spiritual heart is everywhere.
0: దీన్ని మనం బ్రాడ్ చేసుకోనక్కర్లేదు.
3: వీ నీడ్ నాట్ బ్రాడన్ ఇట్.
0: దీన్ని చూడడానికి బ్రాడ్ మైండ్ కావాలి.
3: To see that we need broad mind.
0: సంకుచితమైనటువంటి మనసును మనము సంరక్షించడానికి ప్రయత్నించకూడదు.
3: We should never to safeguard the narrow mind.
0: సంహరించాలి.
3: We should kill it.
0: నేను నా వారు, నేను నా కుటుంబము, నేను నా ఫ్రెండ్స్ అనేటువంటి సంకుచితంగా మనం పోకూడదు.
3: We should never be proceed along the narrow path. I, mine, my family.
0: నేను నా కుటుంబము, నా సమాజము, నా దేశము, నా విశ్వము అని ఈ విశ్వం వరకు ప్రయాణం చేయాలి.
3: We should travel up to the universe. I, my family, society, country, universe.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం అనేటువంటిది అధికంగా ప్రకాశమవుతుంది, తేజోమయమైనటువంటిదిగా రూపొందుతుంది.
3: Then the divinity will shine forth with all its brilliance and radiance.
0: స్వస్థరూప సందర్శనం అని.
3: That is visualization of one's own self.
0: దీనిని దివ్యమైన యొక్క మహాపురుషత్వము అని చెప్పని పెట్టారు.
3: This is called the divine spiritual force.
0: Infinite divine.
3: Infinite divine force.
0: ఈ ఇన్ఫినిట్ డివైన్ గా మనం తయారు కావాలి.
3: We should become that infinite divine.
0: గా ఉంటున్నాం మనము.
3: We are in the divine.
0: కానీ తాత్కాలికమైనటువంటిది కాదు.
3: It's not temporary.
0: వైన్ తాగినప్పుడు మత్తుగా ఉంటుంది.
3: When we drink wine, you are
0: తాత్కాలికమైన డివైన్ గా ఉండేటప్పుడు భక్తిగా ఉంటుంది.
3: And when you are in the divine, temporarily you will have devotion.
0: Infinite divine ga undali. Maranatvanti divine ravali.
3: You should be in that state of changeless position.
0: Adi manayende untunnadi.
3: That is within you.
0: Dinni vere sampadinchukovalsinatundi kaadu.
3: You need not acquire it
0: man
3: separately.
0: Man ekkado poi vetukovalsinatundi kaadu.
3: You don't need to search for
0: it. Evartuno ippinchukovalsinatundi kaadu.
3: You don't need to summon it.
0: Sahajangane untundali.
3: It is in you naturally.
0: Aa sahajamainatundi dani neevu gurtinchadaniki prayatninchali.
3: We should make an effort to notice that naturally.
0: Eppudu gurtinchagalavu?
3: When can you know?
0: Stula sukshma karanaanni marchinappudu.
3: When you forget this gross, subtle and causal.
0: Mahakarana tattvamlo daanini chakkaga gurtinchagalavu. Mahakaranaanni chakkaga manam vicharana cheyali.
3: Therefore we should understand clearly the subtle and the gross and the causal, super causal body's nature.
0: Kanuka ivanni kudunu manam chesinappude.
3: When we do all this,
0: super mind.
3: The super mind.
0: Higher mind.
3: Higher mind.
0: Illuminated mind.
3: Illuminated mind.
0: Tarvatane divine.
3: Then divine.
0: ఈ విధమైన మూడు మనసులు కూడా దాటి మనం ముందుకు పోవాలి.
3: Then we should cross all these three states of mind.
0: ఇది ఓవర్ మైండ్ అన్నారు.
3: This is called over mind.
0: మనోతీతమైన తత్వంగా ఉండాలి.
3: It is beyond attributes.
0: దీనిని అమనస్కము అని కూడా ఒక పేరు పెట్టారు.
3: This is also called amanaska with the call of mind. When the state when mind
0: tappaka is tappaka inkoka peru kuda pettaru videha sthiti annaru.
3: It has got non body consciousness. Videha sthiti
0: dehamato kuda kudinatvantidi kaadu. Idi
3: is not the one with the body.
0: Dehamato kudinadi manasu.
3: The mind is in the body.
0: Manasto kudindi prapanchamu.
3: The entire body is
0: the mind. Every sukha dukkhamulu
3: out of the mind only you can find the pain and pleasure.
0: Ivanni kudulu manaku bandha karanamle kaani ananda karanalu kaavu.
3: They all bind you, will never confer bliss.
0: ఆనంద కారణం అనేటువంటిది ఓవర్ మైండ్ లోనే మనకు వస్తుంది.
3: దాట్ విచ్ కన్ఫర్స్ బ్లిస్ యు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఓవర్ మైండ్.
0: ఓవర్ మైండ్ కు మనం పోయేది ఎట్లా?
3: హౌ టు రీచ్ ఓవర్ మైండ్?
0: క్రమక్రమేణ ఈ మానవత్వం అనేటువంటిది పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ నాలుగింటిని సమర్పించమని చెప్పని వేదాంతం ప్రబోధించింది.
3: వేదాంత సెట్ యు సరెండర్ యు ఆఫర్ దీస్ త్రీ దీస్ ఫోర్
0: భగవంతుడు ధర కనుక వస్తువు కానీ లేక అధికార స్థితులకు కానీ ఏమాత్రం కూడా నువ్వు లొంగేటువంటి వాడు కాదు.
3: గాడ్ విల్ నెవర్ సబ్మిట్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ పొజిషన్ ఆర్ అథారిటీ.
0: దీనికి సరి అయినటువంటి అంతరార్థము కృష్ణ తులాభారంలో చక్కగా ప్రకటించింది.
3: The inner significance of this is very well known in Krishna Tulabhara.
0: Krishnuni tanavaduga cheskovalani satyabhama swarthamainatti manasto sarva vidhamainatti yoka nagalanta vesindi.
3: Out of selfishness satyabhama
0: ee manavattu anedi patram pushpam phalam toyam ee naligintini samarpinchamani cheptani Vedantam prabodhichindi.
3: Vedanta said

0: Out of selfishness, Satyabhama wanted to own Krishna.
1: Kanakanaka vastuva anadanta vesindi.
0: She offered all her property, the wealth and jewelry.
1: Bhagavantudu thugaledu.
0: But God didn't balance that.
1: Tirigi Rukmini vachi.
0: Later Rukmini coming.
1: Deeniki premane pradhanamu aneetundi oka gana upadesham chesindi Satyabhamaku.
0: She taught the lesson of wisdom to Satyabhama.
1: ఈ ప్రకృతికి ప్రకృతి యొక్క దీని తృణం కూడా కొంత అవసరం.
0: ఫర్ దిస్ నేచర్ ఎ నేచురల్ ఆబ్జెక్ట్ ఇస్ ఆల్సో నెసెసరీ.
1: సంజయ్ సహాని చెప్పాడు, ద్రౌపదికి అక్షయ పాత్ర లోపల తాను భుజించిన తర్వాత శుభ్రం చేసి పెట్టేటువంటి ఒక స్వభావం ద్రౌపదిది.
0: సంజయ్ సహాని సెడ్ దట్ ది రెగ్యులర్ హ్యాబిట్ ఆఫ్ ద్రౌపది ఇస్ టు క్లెన్స్ దట్ వెసల్.
1: కానీ ఎక్కడో అక్కడ ఇంత బలుసాకు ఒక చిన్న ముక్క చిక్కింది.
0: బట్ ఎ స్మాల్ ఫ్రాక్షన్ ఎ లిటిల్ బిట్ of the leaf is
1: noted. Krishna ani Krishna arpana chesindi.
0: Repeating Krishna's name she offered it.
1: Inta alpamaina Krishna arpana cheste kada adhikamainatundi oka deenini Krishnudu andistuntadu.
0: When such a small thing is offered,
1: arpitamu cheyaka
0: without offering
1: sampadana manam andukodaniki veele kaadu.
0: It is not possible to acquire wealth.
1: ఏదో ఒక రీతిగా మనం అర్పితం కావాలి.
0: యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఇన్ వన్.
1: బజారుకైనా వెళ్లి ఒక షాప్ లోపల 10 రూపాయలు వాడికి షాప్ కీపర్ మొగాన కొడితే వాడు మన ముఖాలు ఒక హ్యాండ్ కర్చీఫ్ కొట్టేస్తాడు.
0: ఇఫ్ యూ గో టు ద షాప్ అండ్ పే 10 రూపీస్ ద షాప్ కీపర్ విల్ గివ్ యూ హ్యాండ్ కర్చీఫ్.
1: నీవు 10 రూపాయలే వాడికి ఇవ్వకపోతే వాడి కర్చీఫ్ నీకు ఎట్లా వస్తుంది?
0: ఇఫ్ యూ డోంట్ పే 10 రూపీస్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ కర్చీఫ్.
1: అదే రీతిగా కుచేలుడు కూడా పిటికడు అడుగులైనా కృష్ణుడికి అందించినప్పుడే బహుళ భాగ్యాన్ని అందించాడు కృష్ణుడు.
0: కుచేల ఆల్సో ఆఫర్డ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ వీట్ అండ్ రైస్ అండ్ కృష్ణ.
1: కనుకనే భారతీయ సంస్కృతి యందు దేవాలయం పోయేటప్పుడు ఇంత పుష్పము లేక పత్రము లేక ఫలము దీన్నో ఒకదాన్ని తీసుకుని పోమని చెప్పి చెప్తుంటారు పెద్దలు.
0: దేర్ఫోర్ ఎల్డర్స్ సే వెన్ యు గో టు ద టెంపుల్ ఐదర్ యు టేక్ ది లీవ్స్ ఆర్ ద ఫ్లవర్స్.
1: నిజముగా విచారణ చేస్తే కృష్ణ నామమునకు కృష్ణ రూపమే సరైన తూకం.
0: Actually speaking, there will be correct balance between the form and the name of Krishna.
1: Aithe Krishna roopamu form ga untundadi kanipistundadi kantiki, Krishna naamamu kantiki kanipinchadu.
0: But you see the form of Krishna with the naked eye, but not the name.
1: Kalukane Naradudu maroku upadesham chesadu Satyabhamaku.
0: Therefore Narada gave another teaching.
1: Amma Krishna saakara roopude untunnadu.
0: Krishna is in the very form.
1: Ee Rukmini nirakara naamamunu smaristhe naaku ochina aadayam enti?
0: When Rukmini thinks of Krishna as the formless aspect, what is the problem?
1: నాకు దానం చేసింది.
0: Satyabhama offered all this.
1: ఈ కృష్ణుని అమ్ముకొని నేను బ్రతకాలి.
0: I have to sell out Krishna and live.
1: కాబట్టి నాకు ఏదో ఒకటి ఫలితం రావాలి.
0: I should have some profit.
1: అని చెప్పేటప్పటికి అప్పుడు రుక్మిణి చెప్పింది.
0: Then Rukmini said,

0: If it is true, O God, that you submit yourself to the one with the devotion, let you be balanced with his grief of
1: Tulsi. Dalam vesindi.
0: Repeating Krishna's name, she gets that tulsi.
1: Krishna namam Krishnamuniki samanamaina thookam vachindi. Tulsi dalam extra thookam ayipoyindi.
0: Then there is perfect balance, but this tulsi leaf has become extra weight.
1: Kanukane manam patramo pushpamo palavanti emiti deeni artham.
0: So when we say the leaf, flower, fruit,
1: ఏ బిల్ల పత్రో మారడి పత్రో తులసి పత్రో కాదు మన పత్రము.
0: The leaf is not of different plant.
1: వాడిపోయేటువంటివి కాలిపోయేటువంటివి.
0: They are sure to decay and fall.
1: నీవు ధరించినటువంటి యొక్క దేహం అనేటువంటిది నీకు పత్రము.
0: This very body is the leaf.
1: పత్రము. ఇది భగవత్ అర్పితము.
0: This body, the leaf, is to be offered.
1: పుష్పము.
0: Then flower.
1: అదే హృదయ పుష్పము.
0: That is the flower of the heart.
1: ఫలము.
0: Fruit.
1: అదే మనోఫలము.
0: That is the fruit of the mind.
1: తోయము.
0: Then water.
1: ఆనంద బాష్పములే తోయము.
0: The tears of joy.
1: ఇవి మనకు భగవంతునికి అర్పించవలసినటువంటిది.
0: These are to be offered to God.
1: అది నిజమైన అంతరార్థానికి సరి అయినటువంటి యొక్క స్వరూపము.
0: This is the inner significance.
1: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని భగవంతునికి ఇది చేసినప్పుడు అతీతమైన ఓవర్ మైండ్ లో మనం ప్రవేశిస్తాము.
0: When we offer these things, we will reach that state of
1: ఓవర్ మైండ్.
0: కానీ ఈ భక్తి
1: పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు, ఫుల్ టైం గా ఉంటుండాలి.
0: బట్ దిస్ డివోషన్ షుడ్ నెవర్ బి పార్ట్ టైం డివోషన్. ఇట్ షుడ్ బి ఫుల్ టైం డివోషన్.
1: దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడా దేవుడా దేవుడా అని దేవుడాడుతాం.
0: At the time of difficulties and losses, we cry for God.
1: సౌభాగ్యములు సంభవించినప్పుడు దేవుని నామమే మనకు జ్ఞాపకం రాదు.
0: In pleasure and prosperity, we don't think of God.
1: ఇది కాదు నిజమైన భక్తి యొక్క తత్వం.
0: This is no true devotion.
1: సతతం యోగినః.
0: Continuously you
1: తెల్లవారు చేస్తే మనం

0: యోగంలో కూర్చుంటాము.
1: We always sit in the state of yoga.
0: మధ్యాహ్నం చూస్తే భోజనంలో కూర్చుంటాము.
1: In the afternoon we sit there dining.
0: రాత్రి చూస్తే రోగంలో మునిగిపోతాము.
1: But in the night time we'll be in disease.
0: ఇది కాదు, తెల్లవారి మధ్యాహ్నం రాత్రి కూడా సతతం యోగినః, మనం నిరంతరం కూడా ఆ చిత్తవృత్తులు అరికట్టినటువంటి వారిగా ఉండాలి.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వీ షుడ్ బి ఇన్ డివినిటీ.
0: అది ఏ దివ్యమైనటువంటి భావము.
1: దట్ ఈస్ ద డివైన్ ఫీలింగ్.
0: అందువల్లని
1: ఫర్ దట్ రీజన్
0: సర్వత పారిపాదం అని చెప్పి
1: టెలింగ్ దట్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్
0: భగవత్ ప్రీత్యార్థం అని భావంతో మనం ఉండగాలి.
1: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ టు బి
0: ఏ పనినా చెయ్యి.
1: వాట్ ఎవర్ యూ మే డూ,
0: నీ ఉద్యోగం తీసుకో,
1: యు డూ యువర్ జాబ్,
0: విద్యావంతుడిగా నీవు చదువు,
1: యు స్టడీ,
0: నీవు అధ్యాపకుడిగా బోధించు,
1: యు టీచ్ యాజ్ ఎ టీచర్.
0: ఏ విధమైన నీ కర్తవ్యాలు నిర్వర్తించుకున్నప్పటికీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థమే చేస్తున్నాను అనేటువంటి సుఖమైనటువంటి సులభమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో నీవు స్మరిస్తే అది ఏ అర్పితం.
1: వాట్ ఎవర్ టాస్క్ యు మే ఫుల్ఫిల్, వాట్ ఎవర్ ద డ్యూటీస్ యు మే డిశ్చార్జ్, if you have the feeling that there are offered to please God,
0: sulabhanga arikattadaniki ide margamu.
1: This is the true path to reach God.
0: Ee dehamu bhagavantudi.
1: This body belongs to God.
0: Anukunnappudu ee dehamto paapa karyam ye maatramu nu cheyam.
1: When you have that feeling you will never commit sin.
0: Kalukuni ee yokka dehaatmitam anetundi bhavam ante emi anta bhagavantunide.
1: When you offer body it means everything is divinity.
0: Na dhanamu bhagavantunide.
1: My wealth belongs to God.
0: అప్పుడు నీవు దుర్వినియోగం చేయవు.
1: Then you will never waste money.
0: దాని సదుద్యోగం లోపల సత్వవర్తం లోపల దాన్ని ప్రవేశపెట్టావు.
1: You will make proper use of money.
0: నా శక్తి అంతా భగవంతునిదే.
1: All my power.
0: ఈ శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేయవు.
1: You should never misuse
0: it. కనుక సత్యసాయి సంస్థలో 4 సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము.
1: For that reason in Sri Satyasai organizations stealing on desires.
0: Don't waste food.
1: Don't waste food.
0: Food is God.
1: Food is God.
0: నీ శరీరము ఫుడ్తో ఆవిర్భవించినటువంటిది.
1: The body is out of
0: food. తల్లిదండ్రుల యొక్క ఫుడ్ యొక్క స్వరూపమే నీ దేహము.
1: Your body is the very form of the food given by parents.
0: కాబట్టి అన్నం బ్రహ్మ.
1: Therefore food is God.
0: కనుక ఫుడ్ ఇస్ గాడ్.
1: ఫుడ్ ఇస్ గాడ్.
0: దానిని నువ్వు వేస్ట్ చేయొద్దు.
1: Never waste food.
0: నీవు ఎంత అవసరమో అంత తిను.
1: You eat to the
0: కానీ చట్టంలో మాత్రం వదిలిపెట్టి అనవసరంగా దీన్ని వేస్ట్ చేయకూడదు. అప్పుడు భగవంతుని యొక్క శక్తిని మనం వృథాపరిచినటువంటి వారం అవుతాం.
1: నెవర్ లీవ్ ఇట్ ఆన్ ద ప్లేట్ అండ్ వేస్ట్ ఇట్. ఇట్ మీన్స్ యూఆర్ మిస్ యూజింగ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ మనీ, గాడ్ ఈజ్ వెల్త్.
1: డోంట్ వేస్ట్ మనీ, గాడ్ ఈజ్ వెల్త్.
0: కనుక ఈ ధనము,
1: దిస్ మనీ,
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నాడు.
1: సో స్వామి సేస్ మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: కనుక నీవు ధనమును వేస్ట్ చేయొద్దు.
1: నెవర్ వేస్ట్ మనీ.
0: నీకు టేస్ట్ చేయాలనుకుంటే సత్కార్యము చేయి.
1: If you want to do it, do it.
0: అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, గృహదానం చేయి, ఇంకే విధమైనటువంటి యొక్క శక్తిహీనులకంతా కూడా దాన్ని దానం చేయి.
1: You indulge in activities of charity.
0: అంతేకాదు దుర్వినియోగం మాత్రం చేయవద్దు.
1: But never waste, misuse
0: ధనము. దుర్వినియోగం చేయటం కూడా ఒక పాపమే.
1: Misuse of money is a sin.
0: ఇంకా మూడవది,
1: the third,
0: don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే.
1: Everything is time. God is described in various forms of time.
0: అనవసరమైనటువంటి మాటల లోపల నీవు ఏమాత్రం కూడా ఈ కాలమును వ్యర్థం చేయవద్దు.
1: Never waste your time in gossip.
0: కాలమును పవిత్రము గావించుకునేటువంటి పలుకులు నీవు ఉపయోగపెట్టుకో.
1: మేక్ యువర్ టైమ్ సీక్రెట్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్.
0: కనుక కాలమును వ్యర్థం చేయటము మంచిది కాదు.
1: సో ఇట్స్ నాట్ గుడ్ టు వేస్ట్.
0: కాలమును వ్యర్థం చేయటం భగవంతుని వ్యర్థం చేసినట్టే అవుతుంది.
1: ఇఫ్ యు వేస్ట్ టైమ్ యు విల్ బి వేస్టింగ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: అదే బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్.
1: Don't waste energy. That is bad talk, bad energy,
0: ee
1: bad
0: energy shariramlo undinatundi energy anta nu waste chestunnaa.
1: You are wasting all the energy in the body.
0: See no evil, see what is good.
1: See no evil, see what is
0: hear,
1: good.
0: No evil, hear what is good.
1: Hear no evil, hear
0: talk
1: what
0: no
1: good.
0: Evil, talk what is good.
1: Talk no evil, talk
0: think
1: what
0: no
1: is good.
0: Think no evil, think what is good.
1: Think no evil,
0: do
1: think what
0: no
1: is good.
0: Evil, do what is good.
1: Do no evil, do what is good.
0: Idi nu sadvinyogam chesina varavatao.
1: Thus you will be making adi proper use.
0: Adi bhagavati yokka swaroopamu.
1: That is very form of
0: God. అది భగవంతుని యొక్క సాధన.
1: That is
0: అది భగవంతుని యొక్క సేవ.
1: That is service to God.
0: కనుక ఈ విధమైనట్టుగా చేసుకుంటే ఇది మనసు యొక్క ప్రభావము చచ్చిపోతుంది. తర్వాత దాని మనోలయమైపోతుంది.
1: When we do so, the effects of the mind would diminish, naturally disappear.
0: కనుక ఈ మనో అతీతమైనటువంటి స్థితికి మనం పోవాలనుకున్నప్పుడు ఈ విధమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
1: టు రీచ్ ద స్టేట్ విచ్ ఇస్ బియాండ్ ద మైండ్ వీ షుడ్ గో ఫోర్త్ ఇన్ దిస్ పాత్.
0: మనస్సు యొక్క దుర్లక్షణములను అభివృద్ధి పరిచేటువంటి కార్యంలో మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ద మైండ్ అండ్ డూ సచ్ వే.
0: మనసును క్రమక్రమేణ మర్చిపోయేటువంటి స్థితిలో మనము సాధన చేయాలి.
1: వీ షుడ్ ఫర్ వీ షుడ్ ఫర్గెట్ ద వాగరీస్ ఆఫ్ ద మైండ్. అప్పటి సాధన ప్రాక్టీస్.
0: ప్రపంచమును మర్చి దివ్యత్వంలో లీనమై చేసినప్పుడే ధ్యానం అంటుంటారు.
1: The true thing is the meditation is forget the world and merge in divine.
0: దైవాన్ని గురించి చేయటమే మెడిటేషన్ కాదు.
1: Meditation does not mean concentration.
0: టాకింగ్ మెడిటేషన్, ఈటింగ్ మెడిటేషన్, డ్రింకింగ్ మెడిటేషన్, డ్రైవింగ్ మెడిటేషన్, అన్ని మెడిటేషనే.
1: వాకింగ్, టాకింగ్, డ్రైవింగ్, ఈటింగ్, ఎవ్రీథింగ్ ఇస్ మెడిటేషన్.
0: రాయటం మెడిటేషనే, చదవటం మెడిటేషనే.
1: రైటింగ్ ఇస్ మెడిటేషన్, రీడింగ్ ఇస్ మెడిటేషన్.
0: నీ దృష్టి అక్షరం పక్కలో మరొక అక్షరం ఏమిటి నీకు మెడిటేషన్ చేస్తేనే కదా నీవు చదవగలుగుతున్నావు.
1: అన్లెస్ యూ మెడిటేట్ వైల్ రీడింగ్, యూ కెన్ ఓన్లీ రీడ్.
0: ప్రాసెస్ఎం ఒక అక్షరం తర్వాత మరి ఏం రాస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే కదా నువ్వు రాయగలుగుతున్నావు.
1: అన్లెస్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద లెటర్స్ యూ రైట్,
0: డ్రైవ్ చేసే సమయంలో ఎంత కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నీవు అపాయం కాకుండా నువ్వు డ్రైవ్ చేయగలుగుతున్నావు.
1: వైల్ డ్రైవింగ్ యూ షుడ్ కాన్సన్ట్రేట్
0: మెడిటేషన్.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెడిటేషన్.
0: కనుక నా లైఫ్ ఈ మెడిటేషన్ అనే భావంతో ఏది చేసినా కూడా నువ్వు కాన్సన్ట్రేషన్ చేయి.
1: Have a feeling that life is meditation. Whatever you do, do it with concentration.
0: Matra manchidi kaadu.
1: Never be in a hurry.
0: Ee manasu eppudu kuda tondara paatuku ekkuva avakasam andistuntadi.
1: Mind always hurries you.
0: Manchidi kaadu. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Haste makes waste. Waste makes hurry. So do not be in a hurry.
0: Ee hurry anek vidhamainatvanti oka manavunni kramakramina andhakaramlo munchutundadi.
1: If you are hurry all through, you will be in darkness.
0: నీ హరికి ఏ మాత్రము వరి చేయద్దు.
1: Don't get worried about being in a hurry.
0: ఈ హరి వరి కరి మూడు చేతని హార్ట్ జబ్బు ప్రారంభమవుతోంది.
1: We get the heart disease because of these three, hurry, worry,
0: hurry, worry, curry.
1: Hurry, worry, curry.
0: కనుకనే మనం హరి వరికి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: So we should never give scope to hurry, worry.
0: అప్పుడే దివ్యత్వమైన మానసిక తత్వము క్రమక్రమేణ అణుగుతుంది.
1: Then only this nature
0: of the mind will appear.
1: Then it will control.
0: అప్పుడు దానిని మనం ఇష్టమొచ్చినట్టు మార్చుకోవచ్చు.
1: Then you can change it as you wish.
0: అంతే కాని మనసును మరొక విధంలో అప్పుడు దీన్ని మార్చుకోవాలంటే ఇది అసాధ్యము.
1: It is impossible to divert the mind otherwise.
0: మనకు మనస్తత్వం అనేటువంటి చాలా సులభమైన మార్గంలో మనము ఓవర్ మైండ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
1: There is every scope to take the mind to the over mind.
0: అసాధ్యమే కాని ఇది అశక్తివంతమైనటువంటిది కానీ మనం భావించకూడదు.
1: We should never consider it slow and powerless.
0: ఇది చాలా సులభమైనటువంటిది.
1: It's quite easy.
0: చాలా సున్నితమైనటువంటిది.
1: It is so soft.
0: ప్రయత్నం చేస్తే ఎంతైనా కూడా సాధించడానికి అవకాశం ఉండేటువంటిది.
1: With effort you can accomplish.
0: మానవుడు ప్రయత్నపడాలి.
1: Man should make effort.
0: ప్రయత్నం చేయటం వల్ల లక్షలమైనటువంటి అంతరిక్షానికి వెళ్ళిపోతున్నాం మనం.
1: With efforts man can travel in the space to lakhs of miles.
0: కాని వర అరించేనప్పుడు మనం హృదయాంతరాళానికి ప్రవేశించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not able to go within even half an inch.
0: చెయ్యాలి మనం అంతరిక్షానికి పోకుండా అంతర్భావానికి పోవాలి.
1: We should do it. Instead of getting into the space, we should travel within.
0: అంతరిక్షానికి పోవడం లోపల millions of crores అంతా కూడా ఖర్చు అవుతుండాలి.
1: By traveling to the space, we are wasting millions of crores.
0: కాని అంతర్భావానికి పోవటానికి నయా పైసా కూడా ఖర్చు కానక్కర్లేదు.
1: You go within. You don't need to waste.
0: ఏమాత్రము ఖర్చు కాదు.
1: You don't need to waste.
0: అలాంటి దానికి మనం తగిన కృషి చేయటం లేదు.
1: We are not making effort in this direction.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మొట్టమొదట మీరు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోండి.
1: ఫస్ట్ యూ డెవలప్ ఇన్నర్ విజన్.
0: కేవలం అవుట్లుక్స్ అంతా మీరు ఎక్కువ అభివృద్ధి పరచుకోకండి.
1: Merely don't develop
0: outlooks. మీ మనసునంతా కూడా మహా మంకీగా మారుస్తుంటుండాలి.
1: Only external outlooks will make the mind monkey.
0: కేవలం ఆర్డినరీ మంకీగా కాదు మ్యాడ్ మంకీగా మారుస్తుంది.
1: నాట్ ఆర్డినరీ మంకీ, మ్యాడ్ మంకీ.
0: కనుక బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ, ఫాలో ది కాన్షియన్స్.
1: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
0: కాన్షియన్స్ దాని నీవు కాన్షియస్ ని ఫాలో చేస్తే కాన్షియస్నెస్ తీసుకుని పోతుంది.
1: వెన్ యూ ఫాలో ది కాన్షియన్స్ ఇట్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
0: కాన్షియస్నెస్ beyond mind.
1: That consciousness is beyond mind.
0: ilanti atheetamainti yokka manasika sthitini prati manavulu kuda andukoni tama tama kartavyalu tamu gurtinchi vartinchinappudu deshamulo samasyale untundavu, problems e undavu.
1: When we reach that state beyond the mind, there will be no problems in this world.
0: Kanuka prapancham yokka shanti kuda meeru paatu padandi.
1: You struggle for the peace in the world.
0: ప్రపంచం శాంతి కాదు, ప్రపంచం ఎప్పుడు శాంతిగానే ఉంటుండాలి.
1: The world is always at peace.
0: కానీ మానవుని యొక్క మనస్సులో అశాంతిగా ఉంటుండాలి.
1: But human mind is not at peace.
0: అశాంతిగా ఉండేటువంటి మనస్సును ప్రశాంతిగా చేకూర్చండి.
1: Confer, see that you get the peace in the mind.
0: అది మానవుని యొక్క నడతలపైన ఆధారపడి ఉంటుండాలి.
1: It rests on the human behavior.
0: మంచి నడతల చేత,
1: out of good behavior.
0: మంచి ప్రబోధన చేత,
1: a good teaching.
0: నీవు ప్రపంచానికి ప్రచార ప్రబోధన సలపండి.
1: To the world, you teach, you publicize these things.
0: Bhagavat Namam Cheta,
1: with God's name.
0: ఇవి నింపుకోండి.
1: Fill your heart.
0: సేవా భావము చేత.
1: The feeling of service.
0: శిరస్సును నింపుకోండి.
1: Fill your head.
0: మానవునికి కావలసినటువంటిది రెండే రెండు. ఒకటి హెడ్ ఒకటి హార్ట్.
1: Human being needs two, head and heart.
0: ఈ హెడ్ హార్ట్ ను రెండింటికి మంచిగా నింపుకుంటే హ్యాండ్ లో మంచి వర్క్ చేయగలరు.
1: If the head and heart are good, you can have good activity in
0: hand. Education and human value and EHV annaru kaadu kaadu 3HV 3H idi 3H head heart hand idi 3H ee moodintini manam chakka chesukunte intakante manam taginatvanti unnata sthitini manam pondalemu.
1: Education in human values is called EHV. No, 3H head heart and hand.
0: Bhajana bina sukha shanti na.

0: A person without purity of heart and mien, how do you expect him to understand the nature of the spirit or atma? Impossible. It is only for the man of pious nature, pure heart, can only understand the nature of atman. Never forget this good word.
1: Atma tattvam sadhinchavalani aase galiginatundi vaadu.
0: The one who aspires to know the nature of the spirit,
1: sadhinchi danini anyulaku prabodhinchalani aasa galiginatundi manavudu.
0: The one who desires to accomplish and share with the society,
1: mottamodata chitta shuddhini gavinchukovali.
0: In the first instance should have purity of heart.
1: Chitta shuddhiye lenatundi manavudu atma tattvanni prabodhinche arhudu kaadu.
0: The one without purity of heart is not eligible to propagate the atmic principle.
1: Atma tattvamnu kuda nutanu telusukoledu.
0: And he cannot comprehend the nature of the soul.
1: Velugulene gadiyende vishakrimulainatvanti paamulu teellu praveshisthayi.
0: It's only in the dark room where there is no scope for the light to enter, you find the germs and the snakes move around.
1: Velugutho koodinatvanti gadilo itti vishakrimulu praveshinchutaku veelu kaadu.
0: A room with enough of light there will give no scope for the germs to enter.
1: హృదయమునందు పరిపూర్ణ ప్రేమ ఉంచినటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి హృదయ ప్రేమ హృదయుడైనటువంటి వాడికి కామక్రోధ లోభమోహము మాత్సర్యమైనటువంటి అహంకారమైనటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు.
0: ద వన్ విత్ టోటల్ లవ్ ఎట్ హార్ట్ విల్ గివ్ నో స్కోప్ ఫర్ ద జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ అవరెస్ అండ్ యాంగర్ టు ఎంటర్.
1: ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదో అట్టివాని హృదయమునందే ఈ రాగద్వేషములు ప్రవేశిస్తుంటాయి.
0: దట్ హార్ట్ బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సీక్రెట్నెస్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ఆల్ దీస్ జర్మ్స్.
1: మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయముగా, పవిత్రమైన హృదయముగా, ప్రేమమయమైన హృదయముగా, దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ వీ షుడ్ డెవలప్ ఆల్ ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ లవ్ అండ్ కంపాషన్.
1: ప్రతి మానవుని హృదయము దయాహృదయం కావాలి.
0: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్ షుడ్ బి వన్
1: ప్రేమ హృదయం కావాలి.
0: It should be filled with love.
1: సహన హృదయం కావాలి.
0: It should be full of forbearance.
1: సానుభూతి హృదయం కావాలి.
0: One of sympathy.
1: సంతోష హృదయం కావాలి.
0: And it should be one of bliss.
1: అప్పుడే ఈ పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వము అతనికి సులభంగా అర్థమవుతుంది.
0: It's only then he'll be able to understand the nature of the soul.
1: అట్టి అర్థం చేసుకున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అన్యులకు ప్రబోధించే అర్హుడు కూడా అవుతాడు.
0: Then only he deserves, having enjoyed the spirit of Atman, he can propagate and share with the society.
1: Kevalamu vidyala valla kaani mariye panditiyam valla kaani mariye medha shakti valla kaani labhyamayyetundi kaadu ee atma tattvam.
0: The nature of the spirit cannot be comprehended by any form of education, scholarship or intelligence.
1: చిత్తశుద్ధియే దీనికి అత్యవసరము.
0: ఇట్ ఇస్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: రామకృష్ణ పరమహంస, కబీరు, సూరదాసు ఇత్యాది వ్యక్తులందరూ కూడాను ఎట్టి విద్యను నేర్చిరి?
0: రామకృష్ణ పరమహంస, కబీర్, సూరదాస్, వాట్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దే హ్యావ్ హ్యాడ్?
1: ఎంతటి మేధాశక్తి వారి ఎందుండెను?
0: హౌ ఇంటెలిజెంట్ దే ఆర్.
1: అతను పండితులు కారు.
0: He is not a scholar.
1: పామరులు అతి చింత అడుగునటువంటి పామరుడు రామకృష్ణ పరమహంస.
0: రామకృష్ణ పరమహంస ఇస్ వెరీ వెరీ ఇన్నోసెంట్.
1: కానీ అట్టి పామరుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు విశాల ప్రపంచమునందు దేదీప్యమానంగా ఈనాడు వెలుగుతున్నదనగా దీనికి కారణమేమిటి? చిత్తశుద్ధియే దీనికి మూల కారణం.
0: That illiterate, innocent Ramakrishna Paramahamsa's name has spread far and wide down this day because of the purity of heart.
1: Kanukane natapamsi natithanam nasastrana japanahi samsara sagaroktare sajjanam sevanam vina. Natapamsi natithanam. Itti chittasuddhi kaligalante తపస్సు చేయనక్కర్లేదు.
0: టు హ్యావ్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వన్ నీడ్ నాట్ అండర్టేక్ పెనెన్స్.
1: వేద శాస్త్ర ఇతిహాస పురాణములను పఠించనక్కర్లేదు.
0: వన్ నీడ్ నాట్ గో త్రూ సీక్రెట్ టెక్స్ట్.
1: ఏ జపములు ఏ ధ్యానములు చేయనక్కర్లేదు.
0: నో మెడిటేషన్ ఇస్ రిక్వైర్డ్.
1: కానీ భగవంతుని యొక్క ప్రేమను హృదయమునందు నిరంతరము స్మరిస్తుంటే ఇంతకంటే మించిన ఫలితం మరొకటి లేదు.
0: But if he constantly contemplates, reflects upon the divine love in his heart, it is enough.
1: ఇట్టి ప్రేమగల హృదయమే నిజమైన మానవ హృదయము.
0: ఇస్ ఓన్లీ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ ఈజ్ ఎ హ్యూమన్ హార్ట్.
1: ఇట్టి ప్రేమ హృదయం మనలో అభివృద్ధి కావాలన్నా దీనికి ఆహార పానీయములు అత్యవసరము.
0: టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు హ్యావ్ రెగ్యులేషన్ ఓవర్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: మీరు భుజించే ఆహారము స్థూల రూపములో మలముగా విసర్జిస్తున్నారు.
0: ద ఫుడ్ పార్ట్ టేకెన్ గ్రాస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్.
1: మధ్య రకమైనటువంటి యొక్క ఈ ఆహారము మానవుని యొక్క శరీరమునందు కండరముల వలె రక్తముల వలె రూపొందుతూ ఉంటుండాలి.
0: హౌఎవర్ దట్ విచ్ ఇస్ ఆఫ్ మిడిల్ ఫార్మ్ విల్ గెట్ ఇన్ టు అవర్ మజిల్ అండ్ బ్లడ్.
1: అతి సూక్ష్మమైనటువంటి ఆహారమే మైండ్ గా మారుతుండాలి, మనస్సుగా మారుతుండాలి.
0: ద సట్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు మైండ్.
1: కనుక మన యొక్క మంచి చెడ్డల మనస్సు యొక్క ప్రభావమునకు ఆహారమే మూల కారణం.
0: దేర్ ఫోర్ ఫర్ ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద మైండ్
1: ఎట్టి ఆహారము అట్టి మనస్సు.
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద మైండ్.
1: కనుక సాత్వికమైన పవిత్రమైన హితమైన మితమైన ఆహారమును భుజించటము అత్యవసరం.
0: Therefore, it's absolutely essential to have food in a limited quantity, in an acceptable, palatable way, which is
1: sacred mind. మహర్షులు గ్రామములు విసర్జించి పల్లెలు విసర్జించి కాలనములలో జీవిస్తూ కందమూలాదులు భుజించుకుంటూ తమ యొక్క జీవితమును తాను ప్రశాంతంగా గడుపుతూ వచ్చారు.
0: The ancient rishis, sages and seers have spent their time far from the madding crowd, partaking the tubers and the leaves.
1: ఆ కందమూలాదుల్లో ఉండినటువంటి ఒక సాత్వికమైనటువంటి తత్వము మీకు తెలియదు.
0: You do not understand the sattvic nature, the pious quality.
1: రామలక్ష్మణ సీతలంత కూడాను ఆ అరణ్యములో సంచరిస్తూ ఆ అరణ్య ఫలములు వారు భుజిస్తూ ఎంతటి ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: Moving about there in the forest, Rama and Sita, they were blissful, partaking
1: ఆనందము ఆహారమునందు ఉంటున్నది.
0: Therefore, the bliss is there in food that we eat.
1: భౌతిక సుఖమునందు కాని భౌతిక పదార్థముల యందు కాని భౌతికమైనటువంటి విషయముల యందు కాని పంచపక్ష పరమాన్నముల యందు కాని ఈ ఆనందము చిక్కదు మనకు.
0: This sort of happiness is not there in the physical comfort and conveniences material or the sensual pleasure.
1: దైవం యొక్క సహజ సృష్టితో కూడినటువంటి యొక్క ఈ ఆహారమునే ఫలపుష్పాలునే వారు భుజిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
0: ద సేజెస్ దే హావ్ పార్టేకెన్ ద ఫుడ్ విచ్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ క్రియేషన్ యాజ్ ఇట్ ఈజ్.
1: ఇంకా పానీయం
0: దెన్ ద
1: త్రాగు నీరు
0: వాటర్
1: త్రాగు నీరు కూడా పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
0: ద డ్రింకింగ్ వాటర్ మస్ట్ బి ప్యూర్.
1: ఈ యొక్క త్రాగేటువంటి యొక్క నీరు స్థూల రూపంలో మూత్రంగా విసర్జిస్తున్నారు.
0: ద మేజర్ పార్ట్ ఆఫ్ ద వాటర్ దట్ వీ డ్రింక్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ యాజ్ యూరిన్.
1: ఈ జలములోని సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
0: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ వాటర్ దట్ వీ డ్రింక్ ఈజ్ ద లైఫ్.
1: కనుక మానవుని యందు ఉన్నటువంటి ప్రాణము జలముతో ఏర్పడినటువంటిది.
0: Therefore,
1: మానవుని యందు ఉన్నటువంటి మనస్సు ఆహారంతో చేకూరినటువంటిది.
0: సో మైండ్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫుడ్ while life is the product of water.
1: మానవునికి మనస్సు ప్రాణము రెండు ప్రధానమైనటువంటివి.
0: For mankind, the mind and life are most important.
1: ప్రాణం ఉండినంత వరకు మనసు ఉండాలి, మనసు ఉండినంత వరకు ప్రాణం ఉండాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ మైండ్ షుడ్ బి దేర్. సో లాంగ్ దేర్ ఇస్ మైండ్
1: అమనస్కుడైన తర్వాత ప్రాణంతో ఏమాత్రం మనకు అవసరం లేదు.
0: ద మూమెంట్ దేర్ ఇస్ నో మైండ్ వీ డోంట్ నీడ్ ఎనీ లైఫ్ ఎనీ లాంగర్.
1: కనుక నిత్య జీవితంలో సత్యమైన మార్గాన్ని మనం అనుభవించవాలన్నా ఆహార పానీయములు అత్యవసరము, అతి ప్రధానమైనటువంటివి. అవి ఏ పరిశుద్ధమైనటువంటివి, అవి ఏ పవిత్రమైనటువంటివి.
0: Therefore, to tread along the path of truth, good food and good drink, drinking water, are absolutely essential and very important.
1: నిజముగా మానవుని యొక్క మనోశక్తి కేవలము కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రాకృతికమైనటువంటి యొక్క పదార్థముల చేత ఏర్పడుచున్నదని భ్రమిస్తున్నారు.
0: We are carried away with the feeling that the mental strength depends on the physical food.
1: భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను ఎంతో ఆనందముగా తాండవమాడుతూ వచ్చేటువంటిది.
0: ఇస్ ద డివైన్ పవర్ దట్ ఇస్ ఇన్ఫినిట్.
1: హిమాచల పర్వతంపైన జీవించేటువంటి శివశక్తులు రెండు కూడాను ఈ ఆహారం యొక్క ప్రభావం చేతనే వారు అంతటి తాండవమాడుతూ వచ్చారు.
0: శివ అండ్ శక్తి who are engaged in the divine celestial cosmic dance
1: varu maatrame taandava maatam kaakunda bhaktulu kuda nu taandava maadicharu.
0: They also made the devotees dance.
1: Bhaktulu maatrame kaakunda jagatune taandava maadicharu.
0: The whole cosmos danced as well.
1: Mauli gul kedu

0: ఈ భగవత్ స్వరూపం అనేటువంటిది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా ఆనంద ఆహ్లాదమును అందుకొని అనుభవించి పరులకు అందించాలంటే ఆహార పానీయములే ప్రధానము.
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ఫిజికల్లీ, మెంటలీ, స్పిరిచువలీ, ఇంటెలెక్చువలీ ది డివినిటీ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
0: కనుక విద్యార్థులు ఈ ఆహార పానీయములందు ఏమాత్రం కూడాను అశ్రద్ధను చూపకూడదు.
1: దేర్ఫోర్ దే షుడ్ నెవర్ బి కేర్లెస్ ఆర్ నెగ్లిజెంట్ రిగార్డింగ్ ద ఫుడ్ అండ్ ద డ్రింక్.
0: భవిష్యత్తు అంతా కూడాను ఆహార పానీయములందే ఆధారపడి ఉంటున్నది.
1: ది ఎంటైర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ అండ్ ద డ్రింక్.
0: మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది గుర్తించాలనుకుంటే ఈ ఆహార విహారములు పరిశుద్ధంగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ద డివినిటీ వీ షుడ్ హ్యావ్ ఎ రెగ్యులేషన్ ఓవర్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: ఇట్టి పరిశుద్ధమైనటువంటి దాని వల్ల పవిత్రమైనటువంటి ప్రేమ మనలో ఆవిర్భవిస్తుంది.
1: Out of this regulated food and drink, we'll have the sacred love.
0: ఈ ప్రేమకు రూపము లేదు కానీ అనుభూతిని మనకు చక్కగా అందిస్తుంది.
1: Love has no form as such, yet it could be experienced.
0: పుష్పము యొక్క వాసనకు రూపము లేదు.
1: The fragrance of a flower has no form.
0: వాసనకు రూపము లేదు కానీ వాసనను అందించేటువంటి పుష్పానికి రూపం ఉంది.
1: Though the aroma of the flower has no form, but yet the flower that gives this aroma
0: ee aanandamuku roopam ledu kaani ee aanandaanni andinchetunti yokka premaku roopam undi.
1: The bliss has no form, but yet the one that delights this blissful love has a form.
0: Ee prema mana yokka mukhamunde vachimpa chestundi.
1: It's love that expresses
0: reflection
1: on the face
0: of the inner being.
1: It's all the reflection of the inner being.
0: Manavudu aanandaanni anubhavinche samayalo తనకు తెలియకుండానే తన ఆనందాన్ని తాను పొందుతూ ఉంటాడు.
1: వన్ ఎంజాయ్స్ అండ్ డిలైట్స్ అన్నోయింగ్లీ.
0: దానిని చెప్పారు నిత్యానందం.
1: సో ఇట్ ఈస్ సెడ్ ది ఎటర్నల్
0: పరమ సుఖదం,
1: సుప్రీమ్ హ్యాపీనెస్,
0: కేవలం జ్ఞానమూర్తి,
1: ఇట్స్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి.
1: That eternal bliss.
0: ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క ఆనందము మరొక ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థములు ఎందుకు కాని, ప్రాకృతమైనటువంటి విషయములు ఎందుకు కాని, ప్రాకృతమైనటువంటి యొక్క కార్యములు ఎందుకు కాని మనకి ఏనాటికి కంటికి కనిపించదు.
1: This kind of eternal bliss and supreme happiness, which is non-dual and the one of wisdom, is not noticed in the worldly matter, the worldly action.
0: ఇది నివృత్తి ఎందు మాత్రమే మనకు ప్రత్యక్షమవుతుంది, ప్రవృత్తిలో మనకు ఏమాత్రము ప్రత్యక్షం కాదు.
1: This manifests and comes to our experience in the inward
0: body. జాగ్రత్త అవస్థ ఎందు మనకు మనసు పరిపూర్ణంగా ఉంటుంది.
1: In the waking stage, everything is perfect.
0: మనసు ఉండినంత వరకు ప్రకృతి మనకు గోచరం అవుతుంటుంది.
1: So long there is mind, you see the nature.
0: ప్రకృతి మనకు గోచరమయ్యేంత వరకు మనకు సుఖదుఖము తప్పింది కాదు.
1: So long the nature is apparent, you are bound by this grief.
0: కాబట్టి ఈ సుఖదుఖములకు ఏది కారణము?
1: So what is the cause behind this?
0: ఈ ప్రకృతి దృశ్యమే కారణము.
1: It is only the scenario of the nature.
0: ఈ ప్రకృతి దృశ్యములకు ఏది కారణము?
1: What is the cause for the scene?
0: జాగ్రత్త అవస్థనే మనకు కారణము.
1: It is only the waking state that is the main cause.
0: అది నిద్రావస్థయందు
1: in sleeping state
0: manasu ledu,
1: there is no mind,
0: prapancham ledu,
1: there is no world,
0: sukadukkamulu ledu,
1: no pain or pleasure for that matter.
0: Manasu undinappude prapanchamu, prapancham undinappude sukadukkamu.
1: When there is mind, there is this world. When there is world,
0: aa manasu ye vidhamga cheri povali,
1: in what direction
0: mind be vaisaha panakamulo chakkari ye vidhanga sarvatra vyapinchipoyindo aa vidhanga ఈ దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు ఈ యొక్క ప్రేమ అంత ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ దట్ హస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సిరప్, ద లవ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: ప్రేమ లేని స్థానం కానీ, ఆనందం లేనటువంటి జగత్తు కానీ కంటికి కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వితౌట్ బ్లిస్ ఆర్ లవ్ ఫర్ దట్ మ్యాటర్.
0: సర్వత్రా ఉండినటువంటిది ఆనందమే.
1: It is the bliss which
0: sarvavyapakamainatundi premane.
1: It's love that is ever expansive.
0: Prema leka manavattu undaledu, leka ye jeevattu undaledu.
1: There is no living creature on earth without love.
0: Meeku pooram cheppanu,
1: Bhagavan said earlier,
0: Mahabharata yuddham jarugutundadi, chaala ghoranga jarugutundadi.
1: It was the battle times of Mahabharata.
0: Deeni okaturi palikimpa cheyalani vyasudu vastunnadu.
1: In order to see this, Vyasa was coming there.
0: ఆ మార్గమధ్యం లోపల చిన్న క్రిము చాలా వేగంగా పరిగెత్తిపోతుండాలి.
1: On the way, sage Vyasa noticed a small insect running along.
0: త్రికాలజ్ఞాని అయినటువంటి వాడు కనుక వ్యాసుడు రథము నిలిపాడు.
1: As Vyasa is omniscient, he stopped his chariot.
0: దానికి ప్రజ్ఞాన శక్తిని ప్రసాదించాడు.
1: And he gifted that awareness to that insect.
0: ఏ క్రిము, ఎందుకు నీవు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు?
1: Sage Vyasa, ఏమి
0: నీకు ఈ ఆపత్తు సంభవిస్తుండాలి అని ప్రశ్నించాడు.
1: Sage Vyasa asked, "Oh insect, why do you run like that so fast? What is the danger that lies ahead?"
0: Oh Mahaprabhu,
1: oh Lord,
0: Mahabharata yuddham chala ghoranga jarugutundadi.
1: And now the bitter war of Mahabharata.
0: Konni chanalopala Arjuna yokka ratham ee margamlo vastundadi.
1: In a moment of time, the chariot of Arjuna is forthcoming.
0: Atani yokka ratham yokka vegam ittidi attidini evaru cheppaleru.
1: The speed with which the chariot of Arjuna runs fast, no one can estimate.
0: Karu aa ratham raaka puramai naa pranaanni nenu samrakshinchukovatam kosamani nenu inta veganga velutunnanu.
1: Before the chariot of Arjuna approaches, I want to run away from this.
0: Pranaanni rakshinchukovatam krimikeetikaadulu kuda untundadi manavuniki kaadu.
1: To save God, one's own life, is there even an insect?
0: Tama aalu biddalu chudalaneetundi okka aasa kimikeeti kaadulu kuda untundadi manushulku maatrame kaadu.
1: That desire to take care of one's own family, wife and children, is there among
0: insects? Tama kshemanga untundalaneetundi aasa kimikeeti kaadulu kuda untundi kaani manavuniki maatrame kaadu.
1: That sense, that life king for happiness, praniki
0: kudanu sukhaanni anubhavinchali, aanandanni anubhavinchali, పరిపూర్ణమైనటువంటి తృప్తిగా ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి జీవికి కూడా ఉంటుండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు బి హ్యాపీ, బ్లిస్ఫుల్ అండ్ లివ్ ఇన్ టోటల్ సాటిస్ఫాక్షన్.
0: అది ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ సర్వ ప్రాణుల యందు ఉంటుండాలి.
1: దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే ఈ ప్రేమ ఎట్టిదిగా ఉంటుండాలంటే జగత్తును మీరు చూస్తున్నారు.
1: ఇన్ వాట్ ఫార్మ్ షుడ్ ఇట్ బి? యు సీ ద వరల్డ్.
0: ఒకడు జగత్తును చూస్తున్నాడు, ఇది జగత్తు అని నిర్ణయం చేస్తున్నాడు.
1: One watches this world and declares that it's the world.
0: ఆధ్యాత్మిక చింతనలో మునిగినటువంటి వ్యక్తి వస్తున్నాడు, పశ్చన్న పిచాన పశ్చతి మూఢో. ఓ మూర్ఖుడా, నీవు చూసేది జగత్తు కాదు, జగదీశ్వరుని చూస్తున్నావు అన్నాడు.
1: బట్ ఎ స్పిరిచువలిస్ట్ సేస్, ఓ ఫూలిష్ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ ద నేచర్ దట్ యు సీ, ఇట్ ఇస్ ఓన్లీ గాడ్ దట్ యు సీ.
0: విష్ణు కారకుడు, జగత్తు కార్యము, కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: God is the cause. This world is the effect. That is the relationship.
0: దైవము లేని జగత్తు లేదు.
1: There cannot be this world without God.
0: కనుక చూచేదంతా కూడాను దైవాన్నే.
1: So what all that you see is God himself.
0: అనగా వారి వారి మనోభావములను పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్
0: వారి వారి విశ్వాసములను పురస్కరించుకొని ఈ విధంగా ఉంటుంటాయి.
1: They declare so basing on the levels of their mental.
0: ఈనాటి విద్యా విధానమునందు ఈ విధమైన విశ్వాసం అనేటువంటిది అంత గాఢంగా లేకపోవటం చేతనే ప్రపంచము అనేక విధములైనటువంటి అశాంతికి గురి అయిపోయి అల్లకల్లోలములతో బద్ధత లేక చాలా బలహీనతగా కనిపిస్తుండాలి.
1: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు ఇన్స్టిల్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్, దేర్ ఫోర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్, అజిటేషన్, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్ ద వరల్డ్.
0: ఒక పెద్ద మనిషి,
1: ఎన్ ఎల్డర్లీ పర్సన్,
0: తన కుమారుణ్ణి ఒక స్కూల్లో చేర్చాలని తీసుకుని వెళ్లాడు.
1: వాంటెడ్ టు అడ్మిట్ హిస్ సన్ ఇన్ స్కూల్.
0: ఆ హెడ్ మాస్టర్ ని చూచాడు.
1: హి సా ద హెడ్ మాస్టర్.
0: ఆ హెడ్ మాస్టర్ గారు,
1: హి సెడ్, సర్ హెడ్ మాస్టర్,
0: మా పిల్లవాడికి అన్ని తెలుసు.
1: మై సన్ నోస్ ఎవ్రీథింగ్.
0: చాలా తెలివితేటలు గలవాడు.
1: హి ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: వాడికి తెలియనివే లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ హి డజంట్ నో
0: అని చెప్పాడు.
1: హి సెడ్.
0: ఆ యొక్క హెడ్ మాస్టర్ కూడా కొంచెం తెలివితేటలు గలవాడే, తాను చెప్పాడు, అన్ని తెలిస్తే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు.
1: The headmaster also is very intelligent. If your son knows everything, why should you bring him here? Take him home.
0: Kani rendu teliyavu annadu.
1: But the father said he doesn't know two.
0: Emitadi?
1: What are they?
0: Okar cheppite viradu thanu telusukodu, ee rende mukhyattu untundayandi.
1: He lacks only two. He does not know all by himself, nor does he listen to
0: others. Inaati prati vidyavantunu kudanu naaku anni telusu ani viravigutunnadu.
1: Every student today prides himself that he knows everything. What is that he knows?
0: తనం తానే ఎరుగునటువంటి ఒక మూర్ఖునికి జగత్తంతా ఏ రీతిగా చెప్పగలడు?
1: ఎ ఫూల్ హూ డస్ నాట్ నో హింసెల్ఫ్, హౌ డస్ హీ నో ద నేచర్ అవుట్ సైడ్.
0: ఎం ఏలు బియేలు పాసై వచ్చియు పేరుగాంచిన పెద్దవారలైనా.
1: దేర్ మే బి రిప్యూటెడ్ ఎల్డర్స్ హావింగ్ ఎక్వైర్డ్ హై డిగ్రీస్ లైక్ ఎంఏ అండ్ బిఏ.
0: సంపద నుండి సద్గాన పరులైనా పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: There may be meritorious people on earth full of wealth and affluence and one of charity.
0: ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
1: One may be physically strong, endowed with a long life.
0: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన.
1: They may be priests who indulge and spend the time chanting the name of God and His Veda.
0: ఆధ్యాత్మిక తత్వమునకు
1: దేర్ ఆర్ నో మ్యాచ్ టు దిస్ స్పిరిచువాలిటీ.
0: దైవ భక్తి లేనిదే కాదు ముక్తి.
1: వితౌట్ డివోషన్ టు గాడ్ యు కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: ఇంతకన్నను వేరెత్తి ఎరుగా పరతు.
1: వాట్ మోర్ ఈస్ టు బి కన్వేడ్.
0: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా విద్యార్థునారా.
1: This assembly of noble students.
0: మనం ఏమో నేర్చుకుంటున్నాం అనుకున్నాం. ఏమో నేర్చామనుకుంటున్నాము.
1: We think we have learned.
0: గొప్ప తెలివితేటలు కలవారనుకుంటున్నాము.
1: We think we are highly intelligent.
0: నిజంగా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఆ విధంగా భావించడు.
1: Truly intelligent man will never.
0: తెలివితేటలు లేనటువంటి వాడు నేను గొప్ప మేధావిని అనుకుంటాడు.
1: It's only a dunce who thinks that he is intelligent.
0: కనుక దైవప్రీతి అనేటువంటి దాన్ని మనం పెంచుకున్నప్పుడే ఈ జగత్తులో మన జీవితము గొప్ప ప్రకాశంగా ప్రకాశిస్తుంటుంది.
1: When once we develop this love for God, our life will be effulgent and brilliant.
0: కనుక మానవుడు ప్రతి దీన్ని ఎందుకు ఆదర్శప్రాయుడుగా తయారు కావాలి.
1: Therefore everyone should mold himself as an ideal.
0: ముఖ్యంగా ఈ జగత్తునందు ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి.
1: Most important thing is, in this world, we should know the nature of the spirit.
0: ఈ ఆత్మ తత్వం అనేటువంటిది ప్రతి మానవుని యొక్క స్వరూపమే ఆత్మతత్వం.
1: In fact, every form here is really the spirit being.
0: కేవలం నీ దేహ విమానం చేత దాని తత్వాన్ని నీవు మర్చిపోతున్నావు.
1: Because of the attachment to the body, you have forgotten Atma.
0: ఒక్కతూరి నీ దేహ విమానాన్ని వదిలి ఆత్మాభిమానంలో ప్రవేశించు, ఆ ఆనందం నీకు ప్రాప్తిస్తుంది.
1: When once you give up the attachment to the body, you will delight yourself in this.
0: ప్రపంచంలో మూడు రకములైనటువంటి జీవులు ఉన్నాయి.
1: Then there are present three types.
0: నిరంతరము కూడాను జలములోనే సంచరించేటువంటి జీవులు కొన్ని.
1: There are some that live only in water, aquatic.
0: కానీ కొన్ని జలములకు గట్టుపైనటువంటి జీవించేటువంటి మరికొన్ని.
1: While some are amphibious, they live on shore also.
0: జలములోన ఉంటాయి, గట్టుపైన ఉంటాయి, ఆ విధంగా జీవించేటువంటి కొన్ని.
1: The first category are aquatic, second category amphibious.
0: అదే విధంగా పరిపూర్ణమైనటువంటి యొక్క జీవతత్వాన్ని నిరంతరమును ఆత్మచింతనలోనే కాలమును గడిపేటువంటి యొక్క వ్యక్తులు, మహనీయులు, పుణ్యులు ఇలాంటి వారు కొంతమంది ఉంటారు.
1: However, there are certain noble souls, the great souls, who spend all the time in the investigation of the spirit or atma.
0: కాని ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ
1: they also lead a worldly life.
0: ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ప్రవేశించి
1: they also know spiritual
0: things. ఇది అటు ఇటు టూ హార్స్ రేస్ మాదిరి కొంతవరకు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు.
1: There are some who live the life with both the things in view.
0: Two horse race. ప్రకృతి యందు ఒక కారు, ఆధ్యాత్మికమందు ఒక కారు.
1: One foot on the nature, another on the divine.
0: మరి కొంతమంది ఉంటుంటారు.
1: Next category.
0: ఈ ఆధ్యాత్మికమే వారికి గిట్టదు.
1: The next category,
0: దాని వాసన కూడాను వాళ్ళకి ఏ మాత్రం అనుభవించలేరు.
1: దే డోంట్ రిలిష్ ఇవన్.
0: ఎందుకంటే గాఢమైన పడిచం పట్టింది, అజ్ఞానం అనే పడిచము.
1: బికాస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ కోల్డ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అలాంటి వాళ్ళకి ఈ సుగంధం అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రము అనుభూతికి రాదు.
1: దేర్ఫోర్ దే డోంట్ రిలిష్ ఎనీ ఆఫ్ దిస్ ఫ్రాగ్రెన్స్.
0: కనుకనే ఆస్తిక నాస్తిక యాస్తిక యాస్తిక ఈ విధమైనటువంటి తత్వం లోపల ఉంటుంటారు.
1: దేర్ఫోర్ దే ఆర్ థీస్ట్ అండ్ థీస్ట్ అండ్ మిక్స్చర్ ఆఫ్ బోత్.
0: యోగి, జోగి, విరాగి, బైరాగి, తరాగి ఈ విధమైనటువంటి వారు అనేక రూపంలో జీవిస్తున్నారు.
1: We find the fluent, the renunciant and an ascetic and the one of pleasure. They lead such sorts of life.
0: కానీ అన్నింటికంటే కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక మానవత్వం మనకు ప్రాప్తించింది.
1: We are gifted with a divine human life.
0: ఇది అందరికీ అన్ని జన్మంలోన ప్రాప్తించేటువంటి ఇది కాదు.
1: It's not given to every creature.
0: ఎంత అదృష్టశాలులకు ఈ మానవత్వం ప్రాప్తించింది.
1: It's out of good fortune you are born as a human
0: being. జంతూనాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి దాంతో మానవ జన్మం చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: It's only the human life which is rarest, the one of beauty and the one of fragrance.
0: ఇట్టి మాణిక్యం వంటి ఈ మానవత్వాన్ని మసిమగులు కమ్ముకునేటువంటి మూర్ఖులు కూడా ఉంటున్నారు ఈనాడు లోకంలో. మాణిక్యం విలువ తెలిస్తే టేబుల్ పైన పెట్టేస్తాడా?
1: If you really know the value of it, gem,
0: or do you make use of the paper weight?
1: Therefore, he just considers rather cheap and makes use of his plate.
0: కానీ నిజంగా దాని విలువనే చేస్తే గాడ్ రేజ్ లో పెట్టి లాక్
1: చేస్తాడు. If he knows the value of the gem or the diamond, he will keep it.
0: మొట్టమొదట ఆత్మతత్వం యొక్క విలువని మనం గుర్తించాలి.
1: Therefore, we should know the value of atma or the soul.
0: నామ నిరూపణ మూల రతనతే. రత్నం యొక్క విలువను నీవు గుర్తించాలి.
1: యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ ద డైమండ్.
0: నామ రతన జన పయో పయోరేమైనే. నామరత్నము ఈ తులసిదాసు ఈ నామరత్నమును గొప్ప పవిత్రమైనటువంటి ఒక మణివలె భావిస్తూ వచ్చాడు.
1: సెయింట్ తులసిదాస్ కన్సిడర్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ ప్రెషస్ జెమ్, మోస్ట్ వాల్యుబుల్.
0: ఇది ఎవరిచ్చారు?
1: హూ గేవ్ ఇట్?
0: ఇది కేవలము దైవానుగ్రహంతో లభ్యమైనటువంటిదే.
1: It's God's gift out of his
0: daivame ee ratnamu.
1: In fact, this precious gem is God himself.
0: Adi daivam daggara maatrame labhyam avutundi.
1: You can get it from God.
0: Mari ye market ku poyina ye shop lo poyina ee labhyam ayyetundim kaadu.
1: It's not available anywhere in any shop or the market.
0: Deeniki master God e.
1: God is the master of this diamond.
0: Kanukane paramaatmane aashrayinchinappude ee yokka ratnam manaku labhyam avutundi.
1: When once you surrender to God, you can have
0: ee ratnam etta untundadi telusna?
1: You know how it looks?
0: వెయ్యి సూర్యుల యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంటాది.
1: It shines with all the brilliance of thousand suns.
0: కానీ అది కూడా ఇంకా తక్కువే.
1: Yet it is much less.
0: ఆ యొక్క భగవత్ ప్రేమ ఎట్టుంటా తెలుసునా?
1: You know how the divine love is?
0: అమృతానికి పక్కలోపల భగవత్ ప్రేమను పెడితే అమృతం చప్పగా ఉంటుంటాదట. ఆ యొక్క ప్రేమ మరింత మధురంగా ఉంటాదట.
1: If you keep that nectar amruta by the side of the divine love, it would be insipid, tasteless.
0: కనుకనే తులసిదాస్ చెప్పాడు.
1: So తులసిదాస్
0: వచనం మధురం.
1: The talk is sweet.
0: నయనం మధురం.
1: The eyes.
0: హస్తం మధురం.
1: Hand.
0: హృదయం మధురం.
1: Heart.
0: శ్రవణం మధురం.
1: Ear.
0: మధురాధిపతే మధురం మధురం.
1: He is the sweetest of all the sweets.
0: నీ యొక్క శ్రవణమే ఆనంద మధురము.
1: In fact, listening to you is
0: నీ యొక్క వాక్య మధురమైనటువంటిది.
1: Your very talk is sweet.
0: నీ యొక్క హృదయమే మధురమైనటువంటిది.
1: Your heart is also
0: నీ హస్తమే పరమ మధురమైనటువంటిది.
1: Your hand is
0: అంతా మధురమే.
1: Everything is sweet.
0: నాకసిక పర్యంతం కూడా సంచరించేటువంటి సమస్త రక్తం కూడా మధురమైనటువంటిది.
1: Entire blood that circulates from top to toe is sweet.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి ఈ జగత్తును ఎవరు ఆశిస్తారు?
1: Those who have got this complete faith in the divine love will never relish this ephemeral transient world which is just momentary.
0: కాని ఆ రుచి తెలియనటువంటి వాడు ఇదే ఆశిస్తాడు.
1: Those that do not know the taste of the divine love, they want this.
0: కారణం ఏమిటి?
1: Why?
0: జన్మ జన్మాల యొక్క కర్మల యొక్క ప్రాప్తి చేతని ఈ యొక్క జ్ఞాన హీనుడైపోయి ఉన్నాడు.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: ఈనాటి మానవుడు ధనము కోసం ప్రాకులాడేటువంటిది, ఉద్యోగం కోసం ప్రాకులాడేటువంటిది, అధికారం ప్రాకులాడేటువంటిది అధికమైపోతూ వస్తుంది. కానీ దైవం కోసం ప్రాకులాడటం ఎక్కడ కనిపించడం లేదు.
1: టుడే వీ స్ట్రగుల్ హార్డ్ టు ఎర్న్ మనీ ఫర్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫర్ పొజిషన్, అండ్ వీ డోంట్ స్ట్రగుల్ హార్డ్ టు హ్యావ్

0: You may declare with all the pride that you are affluent and rich enough, but there is no peace on
1: earth. Vidyavunnadani viravigginagani.
0: You may pride yourself because of education. There is not even a trace of peace on earth.
1: Dhanadanyamulgalige dharmagunambunna.
0: You may be the one of charity with all the grain and the money, but yet there is
1: shanti
0: no peace.
1: Kaladokka chotu. Shanti kaladu, kaladokka chotu.
0: There is peace only at one place.
1: Adiye chittamanu mandiramu.
0: That peace is present in the temple of heart.
1: Mandiramlo untundi shanti.
0: There is peace in the temple of our heart.
1: Entundi shanti. Peace, peace, peace, peace. Anta pieces say, pieces say. Peace is here.
0: We say peace, peace, but everything is pieces only. Peace is within.
1: In fact, if you just work for the
0: truth, money also will be
1: after you. The
0: wealth and
1: prosperity. All the
0: pleasure
1: and
0: position
1: of power. You don't need.
0: You don't need to step forward, the very heaven will fall at your feet.
1: Even heaven.
0: What is heaven?
1: Abba. Denla bed veskoni, air condition bed koni, manchi pillolu vesku mettaga nidrapothu. Idi hai, ide swargamu. Emti ee swargamu? Papa swargam.
0: We think the heaven meant denla bed and air conditioned room.
1: Pancha bhautikamaina shariram anuvistundi kani neevu kaadu kada.
0: This heaven is experienced by this body, but not yourself.
1: Panchabhautikamu durbalamaina kayambu eppudu vidachedi erukaledu.
0: This physical body is so weak, when it drops down, you know not.
1: Satavarshamuladaka mitamu jeppiri kani. Satavarshamuladaka mitamu jeppiri kani nammarada mata.
0: Though they have stipulated lifespan over 100 years, you cannot have faith in it. Either in childhood, or at an young age, or old age, or advanced age,
1: adavino,
0: the town or
1: forest,
0: or the midst of water. When you are going to die, you cannot say.
1: Maraname nischayamu.
0: Death is certain.
1: Dehamunnantalo tanu teliyavalayu.
0: While alive, one should know oneself. This is the thing we should know.
1: Manavatvani manaku prasadinchadu devamu.
0: God has given us human life.
1: Manavatvani unnatundi visheshtatanu gurtinchali.
0: We should know the significance of human life.
1: Jeevitamanta jeevitamanta grandhalu chadutu pothe inga aacharinchedi eppudu.
0: If we spend all the time just merely reading and reading, when do we experience?
1: Emi prayojanam ledu.
0: No use at all.
1: Kanukane.
0: So.
1: ఈ కాలము ఒక క్షణమైనా మనకు చేతిలో నిలిచేటువంటిది కాదు.
0: After all, the time would not be with you.
1: ఎప్పుడు ఎక్కడ ఏ క్షణమో.
0: When, where and what moment.
1: దీనిని నిశ్చయంగా ఉంచుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ పోవాలి.
0: Know that death is certain and discharge your duty in full awareness of it.
1: ఎందుకు పరులంతా మనం బెగ్ చేయాలి?
0: Why should we beg others?
1: అందరికీ అందించేటువంటి భిక్షకుడైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భిక్షకులే.
0: In fact, everyone is a beggar.
1: అందరికీ ప్రసాదించేటువంటి భగవంతుడు ఒక్కడే అధికారి.
0: There's only one giver, God himself.
1: అదొక్కడే మాస్టర్.
0: He is the only master.
1: అందువల్లనే
0: సో
1: తులసిదాస్ కూడా చెప్పాడు.
0: తులసిదాస్ ఆల్సో సేడ్
1: తన ఇంటికి రాజు పంచభాప్యం అంతా కూడా పంపించినప్పుడు, దనకనక వస్తు వాహనాదులు పంపించినప్పుడు ఎవరికి ఇవ్వమని చెప్పారు? అనాథుడికి ఇవ్వమని చెప్పాడు.
0: When king has sent all those things that convenience and comforts needed to him, and king wanted those to be given to the poor
1: forlorn.
0: He said, I am not anath, I am not the forlorn, I have got a master,
1: Sri Rama.
0: Rama has no master above him, you give him.
1: Anath, anath, anath, anath, anath, anath, anath. Yavarik nathudu. నాథులకు నాథుడు, అనాథ నాథుడు అతనే భగవంతుడు.
0: గాడ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అండ్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లార్న్.
1: రామ భజన కరవు. ఏం చేయాలి? రామ భజన కరు.
0: Think the glory of Rama.
1: Chanting.
0: The reward you get by chanting, repeating his name, you don't get anywhere else.
1: Alanti Bhagavat Namani Manu Hrudayamlo భద్రం చేసుకోవాలి.
0: లెట్ us treasure God's name in our heart.
1: ప్రాపంచక సంబంధమైన నీ కర్తవ్యాలు నివర్తాలు నీవు నిర్వర్తించుకో.
0: లెట్ us discharge our worldly duties.
1: నీవు వదలనక్కర్లేదు.
0: డోంట్ గివ్ అప్ ఎనీథింగ్.
1: అయితే
0: హౌఎవర్
1: నీవు మనిషి అనేటువంటి భావాన్ని మాత్రం నువ్వు వదలాలి.
0: But have the feeling that you are not merely a human.
1: నీవు మనిషి కాదు.
0: You are not a human.
1: నీవు తొడుక్కున్న బుష్కోట్ ఇది దేహము.
0: After all, the body is a vesture. బుష్కోట్.
1: ఇలాంటి బుష్కోట్లు ఎన్ని మార్చినావో.
0: You might have changed a number of them earlier.
1: ఇది కాదు. Death is the dress of the life అని.
0: Death is the dress of life.
1: ee dehamku nu aashapadutunnavu.
0: You just rely by the on the body.
1: Nu deham kaadu.
0: You are not the body.
1: I am god. Nenu brahma. Aham brahmasmi. Ee yokka vishayanni swapnamlo kuda nu marchakunda chusukovali.
0: You should never forget even in a dream this statement that you are god.
1: Aham brahma swarupule.
0: All are divine.
1: బ్రహ్మకు రెండవ పదార్థమే లేదు.
0: నాట్ టు ఓన్లీ
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ. నాట్ టు ఓన్లీ వన్. అలాంటి బ్రహ్మతత్వాన్ని మనం పొంది కూడాను ఇంత అల్పత్వాన్ని మనం అనుభవిస్తున్నామంటే నిజంగా ఇది నొసటం రాసిన వ్రాత కన్న కలద అనూరేండు చింతిల్లినన్.
0: Being so mighty and powerful, being Brahman yourself, but we consider ourselves so mean and low.
1: ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మనలేడు.
0: In spite of all acquisition of knowledge, a mean man would never give up his mean habit.
1: చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: After all, this education will lead you to argumentation, but not the total knowledge.
1: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన చదువు చదివి చదివి చావంగ నేటికి సావులేని చదువు చదువవలయు.
0: What is the fun of acquiring this physical, ephemeral, transient, secular knowledge? You should study so as to be immortal.
1: అంధుడగువాడు ఎవ్వడి అవని యందు ధర్మరాజు క్వశ్చన్ వేశాడు.
0: ధర్మరాజు పుట్ ఎ క్వశ్చన్, హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్ ఆన్ ఎర్త్?
1: ఎవరికి యక్షునికి క్వశ్చన్ వేశాడు.
0: పుట్ ఎ క్వశ్చన్ టు
1: యక్ష. అంధుడగువాడు ఎవ్వడి అవని యందు
0: ఆన్ ఎర్త్ హూ ఇస్ ద బ్లైండ్ మ్యాన్?
1: ఆ యక్షు చెప్పాడు.
0: ఎక్సర్సైజ్
1: చదువు గల్గి చెడు గుణము విడువని వాడు.
0: ది వన్ దో
1: చదువుకొని కూడాను చెడ్డ గుణాన్ని విడిచినటువంటి వాడు అంధుడు అన్నాడు.
0: ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హూ విల్ నాట్ గివ్ అప్ హిస్ బ్యాడ్ క్వాలిటీ ఈస్ ద బ్లైండ్ మ్యాన్.
1: ఈ విధంగా చదువు ఉండినప్పుడు దానిని సరైనటువంటి స్థితిలో మనం ఉపయోగించుకోవాలి.
0: ఆల్ ద నాలెడ్జ్ యూ హ్యావ్ మస్ట్ బి
1: చెడు గుణములు దూరం నెట్టివేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
1: అది ఏ త్యాగం అన్నారు?
0: దట్ ఈస్ సాక్రిఫైస్.
1: త్యాగం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సాక్రిఫైస్?
1: ఇల్లు వాకిలి ఆలు బిడ్డలు ఆస్తి పాత్రలు అన్ని వదిలిపెట్టిపోవటం కాదు.
0: నాట్ టు రన్ అవే ఫ్రమ్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ప్రాపర్టీ.
1: మనసునందున్న దుర్భావము వీడి
0: గెటింగ్ రిడ్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్.
1: అశాంతి ప్రేమలం మరిచిపోయి
0: ఫర్గెటింగ్ ఆల్ ది ఈవిల్ ప్రొపెన్సిటీస్ అండ్ నేచర్.
1: ఇట్టి గుణములు వీడినే త్యాగమగును.
0: టు గివ్ అప్ సచ్ క్వాలిటీ ఇట్సెల్ఫ్ ఇస్ సాక్రిఫైస్.
1: అదియే నిజముగా యోగమగును.
0: దట్ ఈస్ ట్రూ యోగా ఆర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఆ యోగమే సుకర్మ కౌశలం.
0: దట్ ఈస్ రియల్ యోగా విచ్ హాస్ టు బి డన్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ద
1: టాలెంట్. మనం తెలుసుకోవాలి.
0: దట్ వీ హావ్ టు నో.
1: మనలో ఉన్న దుర్గుణాన్ని దూరం చేయాలి.
0: వీ హావ్ టు గివ్ అప్ ఆల్ ద
1: దుర్భ్యాసాన్ని దూరం చేయాలి.
0: బ్యాడ్ హ్యాబిట్స్
1: దురాలోచనలు దూరం చెప్పాలి.
0: బ్యాడ్ థింకింగ్.
1: అటువంటి వాడి దగ్గర భగవంతుడు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి వస్తుంటాడు.
0: అండ్ గాడ్ విల్ రన్ ఆఫ్టర్ యు సచ్ ఎ మ్యాన్ హూ గివ్స్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: ఈ భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తూ వస్తాడు.
0: ద వన్ హూ లవ్స్ గాడ్ విల్ బి లవ్డ్ బై గాడ్ మచ్ మోర్.
1: ఒకానొక సమయంలో చెప్పింది, నేను భక్తునికి రుణపడ్డాను అన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఎట్ వన్ టైమ్ సెడ్ ఐఎమ్ ఇండెటెడ్ టు మై డివోటీ.
1: ఎవరితో?
0: టు హూమ్ హెస్ ఇట్?
1: లోకరీతిగా అంతా పార్వతితో అన్నారు. కానీ పార్వతి అంటే ఎవరు? ప్రకృతే పార్వతి.
0: In the world it is said that this address to Parvati.
1: చెప్పాడు
0: పార్వతీ
1: పురుషుడు, నేను భక్తునికి రుణస్థుడయ్యాను.
0: గాడ్ సేస్ దట్ హిస్ ఇండెటెడ్ టు హిస్ డివోటీ.
1: ఏమిటి రుణము?
0: వాట్ ఈస్ దిస్?
1: మన దగ్గర ఏ బాకీ తీసుకున్నావు?
0: వాట్ ఇస్ దట్ హిస్ టేకెన్ లోన్ ఫ్రమ్ హిమ్?
1: వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, అంత విలువైనటువంటిది నాకు ఇస్తున్నాడు, కనుక అతనికి నేను మోక్షం అనేటువంటి యొక్క ఇంట్రెస్ట్ తో వడ్డీతో అతనికి చెల్లించాలి.
0: హియర్ ఇస్ ఎ డివోటీ హూ లవ్స్ మీ. And now I should pay him back with interest by granting
1: interest elantidi 18% to 14% to ee bank lo ichetvanti oka percentage kaadu idi 100% akkada vaddi tho ichchesestaru.
0: What sort of interest that God pays to every devotee, not bank rate of interest, 100%
1: bhagavantudu.
0: God is so ready with grace infinite.
1: Kaani aa satyam meeku teliyadu.
0: But we don't know the truth.
1: Aa rahasyam meeku teliyadu.
0: We don't know the secret.
1: Anduvallane ee bhagavantuni prema ittidi attidani evaru vadninchagalaru.
0: Who can measure the divine love?
1: ఇట్టిది అట్టిది ఎట్టిది అంటున్నారు మీరు. ఎవరు వర్ణించరు? ఎవరు వర్ణించగలరు?
0: హూ కెన్ డిస్క్రైబ్ గాడ్?
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
0: హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్.
1: అది అనిబిసెంట్ కూడా చెప్పింది.
0: దట్స్ వాట్ అనిబిసెంట్ సెడ్.
1: ఆమె బ్రిటిష్ లేడీ.
0: ఇట్స్ ఎ బ్రిటిషర్.
1: ఈమెరా ఇండియా లోపల ప్రతి ఒక్కడు భగవంతుడు భగవంతుడని సత్యాన్వేషణ లోపల ప్రయాణమైపోతున్నాడు.
0: How is it in India? Everyone is in search of truth. He travels in the
1: nijamuga idi bhaktudu bhagavantunni vetukutunnada leka bhagavantudu bhaktunni vetukutunnada?
0: Is it that the devotee who is in search of God, or God is in search of a devotee?
1: ఎక్కడ చూచినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
0: When God is everywhere, where do you search for him specially?
1: కాబట్టి ఎక్కడ చూచినా నిజమైన భక్తుడు కనిపించటం లేదు, కనుక నిజమైన భక్తుణ్ణి భగవంతుడే వెతుకుతూ వస్తున్నాడు.
0: So there is no true devotee in the strict sense of the term and the word.
1: Therefore God is in search of true devotee. ఈ భక్తి ప్రపత్తుని ఎంత నాటకం ఆడతారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఎంత మెరుస్తారు నా ముందు. పాపంబ పనిచేసి ఫలమాపద కలిగిన రోసి కాపాడవు నేనంచు కడునాపై నల్లెదరోయి.
0: యు కమిట్ ఎ సిన్ అండ్ యు హావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్, బట్ యు బ్లేమ్ గాడ్ వెన్ యు సఫర్.
1: పాపంబ పనిచేసి
0: యు కమిట్ ఎ సిన్,
1: ఫలమాపద కలిగిన రోసి
0: అండ్ యు జస్ట్ వెక్స్ విత్ ది కాన్సిక్వెన్సెస్. కాపాడు
1: దేవుడు అనుచు దేవుని పైన మొరుగుతుంటారు.
0: బట్ యు సే ఓ గాడ్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ అండ్ యు బ్లేమ్ హిమ్ గాడ్. దట్
1: ఏమైనా అర్థం ఉందా?
0: Is there any meaning in that?
1: ఇలాంటి వారంతా భక్తులని చెప్పడానికి వీలవుతుందా?
0: కెన్ సచ్ ఎ పర్సన్ కాల్ హిమ్ సెల్ఫ్ ఎ
1: భక్తి?
0: భక్తి
1: దానికి ఇంకేమాత్రం కామా లేదు, ఫుల్ స్టాప్.
0: Bhakti, there's no comma there, full stop.
1: భగవంతునికి అర్పితమే భక్తి.
0: Total surrender to God is devotion.
1: అంతా భగవంతుండే.
0: Everything is God's.
1: రెండవది లేనే లేదు.
0: There's no second.
1: రెండవది ఉంటే కదా దానికి స్థానం కావాలి.
0: Is the one without the second.
1: అదే చెప్పాను కదా, రాధ కూడా అట్టే చెప్పింది. కనుక రెండో స్థానమే లేదు అక్కడ.
0: సో దేర్ ఇస్ నో సెకండ్ టు ద డివైన్.
1: కనుక భగవంతుని నిరంతరం కూడా నువ్వు స్మరించడం అంటే ఏమిటి? నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ. ఈ యొక్క యథార్థమైనటువంటి యొక్క తత్వాన్ని మీరు నిరంతరము మరవకుండా జపించాలి.
0: Chanting God's name meant the total faith that you are God, you are God.
1: I am so and so, so and so. దేహానికి పెట్టిన పేర్లు చెప్పుకుంటూ నువ్వు తిరుగుతున్నారు, చాలా దగా పని.
0: You introduce yourself, I am so and so, the name you are christened.
1: నువ్వు చెప్పుకునే నేను పలాన్ రామయ్య.
0: You say I am Ramayya.
1: కానీ నీ దేహం పేరు రామయ్య, కానీ నీవు రామయ్య కాదే.
0: రామయ్య ఇస్ ది నేమ్ ఆఫ్ యువర్ బాడీ బట్ నాట్ యూ.
1: కానీ దేహం పేరు చెప్పుకుని నువ్వు బ్రతుకుతున్నావు.
0: బట్ యూ క్యారీ అవుట్ ది
1: దేహం. అనిత్యమైనటువంటిది.
0: ది బాడీ ఇస్ టెంపరీ.
1: నీటి బుడగ వంటిది.
0: ఇట్స్ ఆల్సో జస్ట్.
1: ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో.
0: ఇట్స్ లైక్ వాటర్ బబుల్, వెన్ ఇట్ వుడ్ ఫేడ్ అవే.
1: కనుక నీవు చెప్పుకొని తిరగవలసింది ఏమిటి? నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. ఎక్కడైనా తిరుగు, నీకు తప్పక జయమవుతుంది.
0: సో యూ షుడ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్, యు మే గో ఎనీవేర్.
1: దానిని నీవు విశ్వసించాలి.
0: You should have full faith in that.
1: అప్పుడే భగవంతుడు సర్వత్రా నీలో సాక్షాత్కరింపజేస్తాడు.
0: And then you will find the manifestation of the divinity all over.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: నిత్యము మీకు ఈ దేహ సంబంధమైనటువంటి ఒక విరక్తిని గురించి చెప్తుంటే కొంతవరకు మీకు చాలా బాధగా.
0: It's your body but not you.
1: కానీ దేహం పేరు చెప్పుకొని నువ్వు బ్రతుకుతున్నావు.
0: But you carry out
1: the దేహం అనిత్యమైనటువంటిది.
0: The body is temporary.
1: నీటి బుడగ వంటిది.
0: It's also just.
1: ఎప్పుడు ఈ బుడగ చనిపోతుందో.
0: It's like a water bubble.

0: నీయే సత్యము, నీ మెప్పుల కోసమే నేను ఇది రాలేదు.
1: As Bhagavan is speaking,
0: సత్యాన్ని చెప్పడం నా కర్తవ్యం.
1: About the detachment, you may feel
0: sorry. సత్యాన్ని కూడా నువ్వు ఆచరించడం మీ కర్తవ్యం.
1: But Bhagavan speaks of truth and observance of the truth is our duty.
0: ఇక్కడ నాలుగు రకమైనటువంటి సాధన ఉంటుండాలి.
1: Here there are four spiritual paths.
0: దాసుడైనటువంటి వాడు,
1: the one who is a servant of God,
0: భూశుభ్రత ఒకటి,
1: శుభ్రత,
0: భూశుభ్రత,
1: the clean, భూశుభ్రత
0: రెండవది,
1: second
0: భావశుభ్రత,
1: and the clean thoughts,
0: మూడవది దేహ శుభ్రత,
1: the cleanliness of the body,
0: నాలుగవది ఆత్మ శుభ్రత,
1: the purity of the spirit.
0: ఏమిటి ఈ శుభ్రత?
1: What is this?
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు,
1: God is everywhere,
0: అనేటువంటి సత్యాన్ని గురించి, సత్యాన్ని విశ్వసించి అన్ని ప్రదేశములు పరిశుద్ధంగా చేసుకుంటూ పోవాలి.
1: విత్ ద ఫీలింగ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్ వీ షుడ్ కీప్ ఎవ్రీథింగ్ క్లీన్. అందులో
0: శారీరకంగా మీ ప్రత్యక్షంగా మీరు గోచరించేటువంటి ప్రదేశములు మరింత శుభ్రంగా ఉంటుండాలి.
1: ఆల్ దట్ యు సీ అరౌండ్ యు షుడ్ బి క్లీన్, నీట్.
0: స్వామి ఉంటున్నాడు, స్వామిని చోటంతా శుభ్రంగా ఉంటుండాలి, నిశ్శబ్దంగా ఉంటుండాలి, నిర్మలంగా ఉంటుండాలి, నిర్మోహంగా ఉంటుండాలి, నిరహంకారంగా ఉంటుండాలి. ఇది ఏ భూశుభ్రత?
1: Swami is here, so everything should be neat, everything should be pure, everything should be egoless.
0: Inka bhava subrata,
1: and the purity of thought.
0: Ee bhavam ettidiga undali.
1: What sort of feeling should you have?
0: Bhagavantudu sarva vyapakudu,
1: God is everywhere,
0: karuna swarupudu,
1: and he knows
0: prema prema prakashakudu,
1: and his manifestation of love.
0: Idanu kevalamu agamya gocharudu,
1: and he
0: apramanudu,
1: beyond all measure,
0: స్వరూపుడు.
1: అండ్
0: ఈ విధమైనటువంటి భావంతో అతను నిరంతరం స్థితి రావాలి.
1: యుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్ బియాండ్ ఆల్ మెజర్, బియాండ్ ఆల్ కంపారిజన్.
0: ఆ రూపం నీకు సాక్షాత్కరింపజేస్తుంది.
1: యు మే కాల్ హిమ్ ఇన్ ఎనీ నేమ్, హీ విల్ మానిఫెస్ట్ ఇన్ దట్ నేమ్.
0: ఇంకా దేహ శుభ్రత
1: అండ్ ద క్లీన్నెస్ ఆఫ్ ద బాడీ.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: భగవంతుని దేహము సర్వత్రా ఉండేటువంటిది.
1: As the divine form is
0: everywhere, సేవలు అతనికి ఏది అవసరమో
1: దాన్ని
0: మనం శుభ్రం చేసుకుంటూ రావాలి.
1: వాట్ ఆల్ దట్ హీ నీడ్స్ వీ షుడ్ కీప్ దట్ క్లీన్.
0: ఎక్కడ తింటాడు, ఎక్కడ పండుకుంటాడు, ఎక్కడ తింటున్నాడు, అతనికి అనుకూలమైనటువంటివన్నీ వడ్డించటము, ఇంకే విధమైన ఆహారాన్ని అందించటము, అతనికి సరైన సేవ చేయటం, ఇలాంటివంతా చేయటము, ఇది ఏ దేహ శుభ్రత అన్నారు.
1: దేర్ఫోర్ వాట్ హీ నీడ్స్, వేర్ హీ స్లీప్స్, వేర్ హీ సిట్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
0: ఆత్మశుభ్రత, ఆత్మశుభ్రత అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్? ద ప్యూరిటీ ఆఫ్ ద సోల్.
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిస్తతి.
1: God is everywhere, the all hands are his, all heads are his, all feet are his.
0: స్థానం లేదు.
1: There's no place without him.
0: ఎవరికి సేవ చేసినా ఆత్మకే స్థానం. సేవ చేయటము,
1: whomsoever you serve, it amounts to service to spirit.
0: ఎవరితో నీవు ఆనందాన్ని అనుభవించి అదే దైవం యొక్క ఆనందము.
1: All the bliss is God.
0: నిజమైన ఆనందం దైవంతో మాత్రమే ఉంటుంది, కానీ అన్యులతో మనకు చిక్కదు.
1: True happiness lies in the union with God.
0: అమ్మ నాన్న బిడ్డలు భార్య పిల్లలు ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటి ఆనందాలు.
1: All the body relationships, the father and the mother, that's of momentary.
0: కానీ నిత్యానందం ఒక దైవంతోనే మాత్రమే ఉంటుంది.
1: The eternal bliss you get from God.
0: అట్టి ఆనందానికి సేవ చేయాలి.
1: We should serve the embodiment of
0: God. అది ఆత్మ సేవ.
1: That is service to the spirit.
0: ఈ విధమైనటువంటి ఒక మానవత్వాన్ని నిత్య జీవితంలో ఈ క్రియలతో మనం అభివృద్ధి గావించుకుంటూ పోతే నిజముగా మనకంటే ముఖ్యమైనటువంటి, మనకంటే మించినటువంటి దైవత్వం ఇంకోటి లేనే లేదు.
1: In fact, we follow these sacred acts.
0: మీరందరూ దైవస్వరూపులే.
1: You are all divine.
0: కానీ ఆ సత్యాన్ని విశ్వసించి దైవ స్వరూపంలో దైవం యొక్క గుణములనే మనం ప్రవర్తించాలి, ప్రవహించప చేయాలి, మన నిత్య జీవితంలో ప్రవర్తించాలి అనేటువంటి భావాలు మనలో రావాలి.
1: With a total faith that you are God, all your actions must be godly, your thoughts must be godly, your conduct must be divine.
0: Bhajana bina sukha shanti na

0: ఓం శ్రీ సాయిరాం. ఇప్పుడు డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గారు, కవితా కృష్ణమూర్తి గారు, ఇండియన్ క్లాసికల్ అండ్ ఫ్యూషన్. ఇందులో విశేషం ఏమిటంటే, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి 80వ పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి స్టూడెంట్స్ 80 మంది ఇందులో పాల్గొనడం ఒక విశేషం.
1: Bhagawan Baba, we are fortunate and grateful and so blessed to be here to celebrate the 80th birthday in your divine presence. We have dreamt about this and we are so fortunate, so happy. Me and my colleagues, friends, we are all here to do two short pieces. One, I'll start with Vathapi Ganapatim, one of the most famous composition by Muthuswami Dichatar in Amsadvani Raga. Following that, there will be a special composition which we are offering to your lotus feet along with Sri Satya Sai Institute students. Thank you.

ఇప్పుడు స్వామి గారి కోసం, మనందరి కోసం రిచా శర్మ గారు ఒక డివోషనల్ వోకల్.

0: With deepest sense of gratitude, I thank Bhagwan for this wonderful blessing of studying with all of you. And I am thankful to Sri Satya Sai Media Center and every one of you. Jai Sai Ram.
1: Sai Ram, you just heard the 345th talk in the new series entitled Vedanta Parichaya, an introduction to Vedanta. This is a series of short talks on the basic concepts of Vedanta. This series is being presented by Dr. Lata Shri, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi. This program was first featured in Sunrise with Sai at 6:30 a.m. every Thursday. If you missed the earlier talks, you could also download these from our website www.sssmediacenter.org. Dear listener, you can email us your feedback as always to listener@sssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number 9393258258. We'll continue this series same time next week. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
3: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 34th and final discourse on Gita Bhagavan delivered on 16th September 1984. In this discourse, Bhagavan expounds the interrelationship between Kaya, body, Karma, work, and Dharma, righteousness. He also revisits and re-emphasizes some of the important verses of Gita. Sri Bhagavan Uvacha.
4: కర్మానుబంధీని మనుష్యలోకే జగత్తు బ్రహ్మమయము. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్. బ్రహ్మమయమైన జగత్తు కర్మమయం. సచ్ ఎ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ ఆల్సో సాచురేటెడ్ విత్ యాక్షన్.
5: సృష్టి అనున్నదే కర్మ.
4: క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ యాక్షన్.
5: కనుక దేహమే కర్మ.
4: Therefore, body itself is as good as action.
5: కర్మ అనగా జీవశక్తియే.
4: యాక్షన్ రెఫర్స్ టు ది పవర్ ఆఫ్ లైఫ్.
5: జీవశక్తి ఉపాధులే దేహములు.
4: ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఈజ్ బాడీస్.
5: ఉపాధులను ధరించటం చేతనే దేహమునకు కర్మ అని పేరు.
4: యాజ్ ఇట్ హెస్ వోర్న్ దీస్ బాడీస్ ఇట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యాక్షన్.
5: కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి.
4: బాడీస్ ఆర్ ఫార్మింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్ పర్ఫార్మ్.
5: ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తం

0: మై కాయమును ధరిస్తున్నాయి.
1: We are taking human bodies in order to enjoy the fruits of action.
0: కనుకని కర్మానుబంధిని మనుష్యలోకి.
1: Therefore, it is said that I am bound, binding human beings by action.
0: మనుష్యత్వం అనగా కేవలము ముముచ్చోత్వంతో కూడినటువంటిది మాత్రమే కాక కర్మతో అనుబంధమైనటువంటిది కూడాను మనము గుర్తించాలి.
1: When we think of humanity, we have to think humanity as associated not merely with liberation of action, but also with action.
0: మానవత్వము కర్మపూరితమైనటువంటిది.
1: Humanity is associated essentially with action.
0: తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు.
1: A person gets a human body in order to enjoy the fruits of actions performed in the earlier
0: birth. తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థం.
1: The sum and substance of this is action means body.
0: కర్మక్షేత్రం అనగా దేహమే.
1: The field of action also is body.
0: ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే.
1: The field of dharma is Brahman.
0: దేశకాలములు ప్రకృతి వికారములు.
1: The time and place are associated with nature.
0: సమస్తము కూడాను కర్మము యొక్క ఫలితములే.
1: All the things are the result of action.
0: కనుకనే తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: That is the reason why Upanishads have declared, offer your prostrations to karma.
0: మంచి కాని చెడ్డ కాని.
1: Be it good or bad.
0: పాపం కాని పుణ్యం కాని.
1: Be it sin or virtue.
0: ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే.
1: These are all manifestations of the powers of the Lord.
0: కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించటకు సిద్ధముగా ఉంటాడు.
1: దట్ ఈస్ ద రీజన్ వై ఏ యోగి వితౌట్ కేరింగ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఆర్ ఎ బ్యాడ్ థింగ్ ఈస్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ టు హిమ్ యాజ్ ద విష్ ఆఫ్ ద లార్డ్.
0: కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు.
1: హీ కన్సిడర్స్ పర్ఫార్మింగ్ యాక్షన్ యాజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
0: ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం.
1: పర్ఫార్మింగ్ యాక్షన్ ఈజ్ టు శాంక్టిఫై వన్స్ లైఫ్.
0: ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది.
1: గెటింగ్ శాంక్టిఫైంగ్ ది కెపాసిటీ టు శాంక్టిఫై లైఫ్ వీ కెన్ గెట్ బై గ్రేస్ ఆఫ్ గాడ్.
0: భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది.
1: ఓన్లీ బై ది టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ వన్ కెన్ గెట్ ఇట్.
0: కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది రీజన్ వై దిస్ పర్టికులర్ స్క్రిప్చర్ హెస్ గాట్ ద నేమ్ భగవద్గీత.
0: గీత అనగా పాట.
1: Gita refers to song.
0: Evari paata bhagavantudu paade paata.
1: Whose song is this? It is the song of the Lord.
0: Ee paatanu vinna variki dukkha nivrutti aananda praapti ani ninnayinchindi.
1: It has also established that for people who listen to this particular song, they would be able to overcome the grief and enjoy.
0: Ee paata rudra bhoomi yandu bhadra bhoomi yandu సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది.
1: వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ అదర్వైజ్ దిస్ సాంగ్ ఈజ్ సంగ్.
0: సదకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది.
1: వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్ వెన్ దే ఆర్ ఆఫర్ టు గాడ్ ఇట్ బికమ్స్ యోగ.
0: తిరుత్తండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు.
1: తిరుత్తండాళ్వార్ హ్యాస్ వార్న్ ఆర్ కాషన్డ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్.
0: ఈశ్వర నా ఆత్మనే నీవు.
1: హీ సెడ్ దట్ ఓ లార్డ్ ఈశ్వర యు ఆర్ మై ఆత్మన్.
0: నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి.
1: మై ఇంటెలిజెన్స్ ఈజ్ యువర్ వైఫ్.
0: నా దేహమే నీ ఇల్లు.
1: మై బాడీ ఈజ్ యువర్ హౌస్.
0: నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను నీ పూజా విధానములు.
1: ఆల్ ది యాక్షన్స్ ఐ పర్ఫార్మ్ యాజ్ మై రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ వర్షిప్.
0: నా ప్రాణములు నీ గణములు.
1: మై లైఫ్ బ్రెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ప్రేయర్.
0: నేను ఎక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే.
1: Wherever I just go about, that is circumambulating yourself.
0: Na matalanniyunu nee mantramule.
1: Whatever word I utter, these are all
0: na cheryalanniyunu nee poojale.
1: All my actions are worship for you.
0: Ee vidhamuga sarvendriyamulu yokka chaitanyamunu భగవత్ అర్పితము గావించటం చేతనే తాను గొప్ప యోగిగా మారిపోయాడు.
1: హీ బికేమ్ ఎ గ్రేట్ యోగి బై ఆఫరింగ్ ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ బై ది సెన్స్ ఆర్గన్స్ యాజ్ వర్షిప్ టు ద లార్డ్.
0: మానవుడు చేసేటువంటి సర్వకర్మలు కూడాను భగవత్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది.
1: వెన్ మ్యాన్ పర్ఫార్మ్స్ ఆల్ యాక్షన్స్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఇట్ బికమ్స్ అనాసక్తి యోగ.
0: అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు.
1: యోగీస్ హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ ఇన్ అనాసక్తి యోగ ఆల్ ది గ్రేట్నెస్ ఈజ్ ఇన్హెరెంట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: అర్జునుడు భగవత్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హీ హాస్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: మామను స్మరయుద్ధ్య అన్నాడు, నన్ను స్మరించు నేను యుద్ధము చేయమన్నాడు.
1: హిస్ కమాండెడ్ థింకింగ్ కంటిన్యూస్లీ ఆఫ్ మీ యు ఫైట్ ఇన్
0: ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు.
1: వాట్ ఎవర్ యు డూ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు మీ, దిస్ వాస్ ద కమాండ్.
0: ఆ విధమైనటువంటి అర్పితం నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ ఐ లైక్.
0: భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు.
1: వితౌట్ హ్యావింగ్ లవ్ ఆఫ్ ద లార్డ్ నో డివోటీ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
0: భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు ప్లీజ్ ద లార్డ్.
0: భగవంతుని తృప్తిపరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఎ డివోటీ ఈజ్ టు సాటిస్ఫై ద లార్డ్.
0: కనుక నీ కర్తవ్యాలని నిర్వర్తించమని నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్, ఒబే మై కమాండ్స్.
0: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ వెన్ హీ ఫాట్ ఇన్ ద వార్ ఇట్ ఇట్ సెల్ఫ్ బికేమ్ ఏ యజ్ఞ.
0: కానీ దక్షుడు యజ్ఞముతో ప్రారంభించాడు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ దక్ష వాంటెడ్ టు డూ యజ్ఞ.
0: ఈశ్వరుణ్ణి తిరస్కరించాడు.
1: హీ డిసోబేడ్ అండ్ డిస్రెస్పెక్టెడ్ ఈశ్వర.
0: ఋషుల ఆజ్ఞను కూడాను ఉల్లంఘించాడు.
1: హీ డిసోబేడ్ అండ్ వయలేటెడ్ ది కమాండ్స్ ఆఫ్ ఋషిస్.
0: మమకార అహంకారం చేత యజ్ఞము ప్రారంభించాడు.
1: విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ హీ కమెన్స్ ది యజ్ఞ.
0: ఈ అహంకార తత్వం అనేటువంటిది ఇది ఒక యుద్ధముగా మారిపోయింది.
1: దిస్ ఈగోయిజం కన్వర్టెడ్ ది యజ్ఞ ఇన్ టు ఎ బ్యాటిల్.
0: భగవత్ ఆజ్ఞచే యుద్ధమును ఆచరించినటువంటి కృష్ణుని అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది.
1: ఫైటింగ్ బికేమ్ యజ్ఞ ఫర్ అర్జున హూ ఒబేయ్డ్ ది కమాండ్ అండ్ ఫాట్ ఇన్ ద బ్యాటిల్.
0: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది.
1: యజ్ఞ విచ్ ఇస్ పర్ఫార్మ్డ్ వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్ బికేమ్ ఏ బ్యాటిల్.
0: కనుక ఏది యుద్ధము ఏది యజ్ఞము?
1: వాట్ ఈస్ ద వార్ అండ్ వాట్ ఈస్ యజ్ఞ?
0: భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి.
1: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్ విల్ బికమ్ యజ్ఞ.
0: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి
1: వయలేటింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్,
0: శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి,
1: యాక్షన్స్ అండర్ టేకన్ వయలేటింగ్
0: అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి,
1: యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ ఈగోయిజం అండ్ పాంపాసిటీ,
0: రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు,
1: when he allows his own hatred and attachment,
0: yagnamainappudiki yuddham gaane maarutundi.
1: Even if it is yagna, it becomes a war and a battle.
0: Tana hudayamunandunnatundi yokka paritapamune bahirmukhamainappudu idi oka vidhamainatundi yokka vaadopavaadamulaga roopondutundi.
1: When the anguish which is in the person takes the form of a word, it becomes an argument and counter argument.
0: Kanukane naa aagnanu sirasavahinchi neevu ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు.
1: ఒబేయింగ్ మై కమాండ్ రిమూవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ ఆర్ ఐడెంటిఫైయింగ్ వన్ సెల్ఫ్ విత్ బాడీ.
0: అర్జున
1: అర్జున
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తముతో కూడిన
1: దిస్ పర్టికులర్ బాడీ ఫుల్ ఆఫ్ మ్యూకస్
0: అండ్ క్షణికమైనటువంటి దేహము నీవు కాదు.
1: You are not this body which is very temporary and transient.
0: Satchibhutudainatundi aatmane neevu.
1: You are only the witness which is in the form of aatman inside you.
0: Kevalamu ఆరడుగులు ఎత్తుగలిగినటువంటి యొక్క దేహం ఈ అష్టపంజరము నీవు కాదు.
1: This particular physical frame which is 6 feet tall, this is not yourself.
0: విశ్వాత్మక స్వరూపుడవు నీవు.
1: You are a cosmic personality.
0: చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ శరీరము నీవు కాదు.
1: This body which is subject to death and birth, you are not this body.
0: జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడవైనటువంటి ఆత్మవే నీవు.
1: You are ఆత్మన్ which is birthless and deathless.
0: కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు.
1: యు ఆర్ నాట్ సచ్ ఎ మీన్ పర్సన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ది యాక్షన్స్ సబ్జెక్ట్ టు ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: కాలమును చప్పరించేటువంటి కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎఫల్జెంట్ ఫారం విచ్ హెస్ కాంకర్డ్ అండ్ విచ్ హెస్ మాస్టర్డ్
0: ఈ అనిత్య నిత్యము యొక్క తత్వాన్ని బోధించి
1: టీచింగ్ దిస్ పర్టికులర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్
0: జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని
1: ఆస్కింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్
0: ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని
1: ఆస్కింగ్ టు రికగ్నైజ్ ది డిస్క్రిమినేట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్
0: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని
1: బిట్వీన్ ట్రూత్ అండ్ అంట్రూత్ దెన్ ఓన్లీ విల్ బికమ్ స్థితప్రజ్ఞ
0: సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని
1: ఆస్కింగ్ టు ట్రీట్ ఈక్వలీ సారో అండ్ జాయ్
0: నిందాస్తుతులు దేహమునకే గాని ఆత్మకు కావని
1: సెన్షన్ అండ్ ప్రైజ్ ఆర్ అసోసియేషన్ ద బాడీ అండ్ నాట్
0: లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని
1: ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ అసోసియేటెడ్ విత్ యాక్టివిటీ అండ్ నాట్ విత్ ది ఆత్మ
0: నిత్య సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరచుకోమని
1: ఆస్కింగ్ హిమ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్
0: అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని
1: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ యువర్ యాక్షన్
0: ఈ విధముగా అనేక విధములుగా కూడాను ఈ నిత్యానిత్య విషయ పరిశీలన యందు ఆ అర్జునుడిని ప్రవేశపెట్టాడు.
1: ఇన్ దిస్ వే హీ ఇంట్రడ్యూస్ అర్జున ఇన్ టు ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ అన్ ట్రూత్ పర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్.
0: కనుకనే దైవము ఒక్క దేహముతో మాత్రమే కూడిన వాడు కాదని
1: therefore god is not associated with body alone
0: ఇది ఉపాధులతో కూడినటువంటి ఒక శక్తి కాదని
1: god is not a power which is associated with only attribute
0: సర్వత్రా ఉండినటువంటి ఒక సమతత్వమని
1: this is a principle which is all pervasive and omniscient
0: ఇది కేవలం దేవకి వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని
1: this particular body is not merely born of devaki and vasudeva
0: దశరథ కౌరవులకు కౌశల్యకు జన్మించినటువంటి వాడు కాదని
1: దిస్ ఇస్ నాట్ ది బాడీ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ దశరథ అండ్ కౌశల్య
0: ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని
1: దిస్ బాడీ ఈజ్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ అండ్ మోడల్ ఫర్ యూ
0: దైవత్వం సర్వత్వం అయినటువంటి ఆత్మతత్వం అని
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్ అండ్
0: పదే పదే బోధిస్తూ వచ్చాడు
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ దిస్ హెస్ బీన్ టాట్ టు హిమ్.
0: అందువల్లని అర్జున నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునకు బోధించాను.
1: దట్ ఇస్ వై హీ అడ్రస్ అర్జున అండ్ సెడ్ వెల్ అర్జున ఐ హావ్ టాట్ దిస్ భగవద్గీత ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ టు
0: సూర్యు ద్వారా మనువు వినగలిగాడు.
1: ఫ్రమ్ సన్ గాడ్ మనువు హర్డ్
0: మనువు నుంచి ఇచ్చుకుడు విన్నాడు.
1: ఇచ్చుక కేమ్ టు నో ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ ఫ్రమ్
0: అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది.
1: ఫ్రమ్ దెమ్ ఆన్వర్డ్స్ ది రాయల్
0: క్రమక్రమేణ ఇది అడుగున పడింది.
1: స్లోలీ అండ్ గ్రాడ్యువలీ దిస్ వాస్
0: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు.
1: టుడే సచ్ ఎ సీక్రెట్ నాలెడ్జ్ ఐఎమ్ టీచింగ్ యూ హీ టోల్డ్ అర్జున.
0: ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి.
1: వెన్ హీ హర్డ్ దిస్ అర్జున గాట్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్ ఇన్ హిస్ మైండ్.
0: సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి అరుగు సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు.
1: హీ బిగాన్ థింకింగ్ హౌ సన్ ఈజ్ అన్ ఏన్షియంట్ వన్, కృష్ణ ఈజ్ ఓన్లీ రీసెంట్లీ బోర్న్ వన్, హౌ కుడ్ కృష్ణ టీచ్ టు సన్ హూ ఈజ్ ద ఏన్షియంట్ వన్.
0: అర్జున నీ సందేహం నాకు తెలుసు.
1: కృష్ణ ఇమ్మీడియట్లీ సెడ్ వెల్ అర్జున ఐ నో యువర్ డౌట్.
0: మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత అర్జున ఈ దేహం మాత్రమే నేను కాదు.
1: He said with a smile as he knows all the minds and all the hearts, well Arjuna, I am not this particular body.
0: Na nenu ajudu.
1: I am one who does not have birth.
0: Sarvantaryami.
1: I am omniscient.
0: Sarvajnudanu.
1: I am omnipresent.
0: Desha kalamunaku e maatram kudanu baddudu kaanatuvanti vaadanu.
1: I transcend all the time and place and space.
0: Sarva kalamulu endukudanu nenu unnanu.
1: I exist in all times.
0: కేవలం కాయమును మాత్రమే నీవు ప్రమాణంగా తీసుకొని ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడిగా నీవు భావిస్తున్నావు.
1: Basing your thoughts on my body, you are thinking that I belong to Dwapara age.
0: యుగములన్నీను నాలోనే ఉన్నవి.
1: All these ages and all these aeons are in myself.
0: కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడాను జమకట్టకు.
1: Do not try to tag on this particular body to the time principle.
0: కాయము మారుతుండవచ్చు.
1: బాడీ మే బి చేంజింగ్.
0: ఆ కాలమునందు నేను ఆయా కాలమును కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను.
1: అట్ డిఫరెంట్ టైమ్స్ ఐ టేక్ డిఫరెంట్ బాడీస్ అండ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు.
1: ది మూమెంట్ హీ హర్డ్ దిస్ పర్టికులర్ థింగ్ హీ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: ఆల్ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఆమ్నిసియన్స్ ఆఫ్ గాడ్.
0: కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకుని
1: బేస్డ్ అపాన్ ఎక్స్టర్నల్ యాక్షన్స్ ఆఫ్ ద లార్డ్
0: ఈ బాహ్య కర్మలను మాత్రమే మనం లక్ష్యం ఉంచుకొని
1: కీపింగ్ అన్ వ్యూ ఓన్లీ ది ఎక్స్టర్నల్ యాక్షన్స్
0: దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము.
1: విల్ బి థింకింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ డివైన్ ప్రిన్సిపల్.
0: కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు.
1: ఈ సే కమాండెడ్ డెవలప్ ఎ బ్రాడ్ మైండ్ అండ్ దెన్ డెవలప్ యువర్ సెల్ఫ్.
0: మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా.
1: యు స్టార్ట్ విత్ ఇండివిజువల్ పర్సనాలిటీ.
0: ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు.
1: ఫ్రమ్ ఇండివిజువల్ టు సొసైటీ యు ఎంటర్.
0: నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరంతరంగా చేయించుకొనకు.
1: డు నాట్ వేస్ట్ యువర్ ఎంటైర్ లైఫ్ థింకింగ్ ఆఫ్ ఓన్లీ అన్ ఇండివిజువల్.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది.
1: ఇండివిజువాలిటీ ఆర్ పర్సనాలిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ నేమ్ అండ్ ఫామ్.
0: రూపనామమునకు అతీతమైనటువంటి ఒక విశాల తత్వాన్ని నీవు చేరాలి.
1: యూ హ్యావ్ టు రీచ్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విత్ ట్రాన్సెండ్స్ నేమ్ అండ్ ఫామ్.
0: అక్కడి నుంచి సర్వాత్మభావమైనటువంటి ఒక ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి.
1: యూ షుడ్ దెన్ ఎక్స్పీరియన్స్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ధర్మ.
0: ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యూ ఆర్ సింప్లీ అసోసియేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ డ్యూయాలిటీ యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్.
0: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు.
1: ట్రావెల్స్ ఫ్రమ్ ద్వైత టు విశిష్టాద్వైత.
0: విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు.
1: కీప్ అద్వైత యాజ్ గోల్ ఫ్రమ్ విశిష్టాద్వైత.
0: కనుకని బుద్ధుడు కూడాను వేదము యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు.
1: బుద్ధ మైట్ నాట్ హ్యావ్ టోల్డ్ ఎనీథింగ్ అబౌట్ వేద బట్ ద ఫీలింగ్స్ అండ్ ద ఇన్నర్ స్పిరిట్ ఆఫ్ వేద హీ ఎక్స్పీరియన్స్ అండ్ హీ డెమోన్స్ట్రేటెడ్.
0: బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ సెడ్ బుద్ధం శరణం గచ్చామి.
0: ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఇండివిజువలిస్టిక్.
0: క్రమక్రమేణ సంఘం శరణం గచ్చామి అన్నాడు.
1: Gradually he mentioned sangham saranam gacchami.
0: Kevalamu vyaktigatamainatunti yokka bhavamulu idi sankuchitamainatunti bhavamuluga untayi.
1: Feelings associated with individual and personal, they are merely selfish and narrow.
0: Ee sarvasvanga niu bhavinchaddu.
1: You should not consider this as all.
0: Samudramulo ye niti bindu vantido idi.
1: It is something like a drop in the ocean.
0: Kanuka sangham saranam gacchami. నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు.
1: Therefore he commanded you develop a heart with a broad mindedness with including the entire society within your scope.
0: సంఘమునకు రూపము లేదు.
1: Society does not have a form.
0: కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం.
1: Society consists of individuals.
0: కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ సొసైటీ.
0: లైఫ్ ఇంటూ యూనిట్ ఒక విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు ఎంతో విశాలమైనటువంటి తత్వంగా రూపొందుతుంది.
1: వెన్ లైఫ్ ఈజ్
0: ఇన్ఫినిటీ అన్నారు. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ.
1: లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ ఇట్ బికమ్స్ వెరీ బ్రాడ్ అండ్ ఇట్ బికమ్స్ డివినిటీ.
0: ఇది దైవత్వం.
1: దిస్ ఈజ్ డివినిటీ, దిస్ ఈజ్ దైవత్వం.
0: కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు.
1: Therefore he said in the society you develop broad mindedness.
0: అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటుంది.
1: This society may consist of a few individuals.
0: ఒక దేశము సంఘము మరొక దేశమునకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు.
1: Society in a particular country may be different. It may have nothing to do with society.
0: ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు.
1: A society by a particular name may have anything to do with society by another name.
0: కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి.
1: There are limits even for society.
0: ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు.
1: Do not consider the society which has limits as very great.
0: కనుకని సర్వాత్మ భావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు.
1: Therefore he said, take shelter in ధర్మం which has got a very broad connotation.
0: ధారయతీతి ధర్మః జగత్తునే ధరించినటువంటిది ఈ ధర్మము.
1: ధర్మం రెఫర్స్ టు ద వన్ విచ్ హ్యాస్ బోర్న్ ద ఎంటైర్ వరల్డ్.
0: ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది మనం కొంత విచారిస్తే ఆ పదార్థం యొక్క గుణమే.
1: When we try to find out the meaning of dharma,
0: ye padarthamu yokka gunamu,
1: dharma refers to the nature of the object. Which object?
0: Parathamu yokka guna gunamu idi yokka yadarthamu.
1: The real meaning of dharma is the attributes of paramatma.
0: Parathame ee yokka vastuvu.
1: Parartham refers to this particular object.
0: Adhe parabrahma tattvamu.
1: This is the very principle of parabrahman.
0: Parabrahma tattvamunu ఆధారముగా చేసుకున్నదే ధర్మము.
1: ధర్మం ఈజ్ బేస్డ్ అపాన్ పరబ్రహ్మతత్వ.
0: మాయోపాధి మాయోపాధి భగవంతుడని అంటారు కానీ కాదు, ధర్మోపాధి భగవంతుడు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ హ్యాస్ ది బాడీ ఆఫ్ మాయా బట్ హీ డజంట్ హ్యావ్ ది బాడీ.
0: కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగ అన్నాడు.
1: ధర్మ ఈజ్ ది బాడీ ఆఫ్ గాడ్ అండ్ దేర్ఫోర్ హీ హస్ జస్ట్ సెడ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ధర్మ ఐ కమ్ అగైన్ అండ్ అగైన్.
0: కనుకనే ధర్మస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మన్.
0: కనుక ధర్మం అనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము.
1: ధర్మం ఇస్ వన్ విచ్ ప్రూవ్స్ బ్రాడ్ నేచర్ అండ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
0: కాన నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావములో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ కమాండెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువాలిటీ.
0: ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యం ఉంచుకోకు.
1: Do not keep this body as the entire basis.
0: ఇది కేవలము నీ దృశ్యమునకు కనిపించేటువంటి ఒక ఉపాధి.
1: This is only a upadhi which you can see through your mortal eye.
0: నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు.
1: Broaden your vision, he commanded.
0: దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది.
1: When the vision becomes full of Brahman, and the entire creation becomes full of
0: లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది.
1: When your vision is full of dharma, the entire creation becomes Brahma for you.
0: జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు.
1: If you want to see the entire creation as full of Brahma, your vision
0: నీ ధర్మం ఏమిటి?
1: Your vision must be
0: వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు.
1: ఇండివిజువలీ పర్సనలీ యు ఆర్ క్షత్రియ.
0: ఈ క్షత్రియత్వమునకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే.
1: ఫైటింగ్ అండ్ వేజింగ్ అ వార్ ఈ
0: నీవు కాలం త్రుక్కి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్ ఇన్వైట్ బ్యాటిల్.
0: కౌరవులే నీ కాలం త్రుక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
1: ఇట్ ఇస్ ది కౌరవాస్ హు హావ్ డిక్లేర్డ్ ఎ వార్ అగెన్స్ట్ యు.
0: కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు.
1: మై ఓన్లీ కమాండ్ ఈస్ యు ఫాలో యువర్ డ్యూటీ.
0: ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నీవు చెయ్యాలి అన్నాడు.
1: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీ, ఒబేయింగ్ మై కమాండ్ యు పర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
0: ఈ ధర్మం యొక్క స్వరూపాన్ని కూడా నిరూపించాడు.
1: హి హస్ ఆల్సో ప్రూవ్డ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ.
0: అర్జున, అగ్నికి దహన శక్తి తానే ధర్మం.
1: అర్జున, ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైర్ టు బర్న్.
0: దహన శక్తియే లేకుండా అది బొగ్గవుతుంది కానీ అగ్ని కాదు.
1: If fire does not have the power to burn, it is a coal, it is not
0: manchuku
1: fire.
0: Manchuku challadanamu dani yokka dharmamu.
1: Similarly, ice has the nature of
0: aa challadanamu ni kolipoyinappudu adi manchu kaaneradu.
1: If it is not cold, you cannot call it ice.
0: Ade vidhamgani prati kayamunaku kudanu maranam aneetundi dani dharmamu.
1: In the same way, death is natural for every human body.
0: Karuku tane sahadharmane anubhavinchinappudu deeniki sankocham gaani vicharam gaani enduku.
1: When it takes its natural form and shape, why should one be worried about it?
0: Chakkeruku teepi dani dharmam.
1: It is natural taste and natural dharma for sugar.
0: Ee teepini lekapothe adi uppu avutundi.
1: If it is
0: chakkara kaadu.
1: If sweetness is not there for sugar, it may be salt, but it is certainly not sugar.
0: Kanukane అగ్నికి దహన శక్తి ఎట్టిదో, మంచుకు చల్లదనం ఎట్టిదో, పుట్టినటువంటి దేహమునకు చావు అట్టిది.
1: జస్ట్ యాజ్ బర్నింగ్ అండ్ ఈజ్ న్యాచురల్ ఫర్ ఫైర్, కూల్నెస్ ఈజ్ న్యాచురల్ ఫర్ ఐస్, సో ఆల్సో డెత్ ఈజ్ న్యాచురల్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ.
0: కనుక నీ బంధువులు మిత్రుల యొక్క పరిస్థితి నీ ఏమాత్రము కూడాను లక్ష్యం నందు ఉంచుకొనక యుద్ధంలో ప్రవేశించు.
1: Without caring therefore about your the bodies of your relatives, you should enter into
0: ye vidhanga neevu praveshinchali ee sthita pragna lakshanaanni drishti endunchuko.
1: Keeping the various attributes of sthita pragna,
0: ee mohamulu nirmoolamu gaavinchuko.
1: You destroy all your moha.
0: Nirmamone ahankara satanti madagachyati. Shanti anekundi neevu పొందాలనుకున్నప్పుడు ఈ అహంకారము ఈ మోహము అనేటువంటిది నిర్మూలము గావించుకోమన్నాడు.
1: ఇఫ్ యూ వాంట్ టు అటైన్ పీస్ యూ విల్ హావ్ టు డిస్ట్రాయ్ యువర్ ఈగో ఈగోటిజం అండ్ ఆల్సో అటాచ్మెంట్.
0: కనుక దైవత్వాన్ని నీవు విస్మరించకు.
1: డూ నాట్ గివ్ అప్ గాడ్.
0: దైవాజ్ఞను ఉల్లంఘించకు.
1: డూ నాట్ డిసోబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్.
0: నీ మానవత్వాన్ని నీవు గుర్తించుకో.
1: రికగ్నైజ్ యువర్ హ్యూమానిటీ.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటిదంత మాయను నిర్మూలం గావించటమే.
1: ఆల్ దట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ హ్యూమానిటీ ఈస్ టు డిస్ట్రాయ్ ది మాయ.
0: మొన్న చెప్పాను మానవత్వం అనగా ఎంఏఎన్ మ్యాన్.
1: ది అదర్ డే స్వామి హస్ జస్ట్ సెడ్ మానవత్వం రెఫర్స్ టు ఎంఏఎన్.
0: ఎం అనగా మాయా రిమూవ్.
1: ఎం స్టాండ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ మాయా.
0: ఏ ఆత్మ సి.
1: ఏ స్టాండ్స్ ఫర్ సీయింగ్ ఆఫ్ ఆత్మన్.
0: ఎన్ నిర్వాణం అటైన్.
1: ఎం స్టాండ్స్ ఫర్ అటైనింగ్ నిర్వాణ.
0: మాయను నిర్మూలము గావించి
1: రిమూవింగ్ రూయినింగ్ ఐ మీన్ డిస్ట్రాయింగ్
0: దైవాన్ని దర్శించి
1: టేక్ దర్శన్ ఆఫ్ గాడ్.
0: నిర్వాణం అనే ఆత్మ ఆనందంలో లీనము కావటమే మానవత్వం యొక్క కర్తవ్యం.
1: మర్జింగ్ ఇన్ ద జాయ్ ఆఫ్ ఆత్మన్ దట్ ఈస్ ది వెరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
0: దీనిని పదే పదే నీవు చింతిస్తూరా.
1: రిపీటెడ్లీ అగైన్ అండ్ అగైన్ యూ షుడ్ కాంటెంప్లేట్ ఆన్ దిస్.
0: శాంతి అనేటువంటిది మనకు బజారులో లభించే పదార్థం కాదు.
1: పీస్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్.
0: లేక నీ రాజ్యం లోపల నీవు సంపాదించేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి ఎర్న్డ్ ఇన్ యువర్ కింగ్డమ్.
0: లేక నీ బంధుమిత్రులు ఎవరైనా కూడా నీకు ప్రెజెంటేషన్ చేసేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ గిఫ్ట్ విచ్ కెన్ బి గివెన్ బై యువర్ రిలేటివ్స్.
0: నీకు కావలసినటువంటి శాంతి నీ యందే ఉంటున్నది.
1: Peace is inherent and it is within you.
0: నీ యందే నీవు వెతుక్కున్నప్పుడే నీకు శాంతి లభిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ సర్చ్ ఫర్ ఇట్ విదిన్ యువర్ సెల్ఫ్ యుడ్ బి ఏబుల్ టు గెట్ ఇట్.
0: కనుక నీవు లోక దృష్టిని ఏమాత్రం కూడా నీ ఉంచుకొనక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోమన్నాడు.
1: దేర్ఫోర్ నాట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎక్స్టర్నల్ విజన్ యూ డెవలప్ ఇంటర్నల్ విజన్.
0: పశువు బయట దృష్టి కలిగినటువంటిది పశువు.
1: ఎక్స్ట్రావర్టెడ్ విజన్ ఓన్లీ అన్ ఎనిమల్ హ్యాస్.
0: అంతర్దృష్టి కలిగినటువంటి వాడే మానవస్సు.
1: ఎ మ్యాన్ హ్యాస్ ఇంట్రావర్టెడ్ విజన్.
0: కనుక ఈ మానవత్వాన్ని నీవు సార్థకం కావించుకోమన్నాడు.
1: He commanded, you sanctify, fulfill this particular aspect of humanity.
0: ఒకానొక సమయంలో,
1: once upon a time,
0: నారదు ఎన్నో విద్యలను అభ్యసించి,
1: after learning quite a few things,
0: 64 విద్యలనంతా అభ్యసించినాడు.
1: After practicing 64 types of learning,
0: ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ,
1: even after learning all these 64 skills,
0: కానీ అతను నిరంతరం కూడాను ఏదో ఒక విచార దృష్టిలో ఉండేటువంటి వాడు.
1: కంటిన్యూస్లీ హీ వాస్ హావింగ్ సమ్ కైండ్ ఆఫ్ వరీ ఆఫ్ ది అదర్.
0: దుఃఖమును కానీ ఈ అశాంతికి కానీ కారణం ఏమిటని అనేక విధములుగా విచారిస్తూ వచ్చాడు.
1: హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ వరీ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్
0: సర్వ విద్యలకు నేను ఆలవాలమై ఉంటున్నాను.
1: I have mastered all the types of learning.
0: సమస్త విషయములు కూడా నేను గుర్తించాను.
1: I have recognized all the aspects.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ది యూజ్?
0: నా దుఃఖాన్ని నేను నివారణ చేసుకోలేకపోతున్నాను.
1: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిమూవ్ మై ఓన్.
0: దీనికి ఏమి కారణమని సనత్ కుమారు దగ్గరికి వెళ్ళాడు.
1: హి వెంట్ టు సనత్ కుమారా అండ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్.
0: సనత్ కుమారు చక్కగా సూటిగా తన హృదయానికి నాటుకుని పోయేటట్టుగా బోధించాడు.
1: సనత్ కుమారా టాట్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ నారద వాస్ ఏబుల్ టు అండర్స్టాండ్.
0: నారద నీ క్వాలిఫికేషన్ ఏమిటి అన్నాడు.
1: సనత్ కుమారా ఆస్క్డ్ నారద వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్.
0: సమస్త విద్యను నేను నేర్చుకున్నాను.
1: I have learned all the types of education.
0: నాకు తెలియనటువంటి విద్యలు ఏమిటి లేవు ఇంకా జగత్తులో.
1: There is nothing which I have not learned.
0: సనత్ కుమార్.
1: He said so far so good. Well, have you learned Atma Vidya?
0: అది తప్ప అన్ని నాకు తెలుసు అన్నాడు.
1: He said accepting the Atman education.
0: అందులోనే తప్ప శాంతి మరొక దీంట్లో లేదు అని చెప్పాడు సనత్ కుమార్.
1: You can get peace of mind only in the knowledge
0: of Atman. దానిని పట్టినప్పుడే సర్వమును పట్టిన వారం అవుతావు.
1: When you catch hold of that particular thing by holding which you held up,
0: దేనిని తెలుసుకోవాలో దానిని తెలుసుకున్న తర్వాతనే సర్వమును గుర్తించినటువంటి వారం అవుతాము.
1: If you learn a particular thing by learning which you have learned everything else, then only you would have learned.
0: తెలుసుకోవాల్సిన దానిని తెలుసుకోనకుండా అనవసరమైనటువంటి ఎన్ని తెలుసుకొని కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ మెనీ థింగ్స్ వితౌట్ అండర్స్టాండింగ్ అండ్ లర్నింగ్ ది థింగ్ విచ్ ఇస్ ఎసెన్షియల్?
0: ఒక గ్రామంలో,
1: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్,
0: ఇరుగు పొరుగు ఇంటిలో,
1: ఇన్ ద నైబర్హుడ్,
0: పెళ్లి ప్రారంభమైంది.
1: దేర్ వాజ్ ఎ మ్యారేజ్.
0: పక్కింటి ఆమెతో ఈ పెళ్లింటి ఆమె చెప్పుతూ ఉండాలి.
1: దిస్ పర్టికులర్ లేడీ వేర్ ది మ్యారేజ్ ఇస్ సెలబ్రేటెడ్, షీ వాజ్ టెలింగ్ ది నైబరింగ్ లేడీ,
0: అమ్మా మేము పెళ్లి చాలా మా బిడ్డకు చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాము.
1: అమ్మా, వీ వాంట్ టు సెలబ్రేట్ ది మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
0: గొప్ప గొప్ప తంజావూరు బ్యాండ్ అంతా పిలిపించాము.
1: వీ హావ్ ఇన్వైటెడ్ తంజావూర్ బ్యాండ్ సెట్.
0: గొప్ప గొప్ప ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇట్లాంటి వాళ్ళంతా మ్యూజిక్ మేము పిలుచుకున్నాము.
1: వీ ఇన్వైటెడ్ గ్రేట్ నంబర్ ఆఫ్ లర్నెడ్ మ్యూజిషియన్స్ లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి.
0: సౌత్ కెనడా నుంచి వచ్చారు మాకంతా మంచి మంచి వంట వాళ్ళు. మంగళూరు బ్రాహ్మణులంతా వచ్చారు.
1: The cooks have come from South Kerala. Mangalore Brahmins have come.
0: Meeru kodanu maa inti bhojananiki raavali.
1: She invited her also. You please
0: maa bidda vaibhavalanta meeru chudali.
1: Should just enjoy all the grandeur.
0: Goppa vishalamaina pendalanta vestunnamu.
1: We are going to put on a very big pendal.
0: ఆ పక్కింటా అన్ని బాగానే ఉంటుండాలి, అబ్బాయి ఏ ఊరు వాడు, ఏం చదివాడు అని ప్రశ్నించింది.
1: ఆఫ్టర్ హియరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ది నైబరింగ్ లేడీ షీ క్వశ్చన్ హూ ఇస్ ది బ్రైడ్ గ్రూమ్.
0: అదే ఇంకా నిర్ణయం కాలేదు.
1: అండ్ దిస్ లేడీ సెడ్ వెల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఫిక్స్డ్.
0: పెళ్లికి పెళ్లి కొడుకు చాలా ప్రధానం.
1: ఫర్ ద మ్యారేజ్ బ్రైడ్ గ్రూమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: పెళ్లి కొడుకును నిర్ణయించుకోకుండా బ్యాండ్లు వంట వాళ్ళు పెండాలు వేసి ఎవరికి పెళ్లి చేస్తారు?
1: Without fixing the bride groom, whom are you going to just marry?
0: అదే విధంగాని మానసికం నందు శాంతి లేకుండా ఎన్ని విద్యలు చదివితే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఇన్ ద సేమ్ వే వితౌట్ హ్యావింగ్ పీస్ ఆఫ్ మైండ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లర్నింగ్ సో మెనీ
0: స్టడీస్. కనుకని నీకు శాంతి అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మభావమునందు మాత్రమే తప్ప అన్య మార్గంలో నీకు లభించదని శరత్ కుమారుడు నారదును బోధించాడు.
1: శరత్ కుమార్ టాట్ నారద ఓన్లీ ఇన్ బై అక్వైరింగ్ ఆత్మిక్ నాలెడ్జ్ అండ్ ఓన్లీ బై అక్వైరింగ్.
0: మానవుడు
1: టుడేస్ మ్యాన్
0: రాగద్వేషములకు గురి కావచ్చు.
1: హీ ఈజ్ సబ్జెక్ట్ టు అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్,
0: మమకార అభిమానములతో కూడటం చేత.
1: హీ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు పొసెసివ్ నేచర్ అండ్
0: తాను ఏం చేస్తున్నాడో,
1: వాట్ హీఈస్ డూయింగ్,
0: ఏ విధమైన స్థితిలో ఉంటున్నాడో,
1: ఇన్ వాట్ స్టేట్ హీఈస్,
0: తాను ఏమాత్రం కూడా విచారించలేకపోతున్నాడు.
1: హీ హస్ నాట్ బీన్ ఏబుల్ టు థింక్ ఎనీథింగ్ అబౌట్ దీస్ థింగ్స్.
0: అంతటికీ తానే గొప్పగా భావిస్తున్నాడు.
1: హీ ఈస్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ టు బి ది మోస్ట్ ఇంపార్టెంట్.
0: నాకు మించినటువంటి శక్తి మరొకటి లేదని భ్రమిస్తున్నాడు.
1: హీ డెల్యూడ్స్ హిమ్సెల్ఫ్ విత్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ నో గ్రేట్.
0: ఈ భ్రమల చేత నిత్యానిత్య విజ్ఞానం కోల్పోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ డెల్యూషన్ హీ ఈస్ లూజింగ్ హిస్ డిస్క్రిమినేటింగ్ పవర్.
0: అంతా నేనే చేస్తున్నానని భావిస్తాడు.
1: హీ కన్సిడర్ దట్ హీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్.
0: ఏదో ప్రపంచాన్నంతా తానే అద్దెకు తీసుకున్నట్టుగా అనుకుంటాడు.
1: హీ థింగ్స్ యాజ్ ఇఫ్ హీ హాస్ హర్డ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ప్రపంచాన్ని నడిపేటువంటిది తాను కాదు.
1: ఇట్ ఈస్ నాట్ హీ హూ ఈస్ గోయింగ్ టు రన్ ది
0: ప్రపంచం. యొక్క మంచి చెడ్డను తీర్చేటువంటి అధికారం తనకు లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ది పవర్ టు ఫర్ ది గుడ్ ఆఫ్ ద బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి సృష్టికర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ది క్రియేటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ వరల్డ్.
0: ఎవరు దీనికి రక్షణకర్తనో,
1: హూ ఎవర్ ఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: ఎవరు దీనికి యజమానుడో,
1: హూ ఎవర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద వరల్డ్.
0: ఎవరు దీనికి నాథుడో,
1: హూ ఎవర్ ఈస్ ది
0: ఎవరు దీనికి పితనో,
1: హూ ఎవర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: అతనికి ఈ అధికారం ఉంటుంది.
1: ఓన్లీ హీ హ్యాస్ ద పవర్ అండ్ అథారిటీ ఫర్ దిస్.
0: పితాసి లోకస్య చరాచరస్య అని చరాచర జగత్తున కూడాను నాథుడు ఒక్కడే ఉంటున్నాడు.
1: ఫర్ ది మూవబుల్ అండ్ ఇమూవబుల్ వరల్డ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ మాస్టర్.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించాలి.
1: దిస్ ట్రూత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హాస్ టు రికగ్నైజ్.
0: తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశములకు కానీ,
1: ఫర్ టెంపరీ ఎక్సైట్మెంట్స్,
0: తాత్కాలిక సంబంధమైనటువంటి యొక్క క్రోధములకు కానీ,
1: ఫర్ యాంగర్ విచ్ ఇస్ టెంపరీ,
0: మానవుడు బలహీనుడు కారాదు.
1: వన్ షుడ్ నాట్ గివ్ వన్ సెల్ఫ్.
0: ఇది తరతరముల నుండి మానవుల్లో అడిగిపోయినటువంటి ఒక బలహీనత.
1: ఫర్ జనరేషన్స్ టుగెదర్ దిస్ ఈస్ ఎ గ్రేట్ వీక్నెస్.
0: కష్టములు,
1: వెన్ దర్ ఆర్
0: నష్టములు,
1: సారోస్
0: బాధలు,
1: పెయిన్
0: విచారములు,
1: వరీస్,
0: మనకు పరీక్షా ఘట్టములు.
1: దిస్ ఆర్ ఆల్ టెస్టింగ్ ఇన్స్టెన్సెస్.
0: మన ఎందున్నటువంటి ఒక బలహీనత బయటపడడానికి ఇది ఒక కారణములు.
1: ఇన్ ఆర్డర్ టు త్రో అవుట్ ఆల్ ద వీక్నెస్.
0: ఇలాంటి పరిస్థితులలో నీ ఓపికను, నీ ధైర్యమును, నీ నమ్మకాన్ని నీవు నిలబెట్టుకుంటావా లేదా అనేటువంటి పరీక్షా ఘట్టంగా ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెస్ట్ విచ్ టెస్ట్ వెదర్ యు ఆర్ హావింగ్ ద ఫర్మ్ ఫెయిత్, వెదర్ యు ఆర్ హావింగ్ పేషెన్స్.
0: కనుక కళాశాల పరీక్షల్లో లేక కాలే ఇంకే విధమైనటువంటి విద్యా సంస్థల్లోని పరీక్షల్లో మనం పాస్ అయినంత మాత్రం ప్రయోజనం కాదు.
1: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ బై పాసింగ్ ది ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్.
0: కనుకనే చిన్నటి ఉపమానంగా చెబుతూ వచ్చాడు వేమన.
1: దట్ ఈస్ వై వేమన హాస్ గివెన్ ఏ వెరీ గుడ్
0: చదువులన్నీ నేర్చి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
1: ఇట్ ఈస్ ది ఫూల్స్ హూ నాట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దేర్ ఓన్ మైండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ టైమ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: వాట్ ఎవర్ లెర్నింగ్ వన్ మైట్ హ్యావ్ ఏ మీన్ పర్సన్ విల్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ గుడ్
0: తరచి చదువు చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఏ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేర్ కుడ్ బి ఓన్లీ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువు అలి అన్నాడు.
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ స్టడీయింగ్ సో మచ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అట్ ఆల్. ఇట్ ఇస్ బెటర్ వి లెర్న్ విచ్ డస్ నాట్ హ్యావ్ డెత్.
0: కనుక చావు లేని చదువు ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్ విచ్ డస్ నాట్ హ్యావ్ డెత్?
0: అదే ఆత్మ చదువు.
1: దట్ ఈస్ ఆథిక్ నాలెడ్జ్.
0: దానికి చావు లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ డెత్.
0: పుట్టుకుంటే కదా దానికి చావు.
1: యాజ్ దర్ ఇస్ నో బర్త్ దర్ ఇస్ నో డెత్ ఆల్సో.
0: కనుక పుట్టుకు ఉండినటువంటి ప్రతి పదార్థమునకు మార్పు ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ విచ్ హాస్ బర్త్ దేర్ ఇస్ మోడిఫికేషన్.
0: ఈ ప్రపంచం అంతా కూడా ఒక ఆకారంతో కూడినటువంటిది.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హ్యాస్ ఎ పర్టికులర్
0: ఆకారమునకు ఏనాడైనా కూడా భిన్నం కలగక తప్పదు.
1: యాజ్ ఇట్ హ్యాస్ ఎ ఫారం దేర్ విల్ బి చేంజ్ అండ్ దేర్ విల్ బి మోడిఫికేషన్.
0: కనుక ఎట్టి ఆకారము లేనిటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకున్నప్పుడే దీనికి ఎట్టి మార్పు కూడా లేనటువంటి ఒక పరిస్థితిని మనం పొందగలుగుతాం.
1: వుడ్ బి ఏబుల్ టు రీచ్ ఏ స్టేట్ వేర్ దేర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ ఓన్లీ వెన్ వి కీప్.
0: ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు మనిషి రైల్లో ప్రయాణమై ఎక్కడో వెళ్ళడానికి వచ్చాడు.
1: ఏ పర్టికులర్ పర్సన్ ఏ విలేజర్ హూ వాజ్ ఎ లిటిల్ ఇగ్నోరెంట్ హీ వాంటెడ్
0: టు ఏనాడు ఈ యొక్క ప్రయాణికుడు రైలు ఎక్కినటువంటి వాడు కాదు.
1: దిస్ పర్టికులర్ పర్సన్ హడ్ నాట్ ట్రావెల్డ్ బై ట్రైన్ ఎర్లియర్.
0: ఒక పెద్దగా పెట్టెలు కనిపించుకుని వచ్చింది ఒక రైలు.
1: ఏ ట్రైన్ కేమ్ విత్ ఎ నంబర్ ఆఫ్ బోగీస్ అండ్ వ్యాగన్.
0: ఇది ఎంత పెద్దది, ఇన్ని పెట్టెలు కనిపించుకొని కన్నులతో చూసుకుంటూ లైన్ పైన వెళ్లిపోతుండాలని చాలా ఆశ్చర్యపడ్డాడు పాపం.
1: హి వాస్ సర్ప్రైజ్ అట్ దిస్ పర్టికులర్ థింగ్. హి థింకింగ్ దట్ దిస్ ఈస్ హ్యావింగ్ ఎ నంబర్ ఆఫ్ క్యారేజెస్.
0: మనిషి కూడాను ఆ రైలు పైన కమ్మీల పైన సరిగా నడచడానికి వీలు కాదే, ఈ జడమైనటువంటిది ఎంత కరెక్ట్ గా నడుచుకుని పోతుండాలని ఆశ్చర్యపడ్డాడు.
1: హి వాస్ సర్ప్రైజ్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గో ఆన్ దోస్ రైల్స్.
0: ఈ రైల్లో ఎక్కడానికి నూర్ల మంది ప్రయాణికులు స్టేషన్ లో కాచుకొని ఉంటున్నారు.
1: హండ్రెడ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆర్ వెయిటింగ్ టు బోర్డ్ ద ట్రైన్.
0: వాళ్ళ లగేజ్ అంతా చూస్తే ఓ పెద్ద పెద్ద లారీలకు తగినట్టుగా లగేజ్ గా ఉంటుండాలి.
1: ద లగేజెస్ విచ్ దిస్ ప్యాసింజర్స్ హడ్ బ్రాట్ వర్ వెరీ హ్యూజ్ అండ్
0: తనలో తాను అనుకుంటున్నాడు.
1: హి వాస్ థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఇంత మందిని ఎక్కించుకొని ఇంత సామాను అందులో పెట్టుకుని ఎట్లా మోస్తుంది ఇది అని యోచన చేస్తున్నాడు.
1: హి వాస్ వండరింగ్ హౌ దిస్ ట్రైన్ వుడ్ బి ఏబుల్ టు క్యారీ సో మెనీ ప్యాసింజర్స్ అండ్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఈ ప్రయాణికులు తక్కువ సామానైనా తీసుకుని ఉండకూడదా పాపం, ఈ రైలుకి ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు అని ఆలోచన చేసుకున్నాడు.
1: హీ వాజ్ ఆల్సో థింకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ వై షుడ్ దీస్ ప్యాసింజర్స్ గెట్ సో మచ్ ఆఫ్ లగేజ్.
0: ఇంతమంది లోపల నేను కూడా దానికి ఎందుకు బాధ పెట్టాలని చెప్పని ఆ రైల్లో అందరూ ఎక్కుతుంటే తాను ఎక్కాడు. అందరూ ఎక్కడ సామాన్లు అక్కడ పడేసేసారు.
1: All those people, he also entered the train along with so many passengers. The passengers kept the luggages in the train.
0: ఎవరి పాటికి వారు సీటు పైన పండుకున్నారు.
1: They began relaxing in the seats.
0: ఎంత నిర్దయులు ఈ ప్రయాణికులు.
1: How cruel these passengers are.
0: ఇంత సామాను దానికి అడ్డగట్టి వారు నిశ్చింతగా నిద్రపోతున్నారని తాను తెచ్చుకున్న సామాన్ తన తలపైన పెట్టుకుని కూర్చున్నాడు.
1: He was wondering why these people should give so much of burden to the train by throwing the luggages in the compartment and relaxing.
0: Endukante na baru daniki em mattham ivakoodadu anukunnadu.
1: He kept the entire luggage on his own head thinking
0: na samanu nene em ostunnanani bhaminchadu paapam.
1: He deluded himself that he was carrying all his luggage.
0: Evaro prakkara unnatundi vyakti hetcharinchadu emitayya nee avastha ee samanu nee talapaina pettukovatam emiti kinda pettakoodada annadu.
1: The co-passenger asked him, sir, why are you carrying this particular luggage on your own head? Why should you not keep it down?
0: Ayyo inta samanu mostunte naa samanu kuda daniki enduku baruvu pettalani nenu mostunnan annadu.
1: When the train is carrying so much of luggage, I do not want to add my own luggage also.
0: Chivada ninnu nee samanu annitni mosetundi ee railu nee talapaina pettukunnanta maatram aa baruvu railu ke maatram sambandham lekunda unda.
1: A strange person, it is the train is carrying you and your luggage. By keeping the luggage,
0: dayadachinyam unnadi kaani vivekam ledu paapam aa yokka manavuni endu.
1: He has kindness and compassion, but he does not have intelligence and discrimination.
0: అదే విధంగా అర్జున, నీకు అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: ఇన్ ద సేమ్ వే అర్జున, యు ఆర్ హావింగ్
0: గొప్ప విద్యావంతుడవే,
1: యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్,
0: విజ్ఞాన నిగ్రహం కలగాడవే,
1: యు హావ్ గాట్ సెల్ఫ్ కంట్రోల్,
0: మహాశక్తిని సాధించినటువంటి వాడవు,
1: యు హావ్ అకాంప్లిష్డ్ గ్రేట్ టాస్క్స్ అండ్
0: దైవత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: బట్ యు హవ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: ఈ దైవత్వాన్ని అర్థం చేసుకోలేనంత వరకు కూడాను నీకు ఈ విషాదం తప్పింది కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు డు నాట్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ, యూ కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ సారో.
0: నీవి విషాదాన్ని తప్పించుకుని నీ కర్తవ్యాన్ని ఆచరించాలంటే మొట్టమొదట నా యొక్క అనుగ్రహానికి పాత్రుడై నా ఆజ్ఞను శిరసావహించన్నాడు.
1: ఇఫ్ యు వాంట్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సారో అండ్ అర్న్ ద గ్రేస్ ఆఫ్ ద గాడ్, దెన్ యు విల్ హావ్ టు ఒబే మై కమాండ్.
0: దేహము నీవు కాదు,
1: యు ఆర్ నాట్ ది బాడీ.
0: ఇంద్రియాలు నీకు సంబంధించినటువంటివి కాదు.
1: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ నో కనెక్షన్ విత్.
0: ఇంద్రియాలు దేహంతో కూడినటువంటివి.
1: దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ. సెన్స్ ఆర్గన్స్
0: దేహము కర్మతో చేరినటువంటిది.
1: బాడీ ఇస్ అసోసియేటెడ్ విత్
0: కర్మ. ఫలితమే ఈ దేహము.
1: బాడీ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మను ఆచరించుకుంటున్న దేహం సార్థకం కాదు.
1: ఇఫ్ బాడీ డస్ నాట్ పర్ఫార్మ్ యాక్షన్ ఇట్ ఇస్ నాట్
0: కర్మణ్యేవ అధికారస్య. యు ఈ కర్మను ఆచరించడంలోనే నీకు అధికారం ఉంటున్నది.
1: యు హావ్ ఎవ్రీ రైట్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: మిగిలినవన్నీ నువ్వు నాకు అర్పితం చేయి.
1: ఆల్ ది రెస్ట్ యు ఆఫర్ ఇట్ టు మీ.
0: లెమ్ము.
1: గెట్ అప్. అరైజ్.
0: లెమ్ము ధనుంజయ.
1: అరైజ్ ఓ ధనుంజయ.
0: ఇది బలీయము.
1: ఫేట్ ఇస్ వెరీ
0: పవర్ఫుల్. న్యాయము గెలుచు. న్యాయము గెలుచు.
1: జస్టిస్ ఆల్వేస్ ట్రింప్స్.
0: నశించు స్వార్థము.
1: సెల్ఫిష్నెస్
0: సదా యుగ ధర్మం ఇదే కదోయి.
1: దిస్ ఇస్ ది
0: ధర్మిక
1: ఫ్రమ్ ఏజ్ ఆఫ్
0: నూరుగురు బిడ్డల తండ్రికైనా.
1: ఈవెన్ ఫర్ ఎ పర్సన్
0: అంత్యమున్న పిండమిను దిక్కుగలగరట. ప్రారంధమని ఏమిటో
1: అట్ ద ఎండ్ ఇస్ వాట్.
0: నా యాజ్ఞను నీవు శిరసా వహిస్తే ఈ కౌరవుల యొక్క విషయం నేను చూసుకుంటాను.
1: ఇఫ్ యూ ఒబే మై కమాండ్ ఐ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్.
0: నూరు మంది బిడ్డలుండినటువంటి యొక్క ధృతరాష్ట్రునికైనా కట్టగలబటికి ఇంత పిండమిచ్చేటువంటి దిక్కు కూడా లేకుండా పోతారు.
1: For a person like Dhritarashtra who has 100 sons in the end, he will not be having even one to perform the
0: last rite.
1: What is the reason for this?
0: Dhritarashtrani biddalu.
1: Because these are the children of
0: Dhritarashtram. Itihi Dhritarashtram. Tanadi kaanatvandi dhani tanadi ka bhavinchukuneetuntu vaadu Dhritarashtra.
1: Dhritarashtra is one who considers things which are not his as his.
0: నీవు కూడా అతనికి సోదరుడుగా తయారవుతున్నావు.
1: యు ఆర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రదర్ టు హిమ్.
0: దేహము నీవు కానటువంటి వాడు నాది అనేటువంటి దీంతో నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ యువర్స్ రియలీ.
0: దేహము కానటువంటి నీవు దేహమును అని భావించుకోవటమే నీవు ధృతరాష్ట్రం యొక్క దృష్టి అన్నాడు.
1: యు ఆర్ డెవలపింగ్ ది విజన్ ఆఫ్ ధృతరాష్ట్ర బై థింకింగ్ దట్ యు ఆర్ ద బాడీ వెన్ ది బాడీ ఇస్ నాట్ ఎనీ.
0: అజ్ఞానము.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానమును దూరం చేసుకుంటే గాని ఈ జ్ఞానం ఇందులో ప్రవేశించదు.
1: అన్లెస్ యు డ్రైవ్ అవే ఇగ్నోరెన్స్ యుల్ నాట్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
0: ఈ ప్రవేశించడానికి నీవు కొంతవరకు నువ్వు విచారణ శక్తి చేయాలి అన్నాడు.
1: యూ హ్యావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ అండ్ ఎన్క్వైరీ. ది విజ్డమ్ షుడ్ ఎంటర్ యూ.
0: హృదయముందు దేహమందు.
1: హార్ట్ ఈజ్ విత్ ఇన్ ద బాడీ.
0: జీవుడుండు దేహమందు.
1: ది ఇన్వెలర్ ఇస్ ఆల్సో ఇన్ ద బాడీ.
0: హృదయమందు దేవుడుండు.
1: ఇన్ ది హార్ట్ దెర్ ఇస్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి
1: దీస్ టూ విల్ బి ప్లేయింగ్ టు
0: ఒకరినొకరు వీడుచుందరు.
1: దే విల్ బి లివింగ్ సెపరేట్.
0: ఆటలాట బొమ్మలాటలు ఆడించే.
1: దెర్ ఇస్ వన్ హూ మేక్స్ దిస్ ప్లే.
0: సూత్రధారి ఒకటి కలడు.
1: దెర్ ఇస్ ఎ డైరెక్టర్ హూ కండక్ట్స్ దిస్ ప్లే.
0: మంచి చెడ్డ బొమ్మలుండు.
1: దెర్ విల్ బి బ్యాడ్ అండ్ గుడ్ విచ్ విల్ బి.
0: రెండులోనే ఒకటి ఉండు అన్నాడు.
1: ఇన్సైడ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ.
0: కనుక జీవుడుండు దేహమందు, హృదయమందు దేవుడుండు. ఈ రెండు కూడా ఒక చోటనే ఉంటున్నాయి.
1: There is the indweller jiva inside the body. There is God inside the heart. What is the heart in the body?
0: ఈ దేహాన్ని నీవు ఆధారంగా చేసుకుని నీవు వారిని అనుభవిస్తున్నావే కాని దేహమే ఆధారం లేకపోతే వాళ్ళు సర్వాత్మక భావంతో ఉంటారు.
1: యు ఆర్ ఎంజాయింగ్ దెమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది బాడీ. ఇఫ్ దెర్ ఇస్ నో బాడీ అట్ ఆల్ దేర్ ఆల్
0: పర్సన్. దేహభ్రాంతిని దూరం చేసి
1: ఇఫ్ యూ రిమూవ్ ది డెల్యూషన్
0: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానములో
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ అబౌట్ ది యూనిటీ ఆఫ్ జీవ
0: నిత్యానందమును అనుభవించమన్నాడు.
1: యూ హావ్ టు ఎంజాయ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: బ్రహ్మానందములో చేరమన్నాడు.
1: ఎంటర్ ఇన్ టు ది ఆనంద
0: అద్వైతానందాన్ని అర్థం చేసుకోమన్నాడు.
1: అండర్స్టాండ్ ది ఆనంద ఆఫ్ అద్వైత.
0: ఈ విధంగా బోధించి కట్టగడపటికి అతనికి ఒక విధమైనటువంటి స్థిత ప్రజ్ఞ దృష్టిని అందించాడు.
1: ఆఫ్టర్ టీచింగ్ ఇన్ దిస్ పర్టికులర్ వే హి హస్ బీన్ ఏబుల్ టు ఇంపార్ట్ ది
0: స్థిత ప్రజ్ఞలో ఉండినటువంటి ప్రధాన లక్షణాలు ఏకాత్మ భావమే.
1: Feeling or a sense of same entity all over, this is the
0: indriyalaku ematram kuda nu vasham kaaka.
1: Not being subject to the senses.
0: Samadhi chittudai.
1: Having a heart of
0: sukadukkamulanu.
1: Sorrow and joy.
0: Manabhimanamulanu.
1: Attack.
0: Nindastitulanu.
1: Censure and praise.
0: Okkatiga bhavinchukuneetundi.
1: That is a feeling of treating all
0: the anni kuda nu bhagavat vibhutulaga visheshinchetundi.
1: Believing firmly that all these are the manifestations of divinity.
0: Attivade nijamaina sthitapragnudu.
1: Such a person alone is real sthitapragna.
0: Ituvanti sthitapragnudai naa aagnanu neevu tirsavadinchavannadu.
1: You become such a sthitapragna and carry out my command, he said. Bhava.

0: ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం గారు, కవితా కృష్ణమూర్తి గారు, ఇండియన్ క్లాసికల్ అండ్ ఫ్యూషన్. ఇందులో విశేషం ఏమిటంటే, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి 80వ పుట్టినరోజు సందర్భంగా సత్యసాయి స్టూడెంట్స్ 80 మంది ఇందులో పాల్గొనడం ఒక విశేషం.
1: Bhagawan Baba, we are fortunate and grateful and so blessed to be here to celebrate the 80th birthday in your divine presence. We have dreamt about this and we are so fortunate, so happy. Me and my colleagues, friends, we are all here to do two short pieces. One, I'll start with Vathapi Ganapatim, one of the most famous composition by Muthuswami Dichatar in Amsadvani Raga. Following that, there'll be a special composition which we are offering at your lotus feet along with Sri Satya Sai Institute students. Thank you.

ఇప్పుడు స్వామి గారి కోసం, మనందరి కోసం రిచా శర్మ గారు ఒక డివోషనల్ వోకల్.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt of a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In olden days, people might not have good amenities and conveniences, but they led their life with self-confidence. In this modern age, though science and technology has progressed and man is more comfortable in many ways, still there is no peace and security. Why is it so? Let us listen to Swami's answer for this.
2: Prachinakaram nandu ye shakti samarthyamu lekapoyinappatikini ఆత్మవిశ్వాసమును గట్టిగా నుంచుకొని అట్టి ఆత్మజ్యోతిని వెలిగించుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు.
3: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ దే మే నాట్ హ్యావ్ మెనీ అబిలిటీస్ అండ్ కెపాసిటీస్ బట్ దే లెట్ దేర్ లైఫ్ బేసింగ్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ హ్యావ్ లిట్ అప్ ది లైట్ ఆఫ్ ది స్పిరిట్.
2: కానీ దురదృష్టవశాత్తు కలియుగం నందు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అయిపోయి మహాఘనుడిగా పేరు పొందినటువంటి వాడుగా ఉండినప్పటికీ, సిరి సంపదలతో తులుతూగుతున్నటువంటి వాడుగా ఉండినప్పటికీ, సర్వసుఖమును అందించుటకు సమర్థుడై ఉండినప్పటికీ శాంతి భద్రతలు లేవు.
3: ఇన్ ది సేజ్ ఆఫ్ కలి, ద సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ ప్రోగ్రెస్డ్, మ్యాన్ ఇస్ షూర్ ఆఫ్ ఆల్ హిస్ అఫ్లూయెన్స్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, కెన్ బి కంఫర్టబుల్ in every aspect, but there is no peace and security.
2: Itti sukhasantanaku dooramaiki povataniki kaaranam emiti?
3: What is the reason behind it?
2: Kavalsinta chadu untundadi.
3: He has got lot of knowledge.
2: Kavalsinta dhanam untundadi.
3: And he is rich enough.
2: Kavalsinta yodha shakti untundadi.
3: He is intelligent too.
2: Kavalsinta medha shakti untundadi.
3: He is an intellectual.
2: Kaani శాంతి భద్రతకు దూరమైపోతున్నాడు ఈనాటి మానవుడు.
3: మ్యాన్ టుడే ఈజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
2: ప్రతి కుటుంబమునందు కూడాను ఇలాంటి చదువులు లేకపోలేదు.
3: ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ దేర్ ఆర్ ఎడ్యుకేటెడ్,
2: ఇలాంటి మేధావులు లేకపోలేదు.
3: దేర్ ఆర్ ఇంటెలెక్చువల్స్ ఇండీడ్,
2: కానీ ఇలాంటి ధనవంతులు లేకపోలేదు.
3: దేర్ ఆర్ రిచ్ పీపుల్ ఆల్సో,
2: కానీ ఇన్ని ఉండి కూడాను
3: విత్ ఆల్ దిస్
2: వీరికి సుఖశాంతులకు లేకుండా పోవడానికి కారణమేమిటి?
3: What is the reason that they don't enjoy peace and security?
2: Dasharathudu maha goppa vidyavantudu.
3: Dasharatha is highly educated.
2: Mahasurudu veerudu ganudu.
3: He is a warrior. He is one of courage and valor.
2: Inka dhanamunanduna athaniki saati evaru leru.
3: None can equal him in respect of property.
2: Ituvanti vidyarato koodi ధనంతో కూడి సర్వసౌఖ్యములను అనుభవించుతూ ఉండినటువంటి ఈ దశరథనకు కట్టగడపటికి ఈ దుర్గతి పట్టడానికి కారణమేమిటి?
3: దశరథ విత్ ఆల్ హిస్ నాలెడ్జ్ అఫ్లూయన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హౌ ఇస్ ఇట్ దట్ హి హస్ కమ్ డౌన్ టు సాడ్ ప్లైట్ ఎట్ ద ఎండ్?
2: ఈనాటి పరిస్థితులు కూడాను ఈ విధంగానే ఉంటున్నవి.
3: The present opposition circumstances are in the same way.
2: ఇంటిలో నాలుగు కుటుంబాలుగా చేరి ఉండినప్పుడు,
3: when there are people at home,
2: ye maatram kodunu sahana sadhubutulu lekapovatam,
3: there's no cooperation, there's no coordination.
2: Ee ka sahana sanubutulu kolipovatame ee dukkhamulaku moola kaaranam.
3: The lack of understanding, the lack of forbearance are responsible for all the present situation.
2: Ee sahana sadhubutulu kolipovadaniki kaaranam emti?
3: What is the reason for the loss of these two
2: values? Swarthamunu pinchukovatamu.
3: People are selfish.
2: Svaprayojanam kosamani ee medasunu upayoga pettukovatamu.
3: They make use of intellect for self interest.
2: Ee vidyalanni kudunu svaprayojana nimittamai praakulaadatamu.
3: All the knowledge is used for selfish gain.
2: Deeni vallane ee vidhamainatvanti pavitramainatvanti yokka jeevithanni paadu chesukuntunnadu manavudu.
3: Man is ruining his sacred life.
1: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
4: We now present a musical offering rendered in the divine presence by youth from New Jersey on July 18th, 2002.

فبدوا ولي